ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 15వ రోజు క్రీస్తు శకం 2026 జూన్ నెల 6వ తారీఖు శుక్రవారం వింటున్న మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

0: చరిత్ర పుటల్లో ఈరోజు మనం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం జూన్ 5న, అంటే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి మరియు భూమిని కాలుష్యం నుండి కాపాడడానికి ఈరోజును ఐక్యరాజ్య సమితి 1972లో ప్రకటించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ముఖ్యంగా అవగాహన పెంచడం, కాలుష్యం, చెట్ల నరికివేత వల్ల ప్రకృతికి జరుగుతున్న నష్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే పచ్చదనాన్ని పెంపొందించడానికి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. దీంతోపాటు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మరియు పర్యావరణానికి హాని చేసే పద్ధతులను అవలంబించడంపై దృష్టి పెడతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, APPCB వంటి సంస్థలు పాఠశాలలు, కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తాయి. అలాగే ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఫైట్ అగెయిన్స్ట్ ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ జరుపుకుంటున్నాం. సహజ వనరులను కాపాడేందుకు, సముద్రపు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన, అంటే ఈరోజు అంతర్జాతీయ చట్ట విరుద్ధ నివేదించబడిన మరియు నియంత్రించబడిన చేపల వేటకు వ్యతిరేక పోరాట దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఫైట్ అగెయిన్స్ట్ ఇల్లీగల్ అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ UNFAO ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం చట్టవిరుద్ధంగా మరియు విచక్షణరహితంగా చేపలను పట్టడం మరియు సముద్ర జీవ సంపద నాశనమై ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. దీనిపై ముఖ్యంగా దృష్టి సారిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం దాదాపు 11 నుండి 26 బిలియన్ల టన్ల చేపలు అక్రమంగా వేటాడబడుతున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా $బిలియన్ల ఆర్థిక నష్టం జరుగుతుంది. మత్స్యకారుల జీవనోపాధిని రక్షించడానికి నిబంధనలకు విరుద్ధంగా సాగే చేపల వేటను IUUF ఫిషింగ్ అరికట్టడం అత్యవసరం. సముద్ర సంపదను, చేపల వేటను చట్టబద్ధంగా మరియు బాధ్యతాయుతంగా నిర్వహించడంపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే గంగా దసరా కూడా జరుపుకుంటున్నాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం గంగాదేవి ఆకాశం నుండి భూమిపైకి దిగి వచ్చిన పవిత్రమైన రోజును గంగా దసరా అంటారు. ఇది ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి తిథి నాడు వస్తుంది. భగీరథుని కఠిన తపస్సు ఫలితంగా భూమిపైకి వచ్చిన గంగ సమస్త మానవాళి పాపాలను ప్రక్షాళన చేస్తుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించడం అత్యంత శ్రేష్టంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల 10 రకాల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. శక్తి కొలది పేదలకు దానాలు చేయడం, ముఖ్యంగా అన్నదానం, జలదానం చేయడం వల్ల విశిష్టమైన పుణ్యం లభిస్తుంది. గంగానది తీరంలో, ప్రత్యేకించి వారణాసి హరిద్వార్ల ఘాట్లలో దీపాలు పూలతో అలంకరించి గంగామాతకు ప్రత్యేక పూజలు, హారతులు ఇస్తారు. పౌరాణిక నేపథ్య ప్రకారం సగర మహారాజు కుమారులు చేసిన పాపాలకు విముక్తి కలిగించి వారి ఆత్మలకు శాంతి చేకూర్చడానికి వారి వారసుడైన భగీరథుడు గంగాదేవిని భూమిపైకి రప్పించడానికి ఘోర తపస్సు చేశాడు. భగీరథుని ప్రయత్నం ఫలించి గంగాదేవి భూమికి దిగి వచ్చింది. అయితే గంగా యొక్క భారీ ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు కాబట్టి శివుడు తన జటాజూటంలో గంగను బంధించి ఆ తర్వాత భూమిపైకి ప్రవహించేలా చేశాడు. గంగాదేవిని భూమిపైకి తీసుకురావడంలో భగీరథుని కృషి ఉన్నందున ఆమెకు భాగీరథి అని పేరు కూడా వచ్చింది.
1: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: At Kakamigara Hockey Stadium in Japan today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:10 అర్చన కార్యక్రమంలో దేవీ స్తోత్రాలు మరియు నాటకీయ కాలం వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం సూక్తి సుధా కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత సయ్యద్ అబూబకర్.
4: بسم اللہ الرحمن الرحیم. అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా దివ్య ఖురాన్లో ఇలా ఆజ్ఞాపించున్నాడు, వఖజా రబ్బుక ఇలా తఅబుదు వ ఇల్లా ఇయాహు వబిల్ వాలిదైన ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందక అల్ కిబర్ అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తఖుల్ లహుమా ఉఫిమ్ వలా తన్హరుహుమా వఖుల్ లహుమా ఖౌలన్ కరీమా. అనగా, మరియు నీ ప్రభువు తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదని మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలని ఆజ్ఞాపించున్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు కానీ లేదా వారు ఇరువురు కానీ ముసలివారైతే వారితో విసుక్కుంటూ ఛీ అని కూడా అనకు. మరి వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు. ఒక వ్యక్తి మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు, యా రసూలుల్లాహ్, నేను నా తల్లిని 7 సార్లు హజ్ యాత్రకు తీసుకెళ్లాను. ఆమెను నా భుజాలపై మోస్తూ కాబా ప్రదక్షిణలు చేపించాను. దీని ద్వారా నాకు జన్మనిచ్చిన నా తల్లి రుణం తీరిపోయి ఉంటుందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు, నీవు నీ తల్లి గర్భంలో ఉండగా నీవు గర్భంలో కదులటం వలన ఆమెకు ఒక్కసారి కలిగిన నొప్పి బాధ రుణం కూడా తీరలేదు. ఆ విధంగా నువ్వు ఎన్నిసార్లు కదిలావో, ఆమె ఎన్నిసార్లు నొప్పి సహించి ఉంటుందో ఆలోచించు. తల్లి రుణం ఎన్నడూ తీరనిది. దైవప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్తలలో ఉన్నత స్థానం పొంది ఉన్నారు. ఆయన అల్లాతో సంభాషించేవారు, అందుకే ఆయనను కలీముల్లా అని కూడా పిలుస్తారు. అంటే అల్లాతో సంభాషించేవారు అని అర్థం. ఒకరోజు హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాను, ఓ అల్లా, స్వర్గంలో నా సహచరుడు ఎవరో తెలుసుకోవాలని ఉంది, అతనిని కలుసుకోవాలని ఉంది అని కోరుకున్నారు. స్వర్గంలో నీ తోడుగా నీ సహచరుడిగా ఉండేవాడు ఫలానా ఊరిలో ఒక చిన్న దుకాణం నడుపుతున్నాడు, వెళ్ళి అతన్ని కలుసుకోమని అల్లా సమాధానం పలికాడు. హజరత్ మూసా అలైహిస్సలాం వెంటనే అతనిని వెతుక్కుంటూ అతని దుకాణం వద్దకు చేరి, నేను నీతో మాట్లాడాలి అని చెప్పాడు. నేను పనిలో నిమగ్నమై ఉన్నాను, కాసేపు నిరీక్షించండి అన్నాడు అతను. స్వర్గంలో నా సహచరుడి స్థానం పొందిన ఇతను చేసిన పుణ్యం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహంతో ఆయన అక్కడే కూర్చున్నారు. తన పని ముగించుకొని దుకాణం మూసి హజరత్ మూసా అలైహిస్సలాంను వెంట పెట్టుకుని ఇంటికి చేరాడు అతను. అతని ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న ఓ ముసలావిడ తప్ప ఇంకెవరూ లేరు. ఆ ముసల ఆవిడ అతని తల్లి. అతను గబగబా పిండి కలిపి రొట్టెలు, కూర తయారు చేశాడు. తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా లేవమ్మా, భోజనం చేద్దు గాని అని చెప్పి 2 చేతులతో పట్టుకుని ఆమెను లేపాడు. ఆమె ముఖం కడిగాడు, రొట్టెలు తన చేతులతో తినిపించాడు, నీరు త్రాగిచ్చాడు, ఆమె మూతి తుడిచి పడుకోబెట్టాడు. ఆమె పడుకునే ముందు 2 చేతులెత్తి ఏదో ప్రార్థన చేసింది. ఇది అంతా గమనిస్తున్న మూసా అలైహిస్సలాంకు ఆమె చేసిన ప్రార్థన వినిపించలేదు. అతను మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చి, రండి ఇప్పుడు మనమిద్దరం భోజనం చేద్దామన్నాడు. ఆగు, ముందు మీ తల్లిగారు 2 చేతులెత్తి ఏమని ప్రార్థన చేశారు చెప్పు అన్నాడు. ఆయన చెప్పాడు, ప్రతిరోజు నేను దుకాణం మూసి ఇంటికి వచ్చి ముందు రొట్టెలు చేసి ఆమెకు తినిపించందే నేను తినను. ఆమె మంచం నుండి లేవలేదు, నేనే భోజనం తినిపిస్తాను, ఆమెకు సేవ చేస్తాను. ప్రతిసారి ఆమె 2 చేతులెత్తి ఓ అల్లాహ్, నా కొడుకును స్వర్గంలో నీ ప్రేమైన ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం సహచర్యం ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. అప్పుడు హజరత్ మూసా అలైహిస్సలాం అన్నారు, ఆమె ప్రార్థన అల్లా ఆమోదించాడు, నేనే ఆ ప్రవక్త మూసా అలైహిస్సలాం. అది విని అతని కళ్ళలో నీళ్లు గిర్రనా తిరిగాయి. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఒక సామాన్యుడికి దైవ ప్రవక్తలలో ఉన్నత స్థానం కలిగి ఉన్న హజరత్ మూసా అలైహిస్సలాం సహచర్యం స్వర్గంలో లభించుటకు అతను తల్లికి చేసుకున్న సేవయే కారణం. ఒక ఇంజనీరు తన తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించి, ఆమె మరణ సమయంలో నాకు కబురు చేస్తే నేను వస్తాను అని ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులకు చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత అతని తల్లి తుదిశ్వాస విడిచే సమయం వచ్చింది. నిర్వాహకులు అతనిని ఫోన్ చేసి చెప్పారు. అతను వెంటనే తల్లి వద్దకు వచ్చి, అమ్మా, నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఆమె బలహీన స్వరంతో చెప్పింది. ఈ ఓల్టేజ్ హోమ్లో ఉన్న ఫ్యాన్లు సరిగా లేవు. వేసవికాలంలో ఇక్కడ ఉన్న వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని రిపేరు చేయించు, లేదా నీ సొంత ఖర్చుతో కొత్త ఫ్యాన్లు కొని దానం చేయి. ఇదే నా చివరి కోరిక అంది ఆ తల్లి. అతను ఆశ్చర్యంగా, అమ్మా, దీనివల్ల నీకు ఏమి లాభం? నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నావు కదా అని అన్నాడు. ఆ ఫ్యాన్లు నా కోసం కాదు నాయనా, నీకోసం అంది ఆ తల్లి. నా కోసమా? ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవును, నీవు ముసలవాడి అయినప్పుడు నీ కుమారులు నిన్ను ఇదే ఓల్టేజ్ హోమ్లో చేర్పిస్తే, ఫ్యాన్లు లేక నీకు ఇబ్బంది కలిగితే నా ఆత్మ క్షోభిస్తుంది. మరణించినా కూడా మమతను మరవని ఆ మహాతల్లి అంది. ఇది తల్లి ప్రేమ. ప్రేమను ఎలా చూపించాలో నాన్నకు తెలీదు, ప్రేమను ఎలా దాచుకోవాలో అమ్మ ఎరుగుదు. తమ బిడ్డలను ప్రేమించడమే వారికి తెలుసు. కనుక ఖురాన్ ఆదేశాల ప్రకారం వారిలో ఏ ఒక్కరు కానీ లేదా వారి ఇరువురు కానీ ముసలివారైతే వారితో విసుక్కునిచ్చి అని కూడా అనకూడదు, వారిని గద్దించకూడదు. వారితో మర్యాదగా మాట్లాడడంలోనే మన జీవన సాఫల్యం దాగి ఉన్నది.
3: మీరు ఇంతవరకు సయ్యద్ అబూబక్కర్ గారి వ్యాఖ్యానంలో సూక్తి సుధా కార్యక్రమం విన్నారు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం పొలం కబుర్లు.

మొక్కల పోషకాలు, వాటి ఆవశ్యకత. ఆహారపు చక్రంలో మానవుడు మొక్కలపై తన ఆహారం కోసం ఆధారపడాల్సి ఉంటుంది. మానవుని శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు, జీవ రసాయన చర్యలకు ఏ విధంగా పోషకాలు అవసరమో, అలాగే మొక్క ఎదుగుదలకు, రసాయన చర్యలకు మరియు ఉత్పాదకతకు కూడా పోషకాలు అత్యావశ్యకమైనవి. ఆవర్తన పట్టిక యందు 118 మూలకాలు గుర్తించబడి ఉన్నప్పటికీ మొక్కలకు 17 మూలకాలే నిర్వర్తించే విలక్షణమైన విధుల ఆధారంగా ఆవశ్యకమైన మూలకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఈ 17 మూలకాలు మాత్రమే ఆవశ్యకమైన మూలకాలుగా చెప్పుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉన్నది. దాన్నే మూలకాల ఆవశ్యక సూత్రాలుగా చెప్పుకుంటారు. దీని ఆధారంగా మూలకాలు నిర్వర్తించే చర్యలు మరియు వాటి మోతాదు అవసరాన్ని ఆధారంగా చేసుకుని తద్వారా ప్రాథమిక, ద్వితీయ మరియు సూక్ష్మ పోషకాలుగా కూడా విభజించడం జరిగింది. మూలకాల ఆవశ్యక నియమాల విషయానికి వస్తే, ఏదైనా మూలకం మొక్కల్లో లోపించినట్లయితే మొక్క యొక్క జీవిత చక్రం అసంపూర్తిగా ఉంటుంది. ప్రతి ఒక్క మూలకం విధి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ ఒక్క మూలకం నిర్వర్తించే విధి మరొక మూలకంతో భర్తీ చేయలేము. మూలకం యొక్క చర్య యొక్క క్రియాజీవుల్లో ప్రత్యక్షంగా ఉండటం. పోషకాల ఆవశ్యక సూత్రాలను అర్థం చేసుకున్నట్లయితే ప్రతి పోషకం ఎంత తక్కువ పరిమాణంగా మొక్కకు అది ఎంత అవసరమో అర్థమవుతుంది. ఆవశ్యక సూత్రాల ఆధారంగా మూలకాలు కూడా విభజించవచ్చు. పత్రహారితం, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఇది ఒక ఆవశ్యకమైన ఆంతరంగిక భాగము. ఇది హరిత వర్ణాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఇది భాస్వరం, పొటాషియం మరియు ఇతర పోషకాలను మొక్క సమర్థవంతంగా వినియోగించుకోవడానికి దోహదపడుతుంది. కావున నత్రజని మూలకం లోపించినట్లయితే కొన్ని చర్యలు మందగిస్తాయి. భాస్వరం మాంసకృతులు, ఫాస్ఫోలిపిడ్లు మరియు ఎంజైముల్లో ఒక అంతరంగిక భాగము. అదేవిధంగా ఫాస్ఫరం క్రోమోజోముల్లో ఒక భాగం. కావున కణ విభజన మరియు మొక్క ఎదుగుదలకు, అదేవిధంగా బలమైన వేరు వ్యవస్థ ఏర్పడడానికి అవసరమవుతుంది. అంతేకాకుండా అధిక నత్రజని వేయడం వల్ల కలిగే అనర్థాలను అదుపు చేస్తుంది. మొక్కకి కీటకాలు, తెగుళ్లను తట్టుకునే శక్తిని కూడా అందిస్తుంది. ముఖ్యంగా పప్పుజాతి పంటల్లో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలతను పెంచి వేళ్లలో బుడిపెలు ఆధారంగా ఏర్పడి తద్వారా అధిక నత్రజని స్థిరీకరణకు తోడ్పడుతుంది. పొటాషియం అయితే మొక్కలకు వ్యాధి నిరోధక శక్తిని చేకూరుస్తుంది. అదేవిధంగా మొక్కల్లో జరిగే అనేక చర్యలకు కూడా ఉపయోగపడేటువంటి 60 రకాల ఎంజైములు పనిచేయడానికి దోహదపడుతుంది. పొటాషియం పత్ర రంధ్రాలు తెరుచుకోవడం మరియు మూసుకోవడంలోను, నీటి సంబంధాలను సర్దుబాటు చేయడంలోను, కాండానికి బలాన్ని చేకూర్చి పైరు వాలిపోకుండా ఉంచడంలోను, మొక్క చీడపీడలను తట్టుకోవడానికి కావలసిన నిరోధక శక్తిని కల్పించడంలోను, అలాగే మరియు ఆకుల్లో తయారైన పిండి పదార్థాలను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. కాల్షియం అయితే కణ కవచం తయారీకి, కణాల ఉత్పత్తికి మరియు సాగుదలకు అవసరమవుతుంది. అంతేకాకుండా విత్తన అభివృద్ధికి, కణాల మధ్య కణ కవచాల ద్వారా సాగే ప్రక్రియల్లో కీలక పాత్రను పోషిస్తుంది. ఇంకా కాల్షియం క్రోమోజోముల్లో, పత్రహరితంలో ఒక ముఖ్య భాగం. ఇది కూడా ఆకులకు వర్ణాన్ని ఇవ్వడంలో తోడ్పడుతుంది. మెగ్నీషియం అయితే మొక్క

మాంసకృత్తులు నూనెలు తయారు కావడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఉల్లి వెల్లుల్లి ఘాటు రావడానికి మరియు విత్తన తయారీకి ఇది ప్రధానమైంది. సూక్ష్మ పోషకాల విషయానికొస్తే ఇనుము ఎంజైముల తయారీకి, మొక్కల్లో జరిగే శ్వాసక్రియకు, పత్రహారితం తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే మొక్కల్లో జరిగే అన్ని జీవ ప్రక్రియల్లో ఇనుము ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ముఖ్య పాత్రను పోషిస్తుంది. మాంగనీస్ అయితే మొక్కల్లో ఇనుము పోషకానికి చేదోడువాదోడుగా ఉంటూ వివిధ జీవక్రియల్లో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇది కిరణజన్య సంయోగ క్రియలో నత్రజని జీవక్రియకు అవసరమైన ఎంజైములను ఉత్తేజపరచడంలో ఆస్కార్బిక్ ఆమ్లం తయారీలో దోహదపడుతుంది. అంతేకాకుండా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఆక్సిజన్ మోతాదును నియంత్రించడంలో మాంగనీసు ప్రధాన పాత్రను పోషిస్తుంది. రాగి, ఇది మొక్కల్లో విటమిన్ తయారీలోనూ ఎంజైముల వ్యవస్థలోనూ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. జింక్ అయితే మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే ఆక్సిన్ తయారు కావడానికి, నత్రజని, భాస్వరం మరియు ఇతర పోషకాల సమర్థ వినియోగానికి ఉపయోగపడుతుంది. అలాగే మాంసపకృత్తులు మరియు అమైనో ఆమ్లాల తయారీలోనూ జింకు ఉపయోగపడుతుంది. బోరాన్, ఇది మొక్క కాల్షియం గ్రహించడానికి, గ్రహించిన దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి అవసరమవుతుంది. అదేవిధంగా మొక్కల్లో తయారయ్యే ఆహార పదార్థాలు మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలోనూ కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే మొక్కల్లో కాల్షియం పొటాషియం నిష్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది మరియు సంపర్కం ఫలదీకరణలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. క్లోరిన్ అయితే మొక్క కణజాలంలో నీటిని పట్టి ఉంచడంలోనూ మరియు కొన్ని ఎంజైముల చర్య చురుకుగా జరిగేటట్లు చేయడమే కాకుండా పిండి పదార్థం తయారీ, జీవ ప్రక్రియలు సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. మాలిబ్డినం అయితే మొక్కలో ఇనుమును గ్రహించడానికి మరియు వినియోగించుకోవడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఇది నైట్రోజనేజ్ అనే ఎంజైములో అంగిక భాగమై ఉండడం వల్ల నత్రజని స్థిరీకరణలో కూడా తోడ్పడుతుంది. నికెల్ అయితే గ్లై ఆక్సలేజ్ 1 మిథైల్ గ్లై ఆక్సార్ ను నిర్వీర్యం చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఈ నికెల్ లోపించినట్లయితే మిథైల్ గ్లై ఆక్సార్ వల్ల కలిగే అనర్థాలైనటువంటి కణం విషపూరితం, కణాలు చనిపోవడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఈ నికెల్ ఒత్తిడి పరిస్థితుల్లో యాంటీ ఆక్సిడెంట్ చర్యల్లో కూడా పాలు పంచుకుంటుంది. ఈ విధంగా అన్ని ఆవశ్యక మూలకాలు కూడా తమ తమ ప్రత్యేకమైన విధులను నిర్వర్తిస్తాయి. అదేవిధంగా ఒక మూలకం యొక్క గాఢతతో కూడా ముడిపడి ఉన్నటువంటి పరిస్థితులను కూడా వినియోగించడం జరుగుతుంది. కావున అన్ని ఆవశ్యక మూలకాల యొక్క సమతుల్యత కూడా ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడే మొక్క తన యొక్క జీవ రసాయన చర్యలను తగు రీతిలో నిర్వర్తించడం లేదా ఉత్పాదకత మరియు ఆ విధంగా ఉత్పత్తి చేయబడిన పదార్థాలు మనకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. కావున సరైన పోషక విలువలు కలిగి ఉన్నటువంటి ఆహారం మనం పొందాలంటే ముందుగా మొక్కకు సరైన మోతాదులో అన్ని పోషకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం విఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీసిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పని చేయడానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ సిటీ వాళ్ళే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తాం.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అడవుల నరికివేత, వాహనాలను, ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి

0: ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: World Environment Day 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని UNEP అని.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

7:05 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 శుభోదయం సింహపురి, ఇందులో భాగంగా సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన ప్రసారం అవుతుంది. తర్వాత వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా గతంలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం ప్రసారం చేసిన పరిచయ కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ వైవి రమారెడ్డి, పరిచయకర్త శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి. అనంతరం లలిత గీతాలు వింటారు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమం, కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9:00 మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. తర్వాత హలో బ్రిజి కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి తిరిగి కార్యక్రమాలను రిలే వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను రిలే వింటారు. 5:00 ప్రసార విశేషాలతో మా సాయంకాల ప్రసారం ప్రారంభం. 5:05 వనితావాణి కార్యక్రమం, 5:30 యువతరంగం, 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని, ఇందులో భాగంగా సమాచార వేదిక, అనంతరం సముద్ర తీర కథలు ప్రసారమవుతాయి. సమర్పణ మంజులా పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. తరువాత జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 పాడి పంటలు, ఇందులో భాగంగా పత్తి పంట వేసిన తర్వాత వచ్చే గులాబీ రంగు పురుగు యాజమాన్యం గురించి డాక్టర్ జి అన్నిదయానా గ్రేస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. తర్వాత పొలం కబుర్లు. 7:40 వికసిత్ భారత్, 8:00 హలో బ్రిజి కార్యక్రమం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:40 దేశభక్తి గీతం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమాలను తిరిగి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్తా ప్రసార విభాగం వారు సమర్పించేది ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. సేవ్ అవర్ ఎర్త్, స్టాప్ ప్లాస్టిక్ పొల్యూషన్, సే నో టు సింగిల్ యూస్ ప్లాస్టిక్. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు, విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
1: హర్ బడా స్పోర్ట్ అప్నే సాత్ ఏక్ పూరా ఇకో సిస్టమ్ లేకర్ ఆతా జైసే జైసే యోగాసనా స్పోర్ట్స్ కా విస్తార్ హోగా వైసే వైసే ఇస్సే జుడీ నయీ సంభావనాయే భీ బడేగీ యే ఖిలాడియో కే లియే నయీ కెరియర్ ఆపర్చునిటీస్ లేకర్ ఆయేగా.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60 పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేసేందుకు ఒక మైలురాయిని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఉతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశాన్ని కంకణం చేస్తారు. గుజరాత్ మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్ వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన రుతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల పెరుగుతున్న ముడి చమురుల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ

0: త్రివైవేట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ది, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, to the India-UK Vision 2035 and all the five pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని, భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన 95 సంవత్సరాలు. దేశంలో జమిలీ ఎన్నికలపైన చట్టపరమైన ముసాయిదాను రూపొందించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈ రోజు జరగనున్న పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శుభోదయం సింహపురిలో. ముందుగా నేటి సింహపురి సమాచారం. పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన 8 ఇసుక రీచ్ల నుంచి అవసరమైన ఇసుకను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే అక్రమ తవ్వకాలు చేపట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఆంధ్ర రాష్ట్ర ఆదిమజాతి సేవా సంఘం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో పద్మభూషణ్ గిరిజనుల ఆరాధ్య దైవం వెన్నెలకంటి రాఘవయ్య 129వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు మేనేజింగ్ ట్రస్ట్ పొట్లూరు లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, గిరిజనుల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహానుభావుడు వెన్నెలకంటి అని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా సవరణ మరియు నూతన ఓట్ల నమోదుపై పార్టీ శ్రేణులకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు శాసనసభ్యురాలు ప్రశాంతిరెడ్డి కీలకమైన మార్గదర్శకాలను జారీ చేశారు. కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్ఐఆర్ బీఎల్ఏ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రతిపక్షాల కుతంత్రాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూన్ 10 నుంచి 13 వరకు నిర్వహించే ఓరియంటేషన్ వర్క్షాప్లో నియోజకవర్గంలోని 324 పోలింగ్ బూతుల ఏజెంట్లను తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. ఇక భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ఎస్ఐఆర్ రూపకల్పనపై తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల ఈఆర్ఓలతో ఎన్నికల ఉన్నతాధికారులు గురువారం తిరుపతిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని సిటీ నియోజకవర్గం 117 ఈఆర్ఓ కమిషనర్ వైవో నందన్ పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మను నూతనంగా డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన వై బ్రహ్మయ్య జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వై బ్రహ్మయ్య జెడ్పీ చైర్పర్సన్కు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఇరువురు పరిపాలన పరంతులపై ఈ అంశాలన్నీ కూడా చర్చించి ప్రజలకు ఉపయోగపడేలా సేవ చేయాలని ఆదేశించారు. మరింతవరకు సింహపురి సమాచారం విన్నారు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరాచన వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా గతంలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం ప్రసారం చేసిన పరిచయ కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ వైవి రామారెడ్డి, పరిచయకర్త శ్రీ ఏ విజయ భాస్కర్ రెడ్డి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో సభ్యులైనటువంటి డాక్టర్ వైవి రామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ విజయ భాస్కర్ రెడ్డి గారు.
5: పర్యావరణ పరిరక్షణ అనేది మన జీవన విధానంగా మారవలసిన అవసరం ఎంతో ఉంది. పర్యావరణం సురక్షితంగా ఉంచడానికి భావితరాలకు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందించాలంటే పర్యావరణం అనేది చక్కగా ఉండాలి, పరిరక్షించబడాలి అనేది అందరూ అంగీకరించే విషయం. ఈ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే పౌరులుగా మనం అందరూ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు పర్యావరణ సమస్యలు ఏ విధంగా ఉత్పన్నమయ్యాయి, ఈ అంశాల గురించి మనకు తెలియచేయటానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ వైవి రామిరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వీరు భారత ప్రభుత్వం పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో సభ్యులుగా కూడా ఉన్నారు. కాబట్టి వారి అభిప్రాయాలు, వారి అనుభవం మనకు, మన శ్రోతలకి పంచుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి.
6: నమస్తే
5: డాక్టర్ రామిరెడ్డి గారు.
6: నమస్తే.
5: ముందుగా మన భారతదేశంలో 2-3 దశాబ్దాలుగా చూసుకున్నట్టయితే పర్యావరణంలో వాతావరణ మార్పులు అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అకాలంగా వర్షాలు కురియడం అనుకోండి, మీ ఋతుపవనాలు ఆలస్యం అవటం లేదా ముందుగా రావటం, ఇలాంటి అనేక మార్పులు మన కంటికే కనబడుతున్నాయి. అయితే ఈ మార్పులకి కారణాలు ఏమిటంటారు?
6: నమస్కారం అండి. ఈ జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా రేడియో వారు నెల్లూరు విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఎంతైనా అభినందనీయం. మీరు చెప్పినట్లుగానే వాతావరణంలో మార్పులు అనూహ్యంగా ఏర్పడుతూ ఉన్నాయి. ఇది భారతదేశానికి ఒకదానికి సంబంధించిన విషయం కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో కూడా ఈ సమస్య వస్తూ ఉంది. దీనిని ప్రధానంగా చెప్పాలి అంటే ఎల్నినో అనే ఒక ప్రభావము, ఎలినో అనే ఒక రెండు ప్రభావాలు అనేవి ఈ వాతావరణంలో ఊహించినటువంటి మార్పులకి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరి ఈ ఎల్నినో లేదా ఎలినో అనేది

0: కూడా ఎందుకు వస్తుంది అని అంటే, దానికి ప్రధానమైన కారణము ప్రపంచవ్యాప్తంగా మానవుడి యొక్క జీవన శైలి మారటమే అని చెప్పచ్చు. మానవుడి జీవన శైలి అంటే పారిశ్రామీకరణ అని చెప్పండి, వాహనాల వినియోగం విపరీతంగా పెరగటం కావచ్చు, అడవుల శాతము పూర్తిగా తగ్గిపోవటం కావచ్చు, లేదు అటవీ భూమిని వ్యవసాయ భూమిగా మార్చటం కావచ్చు. సో ఈ అన్ని కారణాల వలన వాతావరణంలో అనుకోనటువంటి మార్పులు రావటము, దీని ప్రభావం వలన సంవత్సరం రోజుల్లో కురవాల్సినటువంటి వర్షపాతము ఒకే రోజు లేదా రెండు రోజుల్లో కురవటము, లేదు అనూహ్యమైనటువంటి ఉష్ణోగ్రతలు, ఈవెన్ కొన్నిసార్లు మనం చూస్తే 50-51 కూడా దాటినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా మనము ఏదైతే పారిశ్రామీకరణ అనే పేరుతోనో లేకపోతే అధికంగా నిర్మాణాలు చేపట్టడము లేదా అడవుల శాతాన్ని తగ్గిపోవటము, ఇవన్నీ కూడా మనం ప్రధానమైన కారణంగా మార్పులకి పేర్కొనవచ్చు.
1: ప్రొఫెసర్ గారు, ఇప్పుడు పారిశ్రామిక కాలుష్యం గురించి అని అడిగితే, మనం ఆధునికత మోడర్నైజేషన్లో మానవ జీవన శైలి మరింత సుఖవంతంగా అవడానికి మనం సౌకర్యాల కోసం ఈ పారిశ్రామికీకరణ అనేది అనివార్యమైపోతూ ఉంది. ఈ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రణకు మరి అభివృద్ధి చెందిన దేశాలు అనుకోండి, మళ్ళీ మనం అభివృద్ధి చెందబోతున్న దేశాలు, మన వీటి మధ్య ఒక రకమైన పోటీ వాతావరణం ఏర్పడింది. అంటే ఎవరు ముందు నడుంగట్టాలి, ఎవరు చర్యలు తీసుకోవాలని, ఈ పరిశ్రమల కాలుష్యాన్ని తగ్గించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: ఈ ఏదైతే వాతావరణ కాలుష్యములో పరిశ్రమల కాలుష్యము అనేది ప్రధానమైనటువంటి కారణము అనే దాంట్లో ఎటువంటి మనకి అపనమ్మకము లేదండి. ఈ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని మనం ప్రధానంగా మూడు రకాలుగా అనుకోవచ్చు. ఒకటి నేల, అంటే భూమి కాలుష్యం కావటం. రెండవది నీరు, ఏదైతే మనం వాడుతున్నామో నీరు కాలుష్యం కావటం. మూడవది గాలి, అంటే నేల, నీరు, గాలి, ఈ మూడు కూడా పరిశ్రమల వలన తప్పకుండా కాలుష్యం అవుతూ ఉన్నాయి. సో నీరు అనేది ఏంటంటే పరిశ్రమలు వాడినటువంటి ఏదైతే ఆ వ్యర్థాలన్నీ ఉన్నాయో, లిక్విడ్ ముఖ్యంగా, అవన్నీ కూడా బయటికి వదలటము, అవి భూగర్భ జలాలలో కలవటము, తద్వారా మనం వాడేటటువంటి నీరు కాలుష్యం కావటము ఒకటి. రెండవది నేల కాలుష్యం, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ ప్రాంతాలకి ఏదో ఒక రూపంలో ఈ ఇండస్ట్రియల్ వేస్టేజ్, అంటే పారిశ్రామికీకరణ వ్యర్థాలు అనేవి వెళ్ళటం వల్ల ఆ నేలంతా కాలుష్యం కావటము. మూడవది ఈ పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి దుమ్ము, ధూళి, వీటిలో పార్ట్స్ పర్ మిలియన్, మనం పీపీఎం అంటాం, ఈ పార్ట్స్ పర్ మిలియన్ శాతము, ముఖ్యంగా సాక్స్, నాక్స్ అనే పదం వాడతాం మనం, సాక్స్, ఎస్ఓఎక్స్, సాక్స్ అంటే సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు, సల్ఫర్ మోనాక్సైడ్ కావచ్చు, సల్ఫర్ ట్రయాక్సైడ్ కావచ్చు, అదేవిధంగా సిఓ, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నాక్స్ అంటే కూడా ఎన్ఓఎక్ అంటారు. సో ఇవన్నీ కూడా వాతావరణంలో ఉండవలసిన శాతానికంటే ఎక్కువగా ఉండటం వలన, తద్వారా మనం పీల్చేటటువంటి గాలి కూడా విషపూరితంగా మారటము. కాబట్టి పరిశ్రమల వలన ఈ మూడు అయితే తప్పకుండా కాలుష్యం వస్తూ ఉంది. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా పారిశ్రామికీకరణ చెందకుండా ఉన్నట్లయితే మనం మనుగడ సాగించలేము. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రభుత్వము అనేకమైనటువంటి చర్యలు చేపడుతుంది. ఈ మధ్య మనము ప్రస్తుతం భారతదేశంలో 2006 ఎన్విరాన్మెంటల్ లాని ఫాలో అవుతున్నాం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వము పర్యావరణాన్ని కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ 2006 పర్యావరణ చట్టానికి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావటం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏం చేసిందంటే, ఏ ఇండస్ట్రీ అయినా పెట్టాలి అంటే ఆ ఇండస్ట్రీలో 33.3% తప్పనిసరిగా గ్రీనరీ, అంటే గ్రీన్ బెల్ట్ ఉండాలి, చెట్లు పెంచాలి, 33.3%. 1 ఎకరా అంటావా, 10 ఎకరాలు అంటావా, 100 ఎకరాలు అంటావా. అదేవిధంగా జడల్డీ అనే చట్టాన్ని కొత్తగా తీసుకువచ్చింది. ఏ ఇండస్ట్రీ అయినా సరే భారతదేశంలో ఇప్పుడు పెట్టబోయేటటువంటి ఇండస్ట్రీ కంపల్సరీగా 0 లిక్విడ్ డిశ్చార్జ్, అంటే ఆ ఇండస్ట్రీ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో కూడా లిక్విడ్ అనేది బయటికి రాకూడదు, ఏదైతే ఎక్కువగా ఉన్నటువంటి వాటర్ని ఇంటర్నల్గా వాడుకోవటం, ఆ గ్రీనరీకి వాడుకోవటము, లేదా డొమెస్టిక్ పర్పస్లో ఏమైనా వాడుకోవటము, డ్రైనేజీకి వాడుకోవటము, ఈ విధంగా జడల్డి అనే దాన్ని కంపల్సరీ కూడా ప్రభుత్వం 0 లిక్విడ్ డిశ్చార్జ్ అంటారు. లేదు అంటే ఈ ఎక్కువగా వచ్చినటువంటి వ్యర్థాలని మళ్ళా ప్యూరిఫై చేసేదానికోసంగా ప్రభుత్వము సబ్సిడీల కింద పారిశ్రామికవేత్తలకి ఈ ఎస్టీపీలకు ఇస్తూ ఉంది. ఎస్టీపీ అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంటారు. అదేవిధంగా సిఈటీపీలు ప్రోత్సహిస్తుంది. సిఈటీపీ అంటే ఒక ఏరియాలో 10 ఇండస్ట్రీలు ఉంటే ఆ ఇండస్ట్రీల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలన్నీ కూడా దగ్గరలో ఉన్నటువంటి సిఈటీపీ కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి తీసుకెళ్తే అక్కడ వాటిని శుద్ధి చేసి తద్వారా వీలైనంత వరకు కాలుష్యాలను తగ్గించేదానికోసం ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి అయితే ఈ పర్యావరణ అంటే పరిరక్షణ కోసం తగినటువంటి చట్టాలను రూపొందిస్తుందనే ఉద్దేశం అయితే నేను భావిస్తున్నాను.
1: తర్వాత అండి, ఈ అరణ్యాలు అంటే అడవులు తగ్గిపోవడం ఈ వినాశనానికి కారణాలు అన్వేషిస్తే వీటి గురించి మీ అభిప్రాయం చెప్పండి.
0: మనం ప్రస్తుతం చూసినట్లయితేనండి, మనం ఉండేటటువంటి భూమిలో భూమి నేల శాతంలో 31.5% అడవులైతే ఉన్నాయి. అదేవిధంగా ఇంతకు ముందు రోజుల్లో మనం పోల్చినట్లయితే ఈ అటవీ విస్తీర్ణ శాతం, అది మీరు భారతదేశం అంటారా లేదా ప్రపంచం మొత్తంగా తీసుకుంటారా అనేది చూసినట్లయితే చాలా తగ్గుతూ వస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా అటవీ ఏదైతే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ భూములను నరికివేసి వాటిని పరిశ్రమలుగా మార్చటము, లేదా అటవీ భూమిని వ్యవసాయ భూమిగా, ఎందుకంటే మన స్వాతంత్రం వచ్చినప్పుడు మన జనాభా 35 కోట్లు అయితే ఈరోజు 145 కోట్లు ఉంది. మరి అప్పటితో పోలిస్తే ఇప్పుడు వ్యవసాయ భూమి ఇంకా తక్కువే ఉంది. కాబట్టి ఎప్పుడైతే మన అవసరాలు పెరుగుతూ ఉన్నాయో దానికి తగ్గట్టుగా అటవీ ప్రాంతాన్నంతా కూడా వ్యవసాయ భూమిగా మారుస్తున్నారు. వ్యవసాయ భూమిగా మార్చాలంటే అటవీలో ఉన్నటువంటి చెట్లను నరికివేయాలి. ప్రపంచ పర్యావరణ సంస్థల యొక్క లెక్కల ప్రకారము ప్రతి నిమిషానికి 2400 చెట్లు నరికేస్తున్నారు ప్రతి నిమిషానికి ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి అడవుల యొక్క విస్తీర్ణం ఎంత తగ్గుతుందో మనము చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం, ముఖ్యంగా భారత ప్రభుత్వం ఈ మధ్య ఏం చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా బంజరు భీములను కానీ అటవీ ప్రాంతంగా మార్చితే ఆ మార్చేదానికోసం ప్రత్యేక నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఎక్కడైతే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి బంజరు భూములు ఉన్నాయో ఆ బంజరు భూముల్లో అటవీ భూములు పెంచేదానికోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగింది. ప్రభుత్వాలకే కాదు రైతులకి, సహకార సంఘాలకి కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కానీ బంజరు భూములు ఉన్నట్లయితే ఆ బంజరు భూములను మేము ఈ విధంగా చెట్లు పెంచి పర్యావరణ హితమైనటువంటి చెట్లు, కొన్ని ఒక లిస్టు ప్రభుత్వం ఇచ్చింది, ఈ చెట్లన్నీ మేము అక్కడ నాటుతామని చెప్పి ఆ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ ద్వారా కానీ చేసినట్లయితే సహకార సంఘాలకి, రైతులకి కూడా ఈ నిధులు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మధ్య
1: అంటే సామాజిక అడవుల పెంపకం
0: కూడా దీనిలో ఒక భాగం. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయిస్తుంది.
1: తర్వాత అండి, ఈ పట్టణీకరణ గురించి, ఈ పెరగడం గురించి, అలాగే నియంత్రణ లేని నిర్మాణాలు, అంటే ఇప్పుడు ప్రాజెక్టులు కూడా అవసరమే, కొన్ని పెద్ద ప్రాజెక్టుల వల్ల కూడా పర్యావరణం నాశనం అవుతుంది అని చెప్పేసి అభిప్రాయం ఉంది కదా, మీ ఆలోచన చెప్పండి.
0: అదేనండి, ఇందాక నేను చెప్పినట్టుగా మనము ఏదైతే జనాభా ఈరోజు ప్రపంచం ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్య, అంటే ప్రపంచం అని అనకూడదు, కొన్ని దేశాల్లో జనాభా లేకపోవటం సమస్య ఉంటే కొన్ని దేశాల్లో జనాభా ఉండటం సమస్య అవుతుంది. ఆ ఉండటం సమస్యలో ప్రధానంగా తీసుకున్నట్లయితే భారతదేశము, మనందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య చైనాను వెనక్కి నెట్టి మనం జనాభాలో దాదాపు 140 కోట్ల జనాభాకి వచ్చాం. మరి జనాభా పెరిగినప్పుడు ఆ జనాభాకి అవసరమైనటువంటి అన్ని వసతులను కూడా కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలదే. ఇది కాదనలేదని సత్యం. ఆ అవసరాలు అనేవి, అది నివాస గృహాలు అంటారా, ఆహార ధాన్యాలు అంటారా, లేకపోతే కావలసినటువంటి ఇతర వస్తువులు అంటారా. కాబట్టి పట్టణీకరణ అనేది ఈరోజు బాగా పెరుగుతూ ఉంది. ఎందుకంటే వ్యవసాయ రంగం అనుకూలంగా లేకపోవటము, లేదు చాలామంది వ్యవసాయ రంగం కంటే ఏదో పట్టణాలకు వచ్చేసి మనము మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు, విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో రావచ్చు. కాబట్టి పట్టణీకరణ అనేది ఈరోజు పెరుగుతూ ఉంది. సో ఈ పట్టణీకరణ పెరగటం అంటే ఎక్కువ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. సో ఎక్కువ నిర్మాణాలు చేపట్టినందువల్ల ఏమవుతుంది అంటే, ఒకటి ఈ నిర్మాణ వ్యర్థాలు ఉంటాయి. ఏదైనా భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటాయి, ఆ వ్యర్థాలు అన్నిటి వల్ల కూడా ఈ గాలిలో ఉన్నటువంటి ధూళి శాతము, ఈ గాలిలో ఉన్నటువంటి వ్యర్థాల శాతము, అదే ఇందాక నేను చెప్పిన విధంగానే ఏదైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ కానివ్వండి, కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి, సల్ఫర్ డైఆక్సైడు, సల్ఫర్ ట్రైఆక్సైడు, ఇటువంటివన్నీ కూడా వాతావరణంలో కలిసినందు వలన ఆ గాలిని మనం పీలుస్తున్నాం కాబట్టి తద్వారా మన యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి నివారణ చర్యలు అంటే ప్రతి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పంచాయతీ దగ్గర నుంచి, మున్సిపాలిటీ దగ్గర నుంచి, కార్పొరేషన్ దగ్గర నుంచి మనం నిర్మాణం చేపట్టేటప్పుడు ఒక ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర అనుమతి తీసుకొని కడుతూ ఉంటాం. కాబట్టి దానికి తగ్గట్టుగా కానీ కట్టినట్టయితే మనము, అందుకని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వము మోడల్ టౌన్స్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎక్కడైతే మోడల్ టౌన్స్ని కట్టారో అక్కడ పర్యావరణం అనేది చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఆ మోడల్ టౌన్స్కి కావాల్సిన వ్యర్థాలన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోతాయి, వాళ్ళకి కావాల్సిన నీటి సరఫరా ఒక దగ్గర నుంచే వస్తుంది. సో ఇళ్ళన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి, ప్రతి ఇంట్లో కూడా చెట్లు పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఏది ఇండస్ట్రియలైజేషన్ అనేది, అర్బనైజేషన్ అనేది రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉన్నాయి. మరి వాటికి తగ్గట్టుగా నివారణ చర్యలు, మనము పర్యావరణాన్ని పరిరక్షించే దానికోసము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి.
1: తర్వాత అండి, వ్యక్తులుగా మరి సమాజంలో మరి ఎటువంటి జీవనశైలి ఉంటే బాగుంటుందండి? అంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి హాని కలిగించకుండా జీవించడం ఎలా, ఏ విధంగా?
0: అది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం అండి. మిగతా దేశాలతో పోలిస్తే మనం భారతదేశంలో మనకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉందండి. మనం మనకి ఏదైనా చెట్టు కనిపించినట్లయితే మనం ఆ చెట్టుని చుట్టూరు ఒక ఏదో చీరో ఇంకోటి కట్టి మన స్త్రీలన్నీ పూజిస్తారు, చెట్టుకు బొట్టు కాటుకు అన్నీ పెట్టి కూడా చేస్తూ ఉంటారు. లేదా చెట్టును కొట్టాలి అంటే చాలా దూరం ఆలోచించి చేస్తారు మన వాళ్ళు. అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాస్తవమైన పరిస్థితి చెప్తూ ఉన్నాను. అది ఒక రకమైతే ఇంకొక రకంగా చూస్తూ ఉన్నాం. నిన్నగాక మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 100 ఎకరాల స్థలాన్ని ఒకే రోజు 100 బుల్డోజర్లు పంపించి తీస్తే సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. సో కాబట్టి ఈరోజు పర్యావరణ కాపాడవలసినటువంటి బాధ్యత పౌరులపైనే ఉంది. పర్యావరణ పరిరక్షణ అనేది పౌరులదే, ప్రభుత్వాలు చట్టం చేస్తాయి, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత, పాటించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ప్రతి ఇంటి దగ్గరికి ఈ చెత్త సేకరణ కోసం వెహికల్స్ వస్తున్నాయి, ఇంతకుముందు లేవు. ఈ సేకరణ వెహికల్స్లో మధ్య భాగాన్ని చేసి ముందు వెనక ఉంటుంది, ఒకటేమో డ్రై, ఒకటేమో వెట్టు. కాబట్టి ఇంట్లో 2 రకాల డబ్బాలు పెట్టుకొని మనము ఒక దాంట్లో డ్రై, ఒక దాంట్లో వెట్టు వేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇవి తీసుకెళ్ళి వాటిని ఈ ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా వాళ్ళు శుభ్రం చేస్తారు. కాబట్టి ఈ డిసిప్లిన్ అనేది మన ఇంట్లో మన దగ్గర నుంచే బిగిన్ కావాలి. రెండవది, ప్రతి ఇంట్లో మనం కేరళకి వెళ్ళి చూడండి, ఈరోజు చిన్న స్థలమైనా కంపల్సరీ 1, 2, 3 చెట్లు లేనిది వాళ్ళకి అసలు ఇల్లే ఉండదు. కాబట్టి ఈరోజు మన దేశంలో కూడా కంపల్సరీ ఏదో ఒక రూపంలో ఈ యొక్క ఇంట్లో చుట్టుపక్కల కానివ్వండి, ఈ మధ్య మోడల్గా రూఫ్ గార్డెనింగ్లో ఏమైనా పైన కూడా, మిద్దుల పైన కూడా మంచి మంచి గార్డెనింగ్ చేసిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా చెట్లని పెంచవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా చెట్లని వీలైనంత వరకు ఎక్కడా కూడా కొట్టకుండా వాటిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఉంది. ఈ చెత్తా చెదారం అని అంటాం మనం ఏదైతే ఉందో, వాటిని ఒక క్రమ పద్ధతిలో డ్రై, వెట్టు సపరేట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఈ విధంగా ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను అమలుపరచవలసిన బాధ్యత పౌరులుగా మన మీద ఉందండి.
1: ప్రొఫెసర్ గారు, తర్వాత ఈ వాహనాల వినియోగం గురించి చెప్పండి. వ్యక్తిగతంగా వాహనాలు ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎక్కువ నష్టం కలుగుతుంది.
0: అవునండి, ప్రధానంగా ఈరోజు మనము ఈ వాతావరణ కాలుష్యం ఏర్పడేది, పర్యావరణం దెబ్బతినేది ముఖ్యంగా నగరాల్లో చూసినట్లయితే ప్రధాన కారణం ఇచ్చేసి వాహనాల సంఖ్య. సో వాహనాలు సంఖ్య విపరీతమైపోయింది. మనం అందువల్ల ఢిల్లీలో ఈ మధ్య ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు, బేస్ ఆడ్ అని చెప్పి, అఫ్ కోర్స్ సక్సెస్ కాలేదు. సో కాబట్టి వీలైనంత వరకు కూడా మనము వాహనాలను వినియోగించే దాన్ని తగ్గించవలసిన బాధ్యత ఉందండి. దానికి ప్రోత్సాహంగా ఆల్టర్నేటివ్గా ఈరోజు మనం జపాన్కి వెళ్ళినట్లయితే, జర్మనీకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఎక్కువగా సైకిల్ వాడతారు. మనం పాత రోజుల్లో వాడేవాళ్ళము, ఈరోజు మనకు అది మొతకైంది. ప్రతి ఇంట్లో 2 బైకులు లేదా ఒక కారు ఉండే పరిస్థితి వస్తుంది. వీటన్నింటినీ మనం తీసుకెళ్ళినట్లయితే వీటి ద్వారా వచ్చే కాలుష్యం, ముఖ్యంగా వాతావరణ కాలుష్యం ద్వారా కార్బన్ మోనాక్సైడు, కార్బన్ డయాక్సైడు, ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఇవన్నీ కూడా వాతావరణంలో కలిసి తద్వారా గ్లోబల్ వార్మింగ్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాహన కాలుష్యం అని చెప్పచ్చు. సో కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ మధ్య మనందరం చూస్తున్నాం మెట్రో రైల్స్ని. మెట్రో రైలు పెట్టినందువల్ల చాలామంది కూడా ఇంట్లో రెండు మూడు కార్లు ఉన్నా కానీ పక్కన పడేసి దగ్గరలో మెట్రో ఉంటే ఎక్కి దిగుతూ ఉన్నారు. సో కాబట్టి గవర్నమెంట్ ట్రాన్స్పోర్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా పెరిగినట్లయితే ప్రజలు కూడా వాహనాలు సొంత వాహనాలునే

0: అవసరం వస్తేనే ఉపయోగిస్తారు, అవసరం లేని పరిస్థితుల్లో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అవి రైళ్ళనండి, అవి బస్సులనండి, అవి వాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది.
1: తర్వాత అండి, ఈ పర్యావరణ విద్య, ఈ చైతన్యం గురించి భావితరాలకు అందించాలంటే ఈ పర్యావరణ విద్య అనేది పాఠశాల స్థాయి నుంచి

0: పాఠ్యాంశాలని భాగంగా చేశారు. ఇది అభినందించదగినటువంటి విషయము. అన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. కాబట్టి ఈరోజు మనందరికీ తెలుసు, ఇంటర్మీడియట్లో విద్యార్థి పాస్ అవ్వాలి అంటే అన్ని పరీక్షలతో పాటు ఎన్విరాన్మెంటల్ సబ్జెక్టు కూడా కంపల్సరీ రాసి పాస్ కావాలి. అదేవిధంగా ఈ మధ్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ కూడా ఒక సర్క్యులర్ ఇచ్చింది. ఏం చెప్పిందంటే డిగ్రీ కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో కూడా విద్యార్థి చదువుకొని బయటకు వచ్చేలోపు కంపల్సరీ పర్యావరణానికి సంబంధించినటువంటి పరీక్షని తప్పనిసరిగా అతను ఒక ఆప్షన్గా తీసుకొని అది దాంట్లో పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాల్సినటువంటి అవసరము ఉంది అని చెప్పి తెలియచేయటం జరిగింది. కాబట్టి మనము విద్యార్థులను కానీ మోటివేట్ చేసినట్లయితే పర్యావరణాన్ని గురించి, సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని మోటివేట్ చేస్తారు. కాబట్టి ఈరోజు మనకి పర్యావరణ పరిరక్షణకి ఒక మంచి సదవకాశం ఏంటంటే విద్యార్థులకి ముఖ్యంగా పాఠ్యాంశాల్లో చిన్నప్పటి నుంచే, ఏదైతే ఇందాక నేను చెప్పినట్టుగా 5-6 తరగతి గురించి పర్యావరణాన్ని గురించి అవగాహన కల్పించినట్లయితే వాళ్ళకి ఈ యొక్క చెట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి, లేదు వాహనాల వినియోగాన్ని తక్కువగా ఏ విధంగా ఉపయోగించుకుంటాము, లేదు నీటి కాలుష్యము వాటి వల్ల వచ్చేటటువంటి దుష్పరిణాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలియచేసినట్లయితే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ విషయాలు ఏర్పడినట్లయితే పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవన శైలిలో కూడా పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా వాళ్ళ జీవితాలను మార్చుకుంటారనేది నా అభిప్రాయం అండి.
1: ప్రొఫెసర్ గారు, ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల పాత్ర గురించి చెప్పండి. ప్రజల్ని ఈ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు చేసే విధానంలో స్థానిక ప్రభుత్వాలు చేపట్టాల్సిన పాత్ర.
0: అండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, మనము తర్వాత అండి, ఈ పర్యావరణానికి సంబంధించి జిల్లా స్థాయిలో కమిటీలు ఉంటున్నాయండి. దాన్ని డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ కమిటీస్ అంటూ ఉన్నారు మనం. దానికి కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అంటారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మెంబర్గా, అదేవిధంగా ఫైర్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఒక మెంబర్గా, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఒక మెంబర్గా, వీళ్ళు కాకుండా కలెక్టర్ గారు సూచించినటువంటి 2 లేక 3 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ఒక జిల్లా స్థాయిలో కమిటీ ఉంది. ఈ జిల్లా స్థాయి కమిటీ యొక్క బాధ్యత ఏమిటంటే, ఏదైనా ఇసుక రీచ్లు ఉన్నాయి చిన్న చిన్నవి, లేదా ఇంకా వాగులు వంకలు ఎవరైనా ఆక్రమించారు, లేదా ఒక నదీ ప్రవాహమో వాగులో ఉన్న నీటిని ఒకరు దారి మళ్లించి ఇంకో రూపంలో తీసుకెళ్లారు, సో ఇటువంటి గ్రీవెన్సెస్ అన్నీ విని ఎక్కడికక్కడ వాటికి పరిష్కారం చూపించి పర్యావరణాన్ని కాపాడేదానికోసంగా, లేదు ఎవరిన అక్రమంగా చెట్లను ప్రభుత్వం రోడ్లో ఉండే చెట్లను నరికివేస్తూ ఉన్నారు. రోడ్లో ఉండే చెట్లే కాదండి, మన సొంత పొలంలో చెట్లు ఉన్నప్పటికీ ఆ చెట్ల సంఖ్య ఒక నెంబర్కి దాటినట్లయితే మనం కూడా స్థానిక ప్రభుత్వం అధికారి, అది పంచాయతీనా మున్సిపాలిటీనా కార్పొరేషను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారికంగా అనుమతి తీసుకున్న తర్వాతనే ఆ చెట్లను కూడా కొట్టివేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ కొట్టివేసినప్పుడు ఆ రూల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఒక చెట్టుని కొట్టివేసినట్లయితే దానికి ఈక్వల్గా 3, 4, 5 చెట్లు ఇంకొక దగ్గర పెంచాలి అని చెప్పి ప్రభుత్వము ఒక నియమ నిబంధన కూడా చేసింది. కాబట్టి ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు, అది పంచాయతీ స్థాయినా మున్సిపాలిటీనా కార్పొరేషనా, ఇటువంటి చట్టాలను ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చి ప్రజలకి చట్టాల మీద అవగాహన కల్పించి పర్యావరణాన్ని కాపాడవలసిన అవసరం ఉందన్నమాట.
1: చాలా సందర్భాల్లో మనం పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని అనుకున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎటువంటి చర్యలు ప్రస్తుతం చేస్తూ ఉన్నారు, ఎలా ఉంటే బాగుంటుంది మీ ఆలోచన?
0: ఈ పర్యావరణ అంటే వాతావరణ కాలుష్యం అనేది ఒక దేశానికి సంబంధించిందే కాదండి. ఈ వాతావరణ కాలుష్యం అనేది ఇట్స్ ఏ గ్లోబల్ ప్రాబ్లం, అంతర్జాతీయ సమస్య. ఇది అంతర్జాతీయ సమస్య అనేది అన్ని దేశాలు కూడా గుర్తించాయి. అన్ని దేశాలు కూడా గుర్తించి ఈ అనేక సందర్భాలలో ఈ అంతర్జాతీయ ఈ పర్యావరణ పరిరక్షణ కోసం దేశాలు చేపట్టవలసినటువంటి విషయాలు, ఏమేమి చర్యలు చేపట్టాలి, లేదా కర్బన ఉద్గారాలను ఏ విధంగా తగ్గించాలి, లేదా అటవీ భూములను ఏ విధంగా పెంచాలి, లేదా పరిశ్రమలో పెట్టినప్పుడు ఆధునీకరణ చేయటం ద్వారా పరిశ్రమలని, పాత పరిశ్రమలని ఆధునీకరణ చేయటం ద్వారా కాలుష్యాలని ఉద్గారాలని ఏ విధంగా తగ్గించాలి అనే విషయాలకు సంబంధించి అంతర్జాతీయంగా అనేక సదస్సులు, సమావేశాలు జరిగాయి. మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోదలుచుకున్నట్లయితే ప్యారిస్లో జరిగినటువంటి ఒక ప్రపంచ పర్యావరణ సదస్సు అంటారు దాన్ని, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ సమ్మిట్ అని. దాంట్లో ఒక ప్రధానంగా కారణం, ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఉష్ణోగ్రత ఉందో, ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది, దీన్ని 2 డిగ్రీలకు తగ్గించాలి తగ్గించకపోతే రాబోయేటటువంటి తరాల వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

0: అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. సో దీనికి అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా అనేక చర్యలు చేపట్టింది. మీకు ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ 33.3% కంపల్సరీ గ్రీన్ బెల్ట్ పెట్టడం, పరిశ్రమల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అనేది ఉండటము, అదేవిధంగా సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద, అంటే ప్రతి పరిశ్రమ కూడా రెండు రకాల యాక్టివిటీస్ ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళకు ఇది వాళ్ళకు వచ్చినటువంటి లాభంలో 1%, 1.5% ఆ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల రేడియస్లో విద్య, వైద్యం, రోడ్లు, వ్యవసాయం, త్రాగునీరు వీటి కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రెండవది సిఈఆర్ అంటారు, అంటే కార్పొరేట్ ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఇది నీకు లాభం వచ్చినా లేకపోయినా నువ్వు పెట్టే టోటల్ పెట్టుబడిలో, ఆ పెట్టుబడిలో 1.5% 1% ఆ ఇండస్ట్రీ కెపాసిటీని బట్టి పర్యావరణ పరిరక్షణకి చర్యలు చేపట్టినట్టుగా కలెక్టర్ గారి దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటేనే మళ్ళీ మీకు రెన్యువల్ ఇస్తారు. సో కాబట్టి ఈ అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అంతర్జాతీయ సదస్సులన్నీ కూడా ఇటువంటి చట్టాలను ఇంకా అప్డేట్ చేయడం ద్వారా మనం ఏదైతే ఇంకొక ప్రధానమైనటువంటి విషయము ఏ నిర్ణయం తీసుకున్నారంటే, అభివృద్ధి చెందినటువంటి దేశాలు అభివృద్ధి చెందేటటువంటి దేశాలకి ఈ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసిన కారణంగా నష్టపరిహారం కట్టించాలి అనే ఒక నియమ నిబంధన కూడా పెట్టుకున్నారు. దాని ప్రకారము ఈరోజు భారతదేశానికి 8.5 లక్షల కోట్ల రూపాయలు మనకు రావాల్సి ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం అన్ని చర్యలు ఈ మధ్య పర్యావరణ పరిరక్షణ కోసం గత 10 సంవత్సరాలలో చర్యలు చేపట్టింది.
1: బాగుందండి డాక్టర్ రామిరెడ్డి గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి పర్యావరణ పరిరక్షణకు వివిధ సంస్థలు కానీ తర్వాత ప్రభుత్వాలు కానీ ప్రజలు ఏ విధంగా చర్యలు చేపట్టాలి, ఏ విధంగా తోడ్పడాలి, ఈ అంశం గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మాకు అందించారు. శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.
0: అందరికీ నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో సభ్యులైనటువంటి డాక్టర్ వైవి రామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సమర్పణ.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: సగ దినం సగ దినం సగ దినం సగ దిత్తం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అలాగే 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మరియు 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ.
1: అచ్యుతాపురం బ్రాండెక్స్లో కేంద్ర మంత్రి పర్యటన, సిరిసపల్లిలో బీడీఎల్ యూనిట్ శంకుస్థాపన, పర్యావరణ దినోత్సవ ఏర్పాట్లు, ఎంఎస్ఎంఈ పార్క్ పెన్షన్ల పంపిణీ తదితర అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. అచ్యుతాపురం సెజ్లోని బ్రాండెక్స్ సంస్థను సందర్శించిన మంత్రి వస్త్ర ఉత్పత్తులు ఎగుమతుల ప్రక్రియను పరిశీలించారు. కార్మికులకు కల్పిస్తున్న వసతులను అభినందించారు. వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్స్ అని, ప్రతి కోటి పెట్టుబడికి 50 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. బ్రాండెక్స్ రాకతో గ్రామీణ మహిళలు ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్థిరపడుతున్నారని, మహిళా సాధికారత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇంట్లో మహిళ బలోపేతమైతే కుటుంబమంతా వృద్ధి చెందుతుందని, ఇదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మునగపాక మండలం సిరసపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ యూనిట్కు శంకుస్థాపన జరిగింది. 489 కోట్ల రూపాయలతో ఆధునిక తయారీ, అసెంబ్లీ, పరీక్షా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రి లోకేష్ దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, 2000 మందికి పరోక్షంగా, ఎంఎస్ఎంఈల ద్వారా మరో 2500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ బలోపేతమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో మొక్కల పెంపకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ప్రాజెక్టులో భాగంగా డీపీఎంయూ సభ్యులు హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లతో కలెక్టర్ విజయకృష్ణన్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాలపై సమీక్షించారు. గుంతల తవ్వకం కార్యక్రమం నిర్వహించి వృక్షారోపణ చేపడతామని తెలిపారు. కార్బన్ ఉద్గారాలను లెక్కించి తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. భూ సమస్యలు, రెవెన్యూ వివాదాల పరిష్కారంపై అధికారులు శ్రద్ద పెట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. చోడవరంలో 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని శాసనసభ్యులు కెఎస్ఎన్ రాజుతో కలిసి ప్రారంభించారు. రీసర్వేలో విస్తీర్ణం తగ్గడం, పేర్లు తప్పుగా నమోదు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ రికార్డులను సరైన ధృవీకరణ చేసిన తర్వాతే భద్రపరచాలన్నారు. వీఆర్వోలు, సర్వేయర్లు క్షేత్రస్థాయికి వెళ్లి స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల లబ్దిదారులకు వారం రోజుల్లో స్థలాలు చూపించాలని, జల్జీవన్ మిషన్, సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తే 90% సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంగా బుచ్చయ్యపేట మండలం ఆర్ భీమవరంలో 4.8 కోట్ల రూపాయలతో 32.43 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 35 కేంద్రాలలో శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. 100% అక్షరాస్యత కోసం అక్షర ఆంధ్ర 2వ దశలో 1,01,086 మందిని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక వాలంటీర్కు 10 మంది అభ్యాసకులతో 15 రోజుల్లో పూర్తి చేయాలని, 100 గంటలు తరగతులు నిర్వహించాలని సూచించారు. గత ఏడాది 100,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని, జిల్లాను అక్షర అనకాపల్లిగా మార్చాలని పిలుపునిచ్చారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల సేవలో పథకం కింద జిల్లాలోని 13,661 కుటుంబాలకు 27.32 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేశారు. ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు అందించామని కలెక్టర్ తెలిపారు. పెందుర్తిలో 960 మందికి 1.92 కోట్ల రూపాయలు, ఎలమంచిలో 4,352 మందికి 8.7 కోట్ల రూపాయలు, పాయకరావుపేటలో 8,349 మందికి 16.69 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత సైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 115 మంది విద్యార్థులకు 5,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. బాలికలే అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉండాలని, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 2,52,328 మంది లబ్దిదారులకు 107.56 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కలెక్టర్ స్వయంగా నక్కపల్లిలో పంపిణీ చేశారు. ఉదయం 5 గంటల నుంచే 24 మండలాల్లో పంపిణీ ప్రారంభించామని, 100% పూర్తి చేయాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి యద్ల రామకృష్ణ, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరేటటువంటి సినీ గీతాలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం పంపించారు నెల్లూరు జిల్లా కురుగొండ నుంచి సునీల్. వీరు కోరుతున్నారు మన్మధుడు చిత్రం నుంచి పాట.
3: Shabash.

ఏయ్ వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, అదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు మామూలుగానే వాడు దేశముదురు పెళ్లితోటి పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపో

0: అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం పంపించారు ఎడపల్లి మండలం నిజామపేట డిస్టిక్ నుంచి నారాయణ, అనసూయ మరియు యమున. వీరు కోరుతున్నారు వాలి చిత్రం నుంచి ఈ పాట.
2: October 28th, 1886. The statue of liberty. January 7th, 1903. January 1st, 1920. September 1920.

0: ఒకరోజు మౌతాకం ప్లే చేస్తుంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలుసుందని తెలుసు ఏమంటారంటే నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళకన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మనోరంజని కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు ఏలూరు నుంచి సాయి, తేజ, లీలాసింగ్, సుధారాణి, రాధా, మున్నా, సుగ్నాబాయి, అలాగే రఘుబుడి సింగ్. వీరు కోరుతున్నారు గీతా గోవిందం చిత్రం నుంచి పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు మన్విత్, ఆనంద్, రమేష్, అశ్విని, శ్యామల, ప్రకాష్, తిరుపతి నుంచి. వీరు కోరుతున్నారు అల్లరి ప్రియుడు చిత్రం నుంచి పాట.

0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు మనోరంజన్ కార్యక్రమం. కార్యక్రమంలో చివరి ఉత్తరం. ఈ ఉత్తరం రాస్తున్నారు నెల్లూరు జిల్లా వేదాయపాలెం నుంచి దేవి, ఆనంద్, గీత అలాగే కార్తికేయ. వీరు కోరుతున్నారు ఊసరవెల్లి చిత్రం నుంచి పాట.
1: నీకు 100 మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే.

0: మీరు ఇంతవరకు మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కూడినటువంటి సినీ గీతాలు విన్నారు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
1: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల ప్రసారమవుతుంది. రచన డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు, సమర్పణ నందిని చైతన్య, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
5: మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల

0: డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య, కవి, విమర్శకుడు, కథకుడు, పరిశోధకుడు, నవలాకారుడు, ప్రవృత్తి మార్గంలో సాహిత్య పదగామి. ఈయన రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల. ఇది గోపన్న చరిత్ర. గోపన్న జననంతో మొదలై ఆయన లక్ష్యసిద్ధితో ముగుస్తుంది నవల. మహాసేనాని గోపన్న రచనా లక్ష్యం హరిహరరాయల అమాచ్యుడైన నరసింహమాచ్యుని కుమారుడిగా గోపన్న, బుక్కరాయల కుమారుడైన కంపన సైన్యాధిపతిగా శ్రీరంగం వృత్తాంతం విని సంవేదన పొంది మధుర సుల్తాన్ తల త్రుంచి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం ఎలా జరిగింది అనేది ఈ నవలలో వివరించారు. డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య గారు ఎంతో ఆరాధనాభావంతో రచించిన మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల
1: 60వ భాగం
0: ఇప్పుడు విందాం.

మునుపటి భాగంలో కొద్ది సమయంలోనే కోట మొత్తం విజయనగర సామ్రాజ్య సైనికులు నిండిపోయారు. తదుపరి ఏం జరిగిందో ఇప్పుడు విందాం. తూర్పు ద్వారాలు తెరవమన్న కంపన ఆదేశంతో సైనికులు భళ్లును తెరిచారు. అంతే సైన్యం దూసుకుని వెళ్ళింది. తురుష్కులు భయంతో అన్ని దిక్కులకు పారిపోయారు. ఇంతలో కంపన తన బృందంతో ముందుకు కదిలారు. బృహద్దీన్ ఇక కోట తన చేతులు దాటిపోతుందని గ్రహించి గుర్రంపై స్వయంగా యుద్ధానికి వస్తున్నాడన్న వార్త ఒక తురుష్క సైనికాధికారి ప్రకటించాడు. కంపనకు కుడి ఎడమల నిలబడ్డ వల్లభద్దత్తులు ముందుగా గుర్రాలను దౌడుతీయించి ఇద్దరూ ఒకేసారి సుల్తాను రాగానే పైకి రెండు కొదమ సింహాల్లాగా దూకడానికి వెళ్తున్నారు. గోపన్నవారికి సైగ చేసి పక్కకు తప్పుకోమనడంతో కంపన సుల్తానుతో తలపడ్డాడు. గోపన్న మనసులో విద్యారణ్య స్వామి ద్వారా విన్న వేదాంత దేశికుల అతిభీస్తవ శ్లోకం మననం చేసుకుంటున్నాడు. ఇద్దరూ రెండు సింహాల మాదిరి పోరాడుతున్నారు. కత్తుల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. అందరూ కంపన రక్షణకై చుట్టూ నిలబడ్డారు. అలా అరగంటపైన భీకర పోరు జరుగుతూనే ఉంది. సుల్తాను ఒకానొక క్షణంలో అల్లా అంటూ నీరసపడి కొంచెం వెనక్కు తగ్గగానే క్షణాల్లో పసిగట్టిన కంపన నాలుగడుగుల ఇరువైపుల పదునున్న వేరొక కరవాలాన్ని సర్రున వరులోనుంచి లాగి సుల్తాను నాభిలో బలంగా పడవగానే కత్తి వెనుక నడుము నుంచి బయటకు వచ్చింది. జై మీనాక్షిదేవి అంటూ కత్తిని రెండు చేతులు ఉపయోగించి గొంతుదాకా బలం ఉపయోగించి పైకి లాగగానే సుల్తాను శరీరం రెండు ఖండాలై నేలకూలడానికి సిద్ధంగా ఉన్న క్షణంలో తలను కూడా నేలను పడగొట్టాలని కత్తిని సర్రుమని వేగంగా బయటకులాగి పైకత్తి మెడమీద బలంగా దెబ్బవేయగానే సగం మెడతగి మొండెంపై వేలాడుతూ తోటకూర కాడవలే సుల్తాను శరీరం ఒరిగి నేలమీద పడుతుండగా గోపన్న ఎప్పుడూ ఎక్కడినుండి గమనించాడో తెలియదు. గుర్రంపై మెరుపు వేగంతో వచ్చి శూలంతో సుల్తాను సగం తెగిన తలను పదునైన శూలానికి గుర్చి పైకి లేపాడు. తల శూలానికి అంటుకోగా సుల్తాను మొండెం కిందకు ఒరిగి పడిపోయింది. గోపన్న శూలానికి గుచ్చిన సుల్తాను తలను పైకెత్తి ఓం నమో నారాయణాయ అని అరుస్తూ కదలరంగం మొత్తం తన ప్రతిన నెరవేరిందన్న ఆనందం ఆవేశంతో కలియ తిరిగాడు. విజయనగర సైనికులకు ఆ తలను 10 నిమిషాలు ప్రదర్శించిన అనంతరం కసిగా నేలకు పడగొట్టాడు. విజయనగర సైనికులు హర్షంతో జై కంపరాయ, జై గోపనార్య, జై హో అంటూ కేకలు పెట్టారు. విజయనగర సైనికులు, ముఖ్యంగా తమిళ గ్రామాల నుండి వచ్చి చేరిన సైనికులు ఆ సుల్తాను తలను బంతిలాగా కాళ్లతో తన్ని ఒక క్రీడలా ఆడుకుంటూ వికటాట్టహాసాలు చేస్తున్నారు. తురుష్కులు కోటలో మచ్చుకు కూడా ఒక్కడు కనిపించలేదు. ప్రాణాలు అరచేత పట్టుకుని అడవుల్లోకి పరుగుతీశారు. కంపన దూరంగా ఉన్న గంగాదేవి వైపు చూస్తున్నాడు. గంగాదేవి కంపరాయిని ధైర్య సాహసాలను అచ్చురువంది తిలకిస్తోంది. గుర్రం దిగి కంపన గంగాదేవిని గాఢంగా కౌగిలించుకున్నాడు. కుడిచేత్తో మీసాన్ని తిప్పుతూ గోపన్న వైపు చూశాడు. గోపన్నతో సహా అందరూ మండలేశ్వరుడు కంపనాధీసునికి జై అంటూ నినాదాలు చేశారు. గోపన్నను గాఢ ఆలింగనం చేసుకుని అందరూ ఒక ఎత్తు, మా గోపనార్యుడు ఒక ఎత్తు, ఈ విజయం మీదే గోపనార్యా అని అన్నాడు. కాదు ప్రభు, సుల్తాను గుండెల్లో మీరు కత్తిదించిన తీరు చరిత్రపుటల్లో అపూర్వంగా నిలిచిపోతుంది. మధుర విజయం మీదే అని అన్నాడు. అందరు సైనికాధికారులు కంపన ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అందరి జయ జయ ధ్వానాల మధ్య సైనికాధికారులందరి పేరు పేరున పలకరించి గాఢ ఆలింగనం చేసుకున్నాడు. సాయం సమయమైంది. భానుడు పడమటి పర్వతం మాటున అస్తమిస్తున్నాడు. ఆ ఎరుపు వర్ణం అక్కడున్న వారిపై పడి నేలపై పారుతున్న తురుష్క సేనల రక్తానికి గుర్తు తెచ్చింది. కోటలో అన్ని మూలలా మధుర నగర వీధుల్లో విజయనగర వరాహపతకం రెపరపలాడింది. ఈ దృశ్యాలన్నీ గంగాదేవి మనఃపలకం మీద లిఖించబడి తరువాయి కాలంలో మధురా విజయమని మహాకావ్యంగా రూపుదిద్దుకుంది. అప్పటికే వంది మాగధులు అక్కడకు విచ్చేసి శ్రీమద్ విజయనగర సామ్రాజ్య రక్ష ధౌరేయ శ్రీ మహామండలేశ్వర అరిరాయ విభాల భాషగే తప్పువ రాయరంగడ శ్రీ కంపరాయ మహీపాల అంటూ స్తుతిస్తుండగా వేద పండితులు పూర్ణ కుంభంతో ఎదురొచ్చి వేదం పఠిస్తూ పవిత్ర జలం సంప్రోక్షణ చేసిన అనంతరం అందరినీ పవిత్ర నదై స్నానాలు చేయించి మధుర మీనాక్షి ఆలయానికి దారితీశారు. శ్రీరంగం మాదిరిగానే మధుర మీనాక్షి ఆలయం కూడా మూల విగ్రహం రాతిగోడలతో కప్పబడి ఉంది. మధుర మీనాక్షి మూల విగ్రహం అలా ఉండడం చూసి చలించిపోయాడు గోపాల్.
బోపన్న వెంటనే ఆ రాతిగోడలను పగలగొట్టమని ఆదేశాలు జారీ చేయగానే పనివారు ఆ పనిలో నిమగ్నమయ్యారు. కంపనుడు, గంగాదేవి, గోపన్న, విఠప్ప, సాల్వమంగు, సోమప్ప ఎవరూ కూడా తమ జీవితంలో మధుర మీనాక్షి మూల విగ్రహాన్ని ఒక్కసారి దర్శించుకోనందున ఆతృతగా దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. రాతిగోడ కూలి అక్కడంతా పరిశుభ్రం చేయగానే వారందరికీ మధుర మీనాక్షిదేవి మూల విగ్రహ సాక్షాత్కారం జరిగింది. అందరూ సాష్టంగ నమస్కారాలు చేసి నిలబడ్డారు. వారందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే 48 సంవత్సరాల క్రితం అలంకరించబడ్డ విగ్రహం ఇప్పటికీ వాడకుండా తాజాగా ఉండడం. కంపన తల్లి మధుర మీనాక్షి, మాతా, ఈ క్షణం నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అతి త్వరలో ఇక్కడ పెద్ద కోవెల వెలుస్తుంది. నీకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపినందుకు కృతజ్ఞుడిని తల్లి అంటూ ఆనంద భాష్పాలు నేలజారుతుండగా సాష్టాంగ దండ ప్రమాణం చేస్తూ అన్నాడు. కంపరాయల బృందం వెలుపలికి రాగానే మిగతా జనం బిలబిలమంటూ లోనకు దూరారు. కంపన ఆలయ ప్రాంగణంలో నిలబడి తక్షణం తురుష్కుల దండయాత్రకు ముందున్న ఈ ఆలయ వంశ పారంపర్య ఆలయ పూజారులను రావించి వారితో, ఈ క్షణం నుండి ఈ ఆలయంలో మీరు మీనాక్షిదేవి సేవకులు అనేసరికి వారంతా కంపనకు సాష్టాంగపడ్డారు. సాష్టాంగ నమస్కారాలు చేయవలసింది నాకు కాదు, ఆ తల్లికి. అందున గుడిలో దైవానికి తప్ప ఎవరికీ నమస్కరించరాదు అని అనేసరికి కంపన జ్ఞానానికి, అమ్మ పట్ల ఉన్న భక్తికి జనం హర్షానందాలతో మహారాజు కంపనుల వారికి జై అని కొనియాడారు. ఇవి కూడా ఇక్కడ వద్దు సుమా, అన్నీ బయటనే అన్నట్టు గోపన్న సైగతో అందరూ నిశ్శబ్దం అయిపోయారు. కంపన సంతోషపూర్వకంగా గోపన్న భుజంపై చేయి వేసి ప్రశంసించాడు. ప్రభు, వేదాంత దేశకుల వారు శ్రీరంగానికి కాలినడకన బయలుదేరారట. పల్లకిని త్రిప్పి పంపేశారట. రేపు ఆలయానికి చేరుకుంటారని వార్తాహరులు తమకు విన్నవించమని నాకు మనవి చేశారు. మనం తక్షణం అక్కడికి కదిలి వెళ్లి ఆ ఆలయంలో శ్రీరంగనాథుణ్ణి ప్రతిష్ఠించాలి అని అనగానే, గోపన్న, అక్కడి వారు లేవదీసిన సమస్య పరిష్కారమైతేనే కదా ప్రతిష్ట విషయం అని అన్నాడు రాజు. లేదు ప్రభు, ఈ సమస్యను దేశకుల వారే పరిష్కరించగలరని నా విశ్వాసం అని గోపన్న అనగానే అందరూ బయలుదేరి శ్రీరంగం చేరుకున్నారు. మహామండలేశ్వరుడైన బుక్కరాయలవారి ఆదేశం ప్రకారం శ్రీరంగనాథుని ప్రతిష్ఠాపన తర్వాత కంపరాయలవారికి రాజ్యాభిషేకం కూడా జరగవలసి ఉన్నది. ఈ కారణాల వల్ల శ్రీరంగం కొత్త శోభ సంతరించుకున్నది. సుల్తాను పాలనలో గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోయిన వాళ్లు బండ్లు కట్టుకుని శ్రీరంగం చేరుకుంటున్నారు. కొన్ని కుటుంబాలు కావేరి నదికి ఆవల వెళ్లినవారు తిరిగి పడవలపై చేరుకుంటున్నారు. అందరి ముఖాల్లో చిరునవ్వు తాండవిస్తోంది. రహదారులని పరిశుభ్రం చేశారు. పాడుబడిన ఇళ్లకు మరమ్మత్తులు చేసుకుంటున్నారు. ఈ గృహ నిర్మాణ మరమ్మత్తుల కలయిక ఖర్చు తర్వాత విజయనగర ఖజానా భరిస్తుందని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదనే ప్రకటన కంపన గోపన్న ద్వారా చేయించాడు. మళ్లీ ప్రజలకు శ్రీరంగంలో కావేరీ నది పుష్కరాలలో తిరునాళ్ళలో వచ్చినంత సంబరంగా ఉన్నారు. ఆలయంలో ఏది అసలైన విగ్రహం అనే విషయం మీద వాదోపవాదాలు పెద్ద పెట్టున జరుగుతున్నాయి. అక్కడి రాజమందిరానికి చేరుకున్న కంపనకు, గోపన్నల బృందానికి ఇవన్నీ చూసి ఆందోళనగా ఉంది. పాత విగ్రహం పట్ల మక్కువ ఉన్నవారు పట్టువేయడం లేదు. వల్లభుడికి మాత్రం చాలా విచారం వేసింది. కొన్ని సంవత్సరాలు శ్రమించి తెచ్చిన విగ్రహం అసలైనదేనా అని భక్తులు శంకించడం నిరుత్సాహాన్ని మిగిలించింది. గోపన్నను ఇరుపక్షాల వారు చర్చకు రమ్మని ఆహ్వానం అందింది. గోపన్న వల్లభుని సాక్ష్యంగా చూపి ఎంత వివరించినా వారు నమ్మడం లేదు. శ్రీరంగం బృందంలో మొదట విగ్రహాన్ని తీసుకుని వెళ్లిన వారిలో ఎవరిచేతైనా సాక్ష్యం చెప్పించమని చివరకు ఒక అంగీకారానికి వచ్చారు. ఎంత అపనమ్మకం! మా అమ్మ వాసంతికను పిలుస్తాను, ఆవిడే వచ్చి సాక్ష్యం చెబుతుంది అన్న వల్లభుని మాటలకు వారు నవ్వి, మీ అమ్మ ఒకసారి విగ్రహాన్ని చూసి ఉండొచ్చు కాని విగ్రహం తీసుకెళ్లిన బృందంలో ఉన్నదా అని వారు అడిగిన ప్రశ్నకు మిన్నకున్నాడు. శతాధిక వయస్సున్న వేదాంత దేశకులు కాలినడకన చేరుకున్నారు. వారి వయస్సు 102 సంవత్సరాలైనా పల్లెకిని ఎక్కడానికి ఒప్పుకోకుండా మేల్కోటు నుండి శ్రీరంగానికి కాలినడకని రావడం భక్తులకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన రావడం ఆలస్యం. గోపన్న వారికి సాష్టంగ నమస్కారం చేశారు. గోపన్న, విజయనగర సామ్రాజ్యం దినదినాభివృద్ధి చెందుతుంది.
చాలా సంతోషంగా ఉంది. ఈ సీమలోని ఆలయాలన్నిటినీ జీర్ణోద్ధరణ బాధ్యత నీదే అని ఆశీర్వదించాడు. గోపన్న కొంచెం దిగులుగా ఉండడం, అక్కడ ప్రజలు కొన్ని వర్గాలుగా చీలి వాదోపవాదాలు చేసుకోవడం గమనించిన దేశకుల వారు గోపన్నను విషయం ఏమిటో చెప్పమని అడిగారు. గోపన్న ఈ విగ్రహాల సమస్య ఎంతకీ తేలడం లేదని, ఒక పక్షం వారు శ్రీరంగం బృందంలో మొదట విగ్రహాన్ని తీసుకుని వెళ్లిన వారిలో ఎవరి చేతైనా సాక్ష్యం చెప్పించమని కోరుతున్నారని అనడంతో, గోపన్న, ఈ విషయంలో ఇంత చర్చ అనవసరం. శ్రీరాముడు అన్ని సంవత్సరాల తర్వాత కలిసిన సీతకే అగ్ని పరీక్షకు గురిచేశాడు. మనమంతా మానవ మాత్రులం. రెండు విగ్రహాలు పక్కపక్కన పెట్టించు. శ్రీరంగంలో 60 సంవత్సరాల పైబడి ఉన్నవారిని తీసుకునిరా. వారిలో కొంతమంది తప్పక పాత విగ్రహం చూసే ఉంటారు. వారు సరిగ్గా గుర్తుపట్టగలరు అని అన్నాడు. గోపన్న అధికారులతో మాట్లాడి శ్రీరంగ పట్టణంలో 60 సంవత్సరాల పైబడినవారు, గతంలో శ్రీరంగనాథస్వామిని దర్శించుకున్నవారు ఆలయానికి రేపు ఉదయం రావాలని మహాసేనాని గోపనార్యుని ఆజ్ఞ అని నగరంలో అన్ని చోట్ల దండోరా వేయించాడు. కాని ఎంత వెదికినా ఒక్క వృద్ధుడు కనిపించలేదు. ఎక్కువ మంది పట్టణాన్ని వదిలి వలసలు వెళ్లిపోయిన కుటుంబాలే కనిపించాయి. చివరకు 90 ఏళ్ల వృద్ధుడు తాను పాత విగ్రహాన్ని చూశానని చెప్పడంతో ప్రజలు అతన్ని గుర్రం బండిలో ఎక్కించుకొని తీసుకుని వచ్చారు. అందరూ ఆత్రంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు విగ్రహాలు చూపించిన మీదట అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, వాణివాని రెండు కళ్ళు తురుష్క సైనికులచే పీకివేయబడి లొట్టలైనాయి. నాకు కళ్ళు కనిపించవు అని అనగానే సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. వృద్ధుణ్ణి వెనక్కు తీసుకెళ్లమని అధికారులు చెబుతుండగా ఆ వృద్ధుడు ఏదో గుర్తొచ్చి, ఒక్క క్షణం ఆగండి, నేను మాట్లాడాలనుకుంటున్నాను అని పెద్దగా తన శక్తి కొద్దీ అంతవయసులోనూ పెట్టిన పొలికేక ఆలయంలో ప్రతిధ్వనించింది. గోపన్న అధికారులకు ఆగమని సైగ చేసి అతన్ని సమీపించి, మీరేం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్నించాడు. వృద్ధుడు గొంతు సవరించుకొని, గౌరవనీయులైన శ్రీరంగపట్టణ వాసులారా, దయచేసి నా మాటలు ఆలకించండి. నేను రజకుణ్ణి. నా కళ్ళు తురుష్క సైనికులతో రంగని గూర్చి మాట్లాడినందుకే పీకివేయబడ్డాయి. ఆ రోజుల్లో స్వామివారి బట్టలను అభిషేకం అయిన తర్వాత ప్రతిరోజు శుభ్రం చేసిన వాణ్ణి నేనే అని అనేసరికి అందరూ ఆశ్చర్యంగా అతని పట్ల గౌరవభావంతో చూడసాగారు. అప్పటి వరకు అతడిని బయటకు పంపాలనుకున్న అధికారులు అతనికి కొంచెం దూరం జరిగి చెప్పేది శ్రద్ధగా వినసాగారు. వృద్ధుడు కొనసాగిస్తున్నాడు, స్వామి దివ్యవస్త్రాలను ఉతికి శుభ్రం చేసే ముందు నాకొక అలవాటు ఉండేది. అదేమిటంటే అని గుండె పట్టుకొని ఆయాసపడుతుండగా అధికారి ఒకడు అతన్ని కూర్చొని మాట్లాడమని కూర్చోబెడుతుండగా, వద్దని వారించి రంగారంగా అని ఒకసారి ప్రార్థించి స్వామివారి వస్త్రాలను ఉతికే ముందుగా ఆ బట్టలను నీటిలో ముంచి పిండి ఆ నీటి పవిత్ర తీర్థంగా సేవించేవాడిని అని అనేసరికి అందరూ హర్షధ్వానాలు, కరతాళ ధ్వనులు చేశారు. అందువల్ల స్వామి అసలైన కస్తూరి రంగడి విగ్రహ అభిషేకానికి వాడిన బట్టలకు ఒక ప్రత్యేకమైన రుచి, వాసన ఉంటాయని నేను చెబుతున్నాను. అది నేను మాత్రమే కనుక్కోగలను. అందుచేత మీకు సర్వజనామోదమైనట్లయితే రెండు విగ్రహాలను అభిషేకించి, అభిషేకం అయ్యాక ఆ కట్టిన రెండు బట్టలను నాకివ్వండి. చాలు, అసలు విగ్రహమేమిటో నేను చెబుతాను అని అన్నాడు. వేదాంత దేశికులు, భేష్, నాకు సమ్మతమే అని అనేసరికి ఇరుపక్షాలు, మాకు సమ్మతమే అని పెద్దగా కేకలు వేశారు. దేశకుల వారు పక్కపక్కన ఉన్న రెండు విగ్రహాలకు వస్త్రాలు కట్టి అభిషేకం చేయించమని ఆజ్ఞాపించగా, గోపన్న తెచ్చిన విగ్రహానికి ఎర్రటి పట్టు అంచున్న వస్త్రం, ఇదివరకు ఉన్న విగ్రహానికి ఆకుపచ్చటి పట్టు అంచున్న వస్త్రం కట్టించి శాస్త్ర ప్రకారం మునుపటి తీరులో ఒకే విధంగా రెండు విగ్రహాలను పూజారులు అభిషేకించారు. అభిషేకం పూర్తైన తర్వాత గోపన్న దేశకుల వారి ఆదేశం తీసుకుని రెండు బట్టలను వృద్ధుడికి ఇచ్చాడు. ఏ వస్త్రం ఏ విగ్రహానికి కట్టినదో మీరు గుర్తుంచుకున్నారు కదా అని రెండు వస్త్రాలను తీసుకుని ఓం నమో నారాయణాయ అని అరిచాడు. అందరూ మూకుమ్మడిగా ఆ మంత్రాన్ని పఠించాక అక్కడ ఇసుక వేస్తే వినబడనంత నిశ్శబ్దం. అంతా వృద్ధుణ్ణి చూస్తున్నారు. ఏమి జరగబోతున్నదా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. వృద్ధుడు మొదట ఆకుపచ్చటి పట్టు అంచున్న బట్టను పిండి ఆ నీళ్లు నోట్లో పోసుకున్నాడు. అతడి మొహంలో ఏ మార్పు లేదు. తల అడ్డంగా ఊపుతూ దాన్ని తీసి భుజంపై వేసుకున్నాడు. తర్వాత ఎర్రటి పట్టు అంచున్న రెండో బట్టను పిండి నోట్లో పోసుకున్నాడు. అతని ముఖం ప్రకాశవంతమైంది. రంగారంగా, నన్ను ఎన్నాళ్లకు కరుణించావా స్వామి అంటూ ఆ వస్త్రాన్ని కుడిచేతిలో పట్టుకొని పైకెత్తి అందరికీ చూపిస్తూ, ప్రజలారా,
ఇది కట్టిన వస్త్రమున్న విగ్రహమే అసలైన శ్రీరంగనాథుడు. నాకు మునిపటి రుచి ఈ బట్ట నుండే వస్తున్నది. ఇదే సత్యం. రంగనాథుడే దీనికి సాక్షి అని అన్నాడు. ఇది విని గోపన్న వల్లభదత్తులు హర్షధ్వానాలు చేశారు. వారు తెచ్చినదే అసలైన విగ్రహంగా గుర్తింపబడ్డందుకు పరమానందం చెందారు. ప్రజలంతా నారాయణ మంత్రఘోషతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. గోపన్న ఆనందం వ్యక్తపరుస్తూ తనను తాను ఆ శ్రీరంగనాథుడే నిరూపించుకున్నాడు అని తన మెడలో హారాన్ని వృద్ధుడికి వేసి, నీవు జీవించి ఉన్నంతవరకు నీకు నేత్రాలు లేకపోయినప్పటికీ నీవే దగ్గరుండి స్వామి వస్త్రాలను శుభ్రం చేయించాలి. నీ అనంతరం నీ వంశీకులే ఈ పని చేస్తారు. వారికి ఆ విధంగా తర్ఫీదు ఇవ్వవలసిన బాధ్యత కూడా నీమీదే పెడుతున్నాను అని అనగానే వృద్ధుడు ఆనందంతో, ధన్యోస్మి రంగనాథ అని సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే అక్కడి గుంపును చీల్చుకుంటూ వచ్చిన ఒక వస్తాదు, తాత, నీ చివరి కోరిక తీరడమే కాదు, శ్రీరంగనాథుడి విగ్రహాన్ని గుర్తించే మహాద్భాగ్యమే నీకు దక్కింది. నీ జన్మ చరితార్థమయ్యింది అంటూ కౌగలించుకున్నాడు. ఆ వస్తాదును తన్ను విజయనగరం కోటలో కలిసిన బృందంలోని వాడిగా గుర్తుపట్టిన గోపన్న సంతోషంతో వస్తాదు భుజం తట్టాడు. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేదాంత దేశకులవారు ఎంతో ఆతురతగా గర్భగుడికి కట్టిన రాతిగోడ దగ్గరకు వెళ్లి నిల్చున్నారు. గోపన్న, స్వామి, ఆనాడు రాతిగోడ నిర్మించింది మీరే కాబట్టి మొదటి రాయిని మీ చేతితోనే పెకలించండి అని ఒక పనిముట్టును స్వామి చేతికిచ్చాడు. అంత వయసులో కూడా దేశికులవారు గరుడ పురాణాంతర్గతమైన సుదర్శన చక్ర స్తోత్రం సుస్వరంతో స్పష్టంగా పఠించారు. స్వామివారిని పరిపరి విధాల ఎన్నో ఘడియలు మౌనంగా ప్రార్థనలు శ్లోకాలు పఠించిన పిమ్మట ఆ ప్రదేశమంతా ఒక పెద్ద విష్ణుచక్రం తిరుగుతున్న శబ్దం, దాని యొక్క నీడ అందరికీ కనిపించి అంతర్ధానమయ్యింది. అందరూ ఆశ్చర్యంలో మునిగి తేలుతూ ఉండగా ఇంతలో వారికి ఒక భీషణ శంఖారావం వినపడగానే అందరు భక్తులు ఉలిక్కిపడ్డారు. ఒక గరుడు పక్షి ఆలయం చుట్టూ అదే పనిగా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నది. పనిముట్టుతో అంత గట్టిగా మోదడం చూసి ప్రజలంతా దైవబలం అని చెప్పుకున్నారు. 5 నిమిషాలు కష్టపడి గోటను బీటలు వారేటట్టు చేసి మొదటి రాయిని పెకిలించి కింద పడవేసి ఆయాసపడుతూ నవ్వుతూ ఉండగా గోపన్న తదితరులు స్వామికి నమస్కరించి ఒక పక్కనే నేలపై ఆసీనులను చేసి సేదదీరమని అందరూ కలిసి గోడను నిమిషాల్లో కూల్చివేశారు. రాళ్లను తీసి దారి శుభ్రం చేసిన అనంతరం దేశకుల వారు నారాయణ మంత్రాన్ని పఠిస్తూ రంగారంగా అని చేతులెత్తి మ్రొక్కుతూ గర్భగుడిలోనకు ప్రవేశించారు. వెంటనే కొందరు అక్కడ ఉన్న దివిటీలను వెలిగించారు. లోపల క్రమంగా వెలుగులు చిమ్మి స్వామి విగ్రహం స్పష్టంగా కనిపించసాగింది. స్వామి రూపం అందరూ అన్ని సంవత్సరాల తర్వాత కన్నులారా ఆనంద భాష్పాలతో మంత్రాలతో వీక్షించసాగారు. స్వామికి అన్ని సంవత్సరాల క్రితం వేసిన తులసిమాలలు వాడనేలేదు. ఇంకా గర్భగుడి మొత్తం సువాసనలు వెదజల్లుతూనే ఉంది. స్వామి విగ్రహంతో పాటు అప్పుడు వెంట తీసుకువెళ్లిన నగలు ఆభరణాలతో దేశకులవారు స్వామికి తొడిగారు. అందరూ ఆనంద పారవశ్యంలో ఉండగా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం మబ్బులు కమ్మి పెద్ద కుంభవృష్టిలా వర్షం కురిసింది. తురుష్కుల పాలనలో ఉన్న స్వామి ఆలయం స్వామీ శుభ్రపరుచుకున్నట్లు భక్తులు భావించారు. ఇంకో విచిత్రం కూడా జరిగింది. సంపంగ వృక్షం మొదట్లో పడ్డ వర్షానికి అక్కడ మెరుస్తూ ఏదో కనిపించేసరికి ప్రజలు, స్వామి స్వామి ఇటు రండి అని కేకలు వేశారు. వేదాంత దేశకులకు అంతా గుర్తొచ్చి గోపన్నకు సైగ చేయగానే దానిని వెలికితీశారు. అది ఒక విగ్రహం, శ్రీరంగనాయకి మూల విరాట్టు. ముస్లిముల దాడి జరిగిన సమయంలో వారు దాచిన విగ్రహం. వల్లభుడు తన తల్లి ఒకసారి తనకు ఈ విషయం చెప్పిందని, తనకే చెప్పడానికి ఈ ఆనంద సమయంలో గుర్తు రాలేదని బాధపడ్డాడు. అక్కడి వారు అంతకుముందు పూజిస్తున్న అమ్మవారి విగ్రహాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించారు. ఆ విధంగా 2 ఉభయ నాంచారుల విగ్రహాలు నాటి నుండి పూజకు నోచుకుంటున్నాయి. గోపన్న అక్కడ ప్రజలకు నిర్భయంగా స్వామివారిని అమ్మవారి ద్వయాన్ని దర్శించుకోవచ్చునని ధైర్యం చెప్పాడు. నగరంలోని ప్రజలు మొత్తం రంగనాథుని నామ భజనలతో పరవశం పొందారు. ఊరు మొత్తం మామిడి తోరణాలతో అలంకరింపబడింది. ఇక శ్రీరంగం ఆలయం ఎన్నడూ లేనంత శోభను సంతరించుకున్నది. ఆ సాయంత్రం వంశ పారంపర్య బృందం సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో హోమశాలలు పునరుద్ధరించబడి యజ్ఞ యాగాది క్రతువులకు నగరం మొత్తం ఆ దివ్యమైన పొగలను చూసి
నగరం మొత్తం పులకించిపోయింది. ఆళ్వార్ల దివ్య ప్రబంధగానాలు సాగుతున్నాయి. స్వామివారి విగ్రహాన్ని గర్భగుడిలో యాగబేరంలా ప్రతిష్ఠించారు. ఘనంగా పూజలు జరిగిన అనంతరం గోపన్న పారవశ్యంతో ఆలయానికి 16,000 స్వర్ణ కడ్డీలను కంపన మహారాజు తరపున తను సొంతంగా సంపాదించిన ధనం నుండి 1,000 స్వర్ణ కడ్డీలను స్వామివారికి బహుకరించాడు. సాలువమంగు తన శక్తిమేర 6,000 స్వర్ణ నాణేలను 1,000 సాలగ్రామ శిలలను బహుకరించాడు. కృష్ణరాజు ఉత్తమ నంబి భక్తి శ్రద్ధలతో ఈ బహుమతులను, ఇంకా ప్రజలు సమర్పించిన బహుమతులను స్వీకరించి ఆలయంలో భద్రంచేశాడు. శ్రీవైష్ణవుల త్యాగానికి ప్రతీకగా అష్టాక్షరి గుర్తుగా చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలు వారికి దాన శాసనం ద్వారా అందించారు. వాటి ఆదాయం వారు వంశ పారంపర్యంగా అనుభవిస్తూ స్వామివారి సేవలో తరించాలని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఆలయంలో తూర్పు ప్రాకారంపై వేదాంత దేశికులు ఒక శ్లోకాన్ని శుద్ధముక్కతో రాశారు. అందరూ అక్కడికి చేరి ఆ దృశ్యాన్ని కన్నులారా తిలకించారు. తదుపరి ఏం జరిగిందో తరువాయి భాగంలో విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:25 దాటి 35 సెకండ్లు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో వాట్సప్ ద్వారా కానీ అలాగే ఫోన్ ఇన్ ద్వారా కానీ మీరు కోరుకున్న పాటలని హలో అభిరుచి కార్యక్రమంలో వినవచ్చు. కార్యక్రమానికి కాల్ చేయాల్సిన నంబర్స్ 0861233311 లేదు అనుకుంటే 0861233312. ఈ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి డైల్ చేసి మీకు ఇష్టమైన పాటని వినవచ్చు. లేదు అనుకుంటే 7901084151 7901084455 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని వినవచ్చు. కార్యక్రమానికి వాట్సాప్ పంపించే విధానం, మీ పేరు వివరాలతో పాటు మీరు ఏ చిత్రం నుంచి ఏ పాటని అయితే వినాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మెన్షన్ చేసి 7901084155 అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీకు ఇష్టమైన పాటని ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రంలో ప్రసారమయ్యేటటువంటి హలో అభిరుచి కార్యక్రమంలో వినండి. కార్యక్రమంలో ముందుగా ఆవార చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో విరుచి కార్యక్రమం. కార్యక్రమంలో మనం మొదటి శ్రోతతో మాట్లాడతాం. హలో హలో,
1: బమ్మినపల్లి మామిడి పండు పాటలు మేడం.
0: తప్పకుండా వేస్తాను, బట్ శ్రోతలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు ఏంటి, ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీరు కోరుకున్నటువంటి సాంగ్ అని చెప్తే ఒక ఫార్మాట్లో బాగుంటుంది. దయచేసి ఈ చిన్న గమనిక శ్రోతలందరూ కూడా గమనించి పాటించవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతానికైతే కొండవీటి సింహం నుంచి మీరు కోరినటువంటి పాట అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి LIC హర్పల్ ఆప్కే సాథ్।

ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో హలో, వినిపిస్తుందా అండి? హలో శ్రోతలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి, ఎవరైతే కాల్ చేస్తున్నారో దయచేసి డిస్టర్బెన్స్ లేని ఏరియాకు వచ్చి కాల్ చేయండి, లేదంటే చూసారు కదా ఇలాగే కట్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరేం పర్వాలేదు, కార్యక్రమానికి కాల్ చేయాల్సి ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు, లేదు వాట్సాప్ మెసేజ్ పంపించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ పంపించి కూడా మీకు ఇష్టమైన పాటని వినవచ్చు. కార్యక్రమంలో మరొక శ్రోత మాట్లాడదాం, కానీ దానికన్నా ముందు ఆ చిత్రం నుంచి ఈ పాట.

0: Такую калину, яку лавану. Це 100 кеклікло, нейна. Ва!
1: Чикку кунаду!
2: Телияни лінкс ні клік чаяканді. RBI антонді.
1: Телівіга алу чинчанді, апраматтанга ఉండండి.
3: కార్యక్రమంలో తదుపరి శ్రోతతో మాట్లాడదాం. హలో,
4: నమస్తే మేడం.
3: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: నా పేరు కాదవ్ భాష మేడం, బాలాజీ నగర్ నుండి.
3: ఓకే భాష గారు,
4: కనుల ముందు నీవు ఉంటే పాట
3: తప్పకుండా అండి. చెల్లెలి కాపురం చిత్రం నుంచి మీరు ఎంపిక చేసుకున్నటువంటి పాట అయితే వచ్చేసింది, విని ఆనందించండి. ధన్యవాదాలు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో బ్రిజి కార్యక్రమం. మీరు ఇంతవరకు ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు. చాలా మంది శ్రోతలు వాట్సాప్ మెసేజ్లు పంపించి కూడా వాళ్ళకి ఇష్టమైన పాటని వినిపించవలసిందిగా కోరుతున్నారు. ఇప్పుడైతే వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఎవరైతే శ్రోతలు పాటలు కోరడం జరిగిందో అవి వింటారు. ముందుగా ఈ ఎస్ఎంఎస్ పంపించారు ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్ అండ్ ఫ్రెండ్స్, ఇస్మాయిల్, సర్దార్ మొహమ్మద్, రఫీ, పోలయ్య, అహోబిల వెంకటేశ్వర్లు, సుధాకర్, ధనుంజయ్, బుగ్గయ్య, మస్తాన్, అలాగే వంశీ వారి కుటుంబ సభ్యులు వీళ్ళందరి కోసం కూడా ఓసే రాముల చిత్రం నుంచి పాట.

0: శ్రీ చైతన్య నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తదుపరి మెసేజ్. ఈ మెసేజ్ పంపించారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. వీరు కోరుతున్నారు వానా చిత్రం నుంచి ఈ పాట.

0: మీరు ఇంతవరకు హలో బ్రిచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.

0: ఉత్సవంపై ప్రత్యేక కార్యక్రమం అంటారు. ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ.
1: ఆకాశవాణి ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, జీవ వైవిధ్య క్షీణత వంటి సవాళ్ల నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసర బాధ్యతగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, బాలే వృక్షారోపణ కార్యక్రమాలు, మిషన్ లైఫ్ వంటి పర్యావరణ హిత కార్యక్రమాల అమలుపై మనతో మాట్లాడేందుకు చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్తే అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతతో పాటు ఈ ఇయర్ థీమ్ కి సంబంధించిన వివరాలు సార్.
2: వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రైమర్లీ ఇప్పుడు ప్రతిరోజు మనం యాజ్ అ కామన్ పర్సన్ మోస్ట్ ఆఫ్ అస్ మనం డే టు డే మన ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తుంటాము, కానీ అల్టిమేట్లీ మనం ఎన్విరాన్మెంట్ మీదే ఆధారపడి ఉంటాము. బట్ మనం ఎప్పుడు ఎన్విరాన్మెంట్ కి ఆ గ్రాటిట్యూడ్ అయినా గుర్తించుకోవడం అయినా అది చేయము. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డే వల్ల మనము మన ఏం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉందో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో, ఆ ఎన్విరాన్మెంట్ నికి మనం అది అర్పించినట్టు, అట్ ది సేమ్ టైం మన తరఫు నుంచి ఏమేమి మనం యాక్షన్ తీసుకోవాలి, ఏమేమి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కాపాడుకోవడానికి, ఇదంతా కమెమరేట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ రికగ్నైజ్ డే ఇది, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది. సో ఇయర్ థీమ్ ఫర్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026 ఇస్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫార్ క్లైమేట్ ఫార్ అవర్ ఫ్యూచర్. ఈ థీమ్ అయితే ఏమైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ప్రతి ఇయర్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ఆ ఇయర్ కి ఏమేమి నీడ్ ఉంటుందో, జనాలకి ఏమేమి మోటివేట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారో ఇంటర్నేషనల్ లెవెల్లో, దాన్ని బట్టి వాళ్ళు ప్రతి ఇయర్ ఒక కొత్త కొత్త థీమ్ ఇస్తారు. సో ఈ ఇయర్ నేచర్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని క్లైమేట్ చేంజ్ కోసం మనం పాడాలి అండ్ ఎకోసిస్టమ్స్ ని రిస్టోర్ చేయాలి అనేది ఇయర్ థీమ్.
1: సార్, పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర ఎంత ముఖ్యమైందని అంటారు?
2: ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లో నేచర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, సో నేచర్ లో ఫారెస్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేచర్ అంటే ఇప్పుడు బ్రాడర్ టర్మ్, దాంట్లో ఫారెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. సో ఇప్పుడు మనందరికి తెలిసినట్టు ఇప్పుడు ఒక చెట్టు, ఏ చెట్టు గ్రో అవ్వాలన్నా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ మూలకం కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి ట్రాప్ చేసి ఏదైనా చెట్టు యూజువల్లీ గ్రో అవుతుంది. ఆ పచ్చతనం అనేది వచ్చేదే దానివల్ల. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి సిక్వెస్టర్ చేయడం అంటే దాన్ని అక్కడ నుంచి ట్రాప్ చేసి ఒక సింక్ లాగా, కార్బన్ సింక్ లాగా యాక్ట్ చేస్తాయి ఆల్ ట్రీస్. మనకిప్పుడు డిఫారెస్టేషన్ అవుతుంటే, మనం చెట్టుని నరుకుంటూ పోతే ఏమైతే కార్బన్ సిక్వెస్ట్రేషన్ అవుతుందో, ఈ పర్యావరణంలో ఎక్కువ హీట్ కాకుండా గ్లోబల్ వార్మింగ్ ఆపడానికి ఏమైతే రోల్స్ ప్లే చేస్తున్నాయో ఫారెస్ట్, అది లేకుండా అవుతుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా చాలా వర్సన్ అవుతుంది. అందుకే ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ సెంట్రల్ టు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్.
1: సార్, మనం చూస్తే కనుక ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో అడవులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏంటి?
2: ఆంధ్రప్రదేశ్ లో జస్ట్ లైక్ ఫారెస్ట్ ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ, మెయిన్ ఛాలెంజ్ ఇస్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది, దీనివల్ల ఫారెస్ట్ గ్రోత్ అండ్ రీజనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్స్ట్రా హీట్ కంటెంట్ ఏమైతే ఉందో అట్మాస్ఫియర్ లో అది ఎక్కువ ఉంది, దీనివల్ల ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇంతకు ముందు ఎంత అయ్యేది దానికంటే ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి. దీని తర్వాత మనము రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఫారెస్ట్ మీద ఆధారపడి ఏమైతే కమ్యూనిటీస్ ఉన్నాయి, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమైతే అవుతున్నాయి, వీటన్ని వల్ల మనం రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏం చేస్తున్నామో అది అన్సస్టైనబుల్ మెజర్స్, అన్సస్టైనబుల్ లెవెల్ రీచ్ అయింది ఇప్పుడు నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ కంట్రీ. ద సేమ్ టైమ్ ఎన్క్రోచ్మెంట్స్ అవ్వచ్చు, ఇల్లీగల్ మైనింగ్ అవ్వచ్చు, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా ఒక ఛాలెంజ్ ఫారెస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ కి. సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ ఆంధ్రప్రదేశ్ కంటెక్స్ట్ కి.
1: సార్, ఇటీవల రాష్ట్రంలో చేపడుతూ ఉన్న భారీ వృక్షారోపణ కార్యక్రమాల లక్ష్యం ఏంటి?
2: ప్రైమరీ లక్ష్యం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఇంప్రూవ్ చేయడం. ఈ అన్ని కార్యక్రమంలో పబ్లిక్ ఏమైతే పార్టిసిపేట్ చేస్తారో దానివల్ల బాగా సక్సెస్ అయితే ఆ మెసేజ్ ఏమైతే ఉంటుందో ఆ కన్జర్వేషన్ మెసేజ్ అది యాక్చువల్లీ రూటింగ్ చాలా బాగా అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్లీ బ్యూరోక్రసీ నుంచి అయినా ప్రభుత్వం తరఫు నుంచి అయినా మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దానికి పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మనం అల్టిమేట్లీ అది సక్సెస్ అవ్వదు. ఏ స్కీమ్ అయినా ఏ కార్యక్రమం అయినా ఇనిషియేటివ్ అయినా పబ్లిక్ సపోర్ట్ కావాలి. సో ఈ పబ్లిక్ ని పిలిచి ఎన్వైరన్మెంట్ డే రోజు అందరికి మనం మన ముక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ద్వారా నాటిస్తే వాళ్ళకి ఆ ఒక ఓనర్షిప్ వస్తుంది, ఇది మా మన ముక్క మనం దీన్ని కాపాడుకోవాలి, ఒక సెన్సిటివిటీ వస్తుంది ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ కి. అందుకే ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చేస్తాం.
1: సార్ మన అందరికీ తెలుస్తుంది మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఈ కార్యక్రమంలో మన అటవీ శాఖ పాత్ర ఏంటి?
2: మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎండెవర్ ఇనిషియేటివ్. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రైమర్లీ జనాలు ఏమైతే ఉన్నారో వాళ్ళది వే ఆఫ్ లైఫ్ ఏమైతే ఉందో దాన్ని మోర్ ఎన్వైరన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నది ప్రమోట్ చేయడం. ఇది బేసికలీ లైఫ్ స్టైల్ కాంపోనెంట్. అంటే మనం ప్రతిరోజు దీంట్లో చాలా పెద్దగా ఏం చేయాల్సి ఉండదు. డే టు డే లైఫ్ లో మీరు ఎంత నీళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, మీరు ఒక ఎలక్ట్రిసిటీని స్విచ్ ఆఫ్ చేయడము, మీరు ఎప్పుడైతే దాన్ని వాడరో ఒక కరెంట్ ట్యూబ్ లైట్ ని ఆఫ్ చేయడము, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ని ఆఫ్ చేయడము, ఇది కూడా మీ తరఫ్ నుంచి ఎన్వైరన్మెంట్ కి చూపిస్తున్న ఒక కన్సర్న్ అనొచ్చు. ఇది దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మిషన్ లైఫ్. సో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయడం స్కూల్స్ లో, కాలేజెస్ లో, లోకల్ కమ్యూనిటీస్ లో, దీనివల్ల ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ అనేది జనాల్లో పాటించేలాగా అవేర్నెస్ ఇవ్వడం, ఇదే మన మెయిన్ మోటో ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్.
1: సార్ అడవులలో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయంటారు?
2: ప్లాస్టిక్ వేస్ట్ వల్ల చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కి, ప్రైమర్లీ వైల్డ్ లైఫ్ కి. ఇప్పుడు మనం ఏదైనా యూజువల్లీ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్తూ ఉంటాము, ఎకో టూరిజం లొకేషన్స్ యూజువల్లీ ఫారెస్ట్ ఏరియాస్ లో. అక్కడ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ యూజువల్లీ వచ్చి మందు బాటిల్ అవ్వచ్చు, ప్లాస్టిక్ కవర్స్, పేపర్స్, బ్యాగ్స్ అవ్వచ్చు, వాళ్ళు తినే ప్లేట్ అవ్వచ్చు, అలాగే యూజువల్లీ దాన్ని వేసి వెళ్ళిపోతారు. సో దీనివల్ల అక్కడున్న లోకల్ వైల్డ్ లైఫ్ అయితే ఏమైతే ఉంటాయో వాటికి అర్థం అవ్వదు ఇది తిన్నాలా తినకూడదు అనేది. సో దాన్ని కన్జ్యూమ్ చేస్తాయి, దానివల్ల అవి చనిపోతాయి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కొన్ని స్టడీస్ వేరే కంట్రీస్ లో ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ వల్ల లాంగ్ టర్మ్ బిహేవియర్ చేంజెస్ కూడా వస్తున్నాయి. వైల్డ్ ఎనిమల్స్ ఎలా బిహేవ్ చేయాలో ఆ బిహేవియర్ కూడా మారుతుంది. సో ఇది మనం యూజువల్లీ కోతిల్లో చూడొచ్చు. మనం ఏ టూరిస్ట్ లొకేషన్ వెళ్ళినా యూజువల్లీ కోతిల్ ఉంటాయి. దానికి ఆహారం మనం తినిపిస్తూ దాంతోపాటు ప్లాస్టిక్ కూడా అవి సేవిస్తున్నాయి. అదొకటి. అట్ సేమ్ టైం ప్లాస్టిక్ వల్ల సాయిల్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది. ఈ ప్లాస్టిక్ ఏమైతే మనం ఫారెస్ట్ ఏరియాస్ లో వేస్తామో అక్కడ పక్కన ఉన్న వాగు అయితే, ఏదైనా కాలువ అయితే దాంట్లో వెళ్ళి కలుస్తాయి, కంటామినేషన్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో దీనివల్ల సీరియస్ డిసీజ్ రావచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది ప్లాస్టిక్ డిస్పోజల్ వల్ల ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్.
1: సార్ మనం చూస్తూ ఉన్నాము అడవులలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. సో ఎందుకు సార్ ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడటం ముఖ్యమంటారు?
2: సో ఇప్పుడు ఫారెస్ట్ లో, ఫారెస్ట్ అంటే ఇట్స్ అ ప్లేస్ ఫర్ లైఫ్. ఫారెస్ట్ అంటే వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి. మ్యామల్స్, రెప్టైల్స్, అంఫీబియన్స్, కుక్క అవ్వచ్చు, ఏదైనా ఒక పామ్ అవ్వచ్చు, పులి అవ్వచ్చు, ఏనుగు అవ్వచ్చు, వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి యూజువల్లీ ఒక ఫారెస్ట్ లో. ఈ డైవర్సిటీ వల్ల ఆ రెసిలియన్స్ ఉంటుంది ఫారెస్ట్ కి. ఫారెస్ట్ ఏమైనా ఒక థ్రెట్ వచ్చినా తట్టుకోగలిగే రెసిలియన్స్ ఉంటుంది. ఆ రెసిలియన్స్ బయోడైవర్సిటీ వల్ల వచ్చేది. అండ్ ఈ బయోడైవర్సిటీ వల్ల వెరైటీ ఆఫ్ ఎకలాజికల్ ఫంక్షన్స్ అవి, పాలినేషన్ అనొచ్చు. అంటే మనం హనీబీస్ తీసుకోండి, ఇప్పుడు ఏమైతే మనం పంట పండుతామో అదంతా అది పాలినేట్ అయ్యేదే ఒక అడవిల్లో వాసించే ఒక హనీబీ అవ్వచ్చు, వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ అవ్వచ్చు. ఈ బయోడైవర్సిటీ వల్ల సీడ్ డిస్పర్సల్ అవుతుంది. ఆ ఒక బర్డ్ అవ్వచ్చు, సమ్ అదర్ మ్యామల్ అవ్వచ్చు, ఏదో ఒక పండు తిని దాంట్లో ఉన్న సీడ్ ని వేరే అదర్ ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దానివల్ల ఇంకా చెట్లు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. అట్మాస్ఫియర్ లో న్యూట్రియంట్ సైక్లింగ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ బయోడైవర్సిటీ అనేది. అట్ సేమ్ టైం ఈ బయోడైవర్సిటీ వల్ల కొన్ని కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, మెడిసినల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో అందుకే ఆ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్.
1: సార్, వన్య ప్రాణుల సంరక్షణలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
2: ప్రైమర్లీ ఏంటంటే, ఎప్పుడైనా ఏ టూరిస్ట్ లొకేషన్ కి వెళ్ళినా, ఏదో ఒక సఫారీకి వెళ్ళినా, మీరు ఎప్పుడు వైల్డ్ లైఫ్ ని డిస్టర్బ్ చేయకండి. వాటికి ఫీడింగ్ అయితే ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ మీరు యూజువల్లీ జనాలకు అనిపిస్తుంది ఆ కేర్ అండ్ కన్సర్న్ వల్ల ఏదో ఒకటి తినిపిస్తాము అన్నది, అది ఎప్పుడూ మనం చేయకూడదు. వైల్డ్ అనిమల్స్ కి వాటి ఆహార వాటితే వేసుకుంటాయి, అండ్ మనం తినే ఆహారాలు బిస్కెట్ కుక్కీస్ బ్రెడ్ ఎటువంటి ఏమి కూడా మనం వైల్డ్ అనిమల్స్ డిస్టర్బ్ చేయకూడదు. అండ్ దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడకూడదు. వాటికే ఒక ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, వాటి డిగ్నిటీని కూడా మనం అప్హోల్డ్ చేయాలి. సో రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూ గో టు ఎనీ టూరిస్ట్ లొకేషన్స్. దీనివల్ల చాలా వరకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
1: సార్, ఎకో టూరిజం మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంబంధం గురించి మీరు వివరిస్తారా?
2: సో ఎకో టూరిజం అంటే ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ట్రావెల్ ఇన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిచ్ ఏరియాస్. ఇదే ఎకో టూరిజం అంటే సింపుల్ కాన్సెప్ట్ లో. సో ఇది ప్రాపర్ గా మనం మేనేజ్ చేయగలిగితే, సక్సెస్ చేయగలిగితే ఎకో టూరిజం ని, అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ కి అండ్ అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రెండుకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. చాలా మంది ట్రైబల్స్ ఉంటారు, ఆదివాసులు ఉంటారు, వాళ్ళకి దానివల్ల ఇన్కమ్స్ ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఉంటుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించి. అట్ సేమ్ టైం లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది, అండ్ బికాస్ ఆఫ్ విచ్ బ్రాడర్ స్టేట్ ఎకనామీ ఆర్ నేషనల్ ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అల్టిమేట్లీ ఎకో టూరిజం వల్ల బోత్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రైబల్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ లోకల్ ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది.
1: సార్, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ ఈ యొక్క అడవులపై వాటి ప్రభావాన్ని ఎలా చూపుతాయి?
2: సో క్లైమేట్ చేంజ్ అనేది ఏమైతే ఉందో అది ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అక్రాస్ ద వరల్డ్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఏర్పడుతుంది. దానివల్ల ఇప్పుడు ఈ రైజింగ్ టెంపరేచర్ వల్ల అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ లో వస్తున్న మార్పు

0: వల్ల ఈ డ్రాట్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల చెట్లకి కరెక్ట్ టైం కి రెగ్యులర్ పీరియడ్ రెయిన్ పడట్లేదు. ఎందుకంటే ఈచ్ ట్రీ స్పీసీస్ కి, ఈచ్ వైల్డ్ లైఫ్ కి ఇదే టైమ్ లో వర్షం పడితేనే అది రీజనరేట్ అవుతుంది అనే ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అది టైమ్లీ రెయిన్ఫాల్ రాకపోవడం వల్ల స్పీసీస్ మనం ఇప్పుడు ముందే మాట్లాడుకున్నప్పుడు ఆ బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఇప్పుడు సైక్లోన్స్ అవ్వచ్చు, సడన్ గా చాలా ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అవ్వడం అవ్వచ్చు, రెయిన్ఫాల్ రావడం అవ్వచ్చు, వీటి వల్ల కూడా ఫారెస్ట్ కి నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ద సేమ్ టైం ఫారెస్ట్ ఫైర్ అనేది ఒకటి, ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో ఫారెస్ట్ ఫైర్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి ముందుకంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి.
1: సార్, మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది అటవీ అగ్ని ప్రమాదాలకు సంబంధించి. సార్, మరి ఈ యొక్క అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటి సార్?
0: దీంట్లో ప్రైమరీలీ ఎకో టూరిజం అనేది ఒక కాన్సెప్ట్. ఈ చర్యలు అంటే ఎకో టూరిజం ద్వారా చాలా మందికి ఒక సెన్సిటివిటీ వస్తుంది, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వస్తుంది. అండ్ దీంతో పాటు గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ తీసుకుంటున్నాము. అంటే కోస్టల్ ఆల్ అలాంగ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో ఒక 956 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది, ఆ ఎంటైర్ కోస్ట్ లైన్ కి మనం ప్లాంటేషన్ చేయబోతున్నాము. అక్కడ సూటబుల్ అయ్యేంత ఇండిజినస్ స్పీసీస్ ని మనం ప్లాంట్ చేసి ఈ సైక్లోన్స్, సునామీస్ వీటినంతా రాకుండా చూసుకోవడానికి, వచ్చినా వాటి వల్ల ఒక్కన్న సిటీస్ కి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం లీడ్ చేస్తున్నాము. అండ్ అట్ సేమ్ టైం 50% గ్రీన్ కవర్ అని, ఎంటైర్ కంట్రీలోనే 50% గ్రీన్ కవర్ అచీవ్ చేయాలని ఏ స్టేట్ కూడా ఇంతవరకు టార్గెట్ పెట్టుకోలేదు. ఏ స్టేట్ లో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉందో అది నాచురలీ ఉంది, ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ వల్ల కాదు. సో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆ డైరెక్షన్ లో కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది, 50% గ్రీన్ కవర్ ఆంధ్రప్రదేశ్ లో రావాలని.
1: సార్, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో మడ అడవులు, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి కదా సార్, సో ఇవి తీర ప్రాంతాల రక్షణలో ఏ విధంగా సహాయపడతాయంటారు?
0: మ్యాంగ్రోవ్స్ వల్ల కోస్టల్ కమ్యూనిటీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లీహుడ్స్ దొరుకుతాయి, చాలా మంది ఫిషింగ్ చేస్తారు. ఈ మ్యాంగ్రోవ్స్ వల్ల లోకల్ ఫిష్ బయోడైవర్సిటీ చాలా బాగుంటుంది, ష్రింప్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ప్రాన్, క్రాబ్స్, వెరైటీ వెరైటీ ఆఫ్ బర్డ్స్, ఇవంతా మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ లో థ్రైవ్ అవుతుంది. సో ఈ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ వల్ల లోకల్ కమ్యూనిటీస్ డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, సో ఇన్కమ్స్ జనరేట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ కోస్టల్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాంగ్రోవ్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఏదైనా సిటీస్ అవ్వచ్చు, ఏమైనా టౌన్స్ అవ్వచ్చు, వాటికి మ్యాంగ్రోవ్స్ ఈ సైక్లోన్స్, సునామీస్ తో రక్షణ ఇస్తుంది. అండ్ అట్ సేమ్ టైం న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనేది అండ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్, చాలా వరకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ లో ఉన్నంత కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సో ఇదంతా మా మ్యాంగ్రోవ్ మడ ఫారెస్ట్ లో చేసే కాంట్రిబ్యూషన్ అని చెప్పచ్చు.
1: సార్, సాంకేతికత పెరుగుతున్న ఈ రోజులలో డ్రోన్స్ కానివ్వండి, రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, సో ఇటువంటివి అటవీ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతూ ఉన్నాయి?
0: ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రీన్ కవర్, ఇంత గ్రీన్ కవర్ అవ్వాలనుకుంటున్నాము, ఇంత ఫారెస్ట్ ఉందని చెప్పగలుగుతున్నాము. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ 23% ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ ఫారెస్ట్ కవర్ 23% అనేది మనం ఎలా కనుక్కున్నామంటే రిమోట్ సెన్సింగ్ వల్లనే, సాటిలైట్స్ ద్వారా, వాటి వల్లనే మనం చెప్పగలుగుతున్నాము ఎంత ఫారెస్ట్ ఉంది, ఎక్కడ ఫారెస్ట్ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ మనం పెంచొచ్చు, ఎక్కడైతే ఫారెస్ట్ డిగ్రేడ్ అయ్యాయి, ఇదంతా మనం టెక్నాలజీ ద్వారా చెప్పగలము. సేమ్ టైం ఆ డ్రోన్స్ ని మనం ఎక్స్టెన్సివ్లీ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ కి, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే ఫారెస్ట్ ఏరియాలో దీన్ని మానిటర్ చేయడానికి, వీటన్ని దాంట్లో మనం టెక్నాలజీని ఎక్స్టెన్సివ్ గా వాడతాం.
1: సార్, అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఏంది సార్?
0: ఇప్పుడు ప్రైమరీలీ ఇదే మన మెయిన్ ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చేయబోతున్నది, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంక్రీజింగ్ ద గ్రీన్ కవర్ టు 50% ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఏరియా. దీంతో పాటు ఈ కంటెక్స్ట్ లో మనం సీడ్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేయబోతున్నాము విత్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్. దీంట్లో మనం మోర్ దెన్ 2.5 crore సీడ్ బాల్స్ ని వేరియస్ ఓపెన్ ఏరియాస్ అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ లో వేసి దీని వల్ల రీజనరేషన్ ని ప్రమోట్ చేయడానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రేపు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే కి చాలా హ్యూజ్ నంబర్స్ లో మనం సీడ్ బాల్స్ ని ఫారెస్ట్ ఏరియాలో అండ్ నాన్ ఫారెస్ట్ ఏరియాస్ లో వేయడం జరుగుతుంది.
1: సార్, హరితాంధ్ర ప్రదేశ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు ఎలా సహకరించాలి?
0: హరిత ఆంధ్ర దానికి గ్రీన్ కవర్ ఫస్ట్ ఇంక్రీజ్ టు 50% ఆఫ్ ద ఎంటైర్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టార్గెట్ అండ్ ఇనిషియేటివ్. సో దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వరకు ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. వేరే వేరే డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వేరే అదర్ డిపార్ట్మెంట్స్ కూడా దీనికి కోఆపరేట్ చేస్తున్నాయి, ఇంకా కోఆపరేట్ చేస్తారు కూడా. సో దీంట్లో గ్రీన్ కవర్ ని పెంచడం ఒక ఆస్పెక్ట్, ఎగ్జిస్టింగ్ గ్రీన్ కవర్ ని ప్రొటెక్ట్ చేయడం ఇంకో ఆస్పెక్ట్. సో ప్రజలు అట్లీస్ట్ వాళ్ళు వాలంటీర్ గా వచ్చి అటవీ శాఖ నియరెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఏదో ఒక నర్సరీ నుంచి ఏదో ఒక ముక్క తీసుకొని వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫార్మ్స్ లో వాళ్ళు నాటి దాన్ని వాళ్ళు కాపాడుకున్నా వాళ్ళ ద్వారా కూడా స్టేట్ కి ఇంక్రీజ్ అయ్యే గ్రీన్ కవర్ కి ఒక చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు మరియు యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి సార్?
0: విద్యార్థులు, యూత్ ఏమైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ ఇన్ ఎంటైర్ కంట్రీ, మీరే మన ఫ్యూచర్ కస్టోడియన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఎనర్జీ, క్రియేటివిటీ అండ్ కమిట్మెంట్ వల్ల ఒక మీనింగ్ఫుల్ చేంజ్ ని మనం తీసుకురాగలము ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో. కన్సర్న్, డీప్ కన్సర్న్ చూపిస్తే ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ కి, అప్పుడే ఏమైనా ప్రొటెక్ట్ చేసుకోగలము. జస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోన్ ప్రొటెక్ట్ ఏం చేయలేము జనాల సపోర్ట్ లేకుండా. సో జనాల్లో ప్రైమరీ కాంట్రిబ్యూషన్ ప్లే చేసేదే మన యూత్. సో బిగిన్ విత్ సస్టైనబుల్ హ్యాబిట్స్, మీ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని వాళ్ళ డే టు డే లైఫ్ లో అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ వల్లే ఒక పెద్ద మార్పుని మనం తీసుకురాగలము.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రాహుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి, ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాలని వినవచ్చు. మరి మీరు చేసిన ఫోన్ నెంబర్స్ 0866 248 8812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి చిత్రగీతాన్ని మేము వెంటనే వినిపించడం జరుగుతుంది. మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట రంగూన్ రౌడీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, గీత రచన వేటూరి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ జగిత్యాల నుంచి జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, శివాజీ, చంద్రకళ, నరసయ్య, పద్మ, ఆనంద్, శ్రీనిక అండ్ సరోజిని. మరి వీరందరూ కోరుతున్నారు రంగూన్ రౌడీ చిత్రం నుంచి ఈ పాటను. మరి వీరందరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట వాన చిత్రం నుంచి కార్తీక్ పాడారు. గీత రచన సిరివెన్నెల. మరి పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ప్రతాప్.

ఈనాటి రావయితీ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు బాపట్ల భట్టిప్రోలు జిల్లా నుండి కొవ్వు తరపు వెంకట శివనాగేశ్వరరావు, నాగమణి మరి వీరు కోరుతున్నారు ధర్మక్షేత్రం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, గీతరచన సిరివెన్నెల మరి వీరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
4: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
3: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
4: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
3: మానవులను సృష్టించేది బ్రహ్మ,
4: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
5: భగవద్గీత పారాయణం,
6: శ్రీమద్ భగవ

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: ఈనాటి రావయ్య తిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట పౌర్ణమి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీత రచన సిరివెన్నెల. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుండి లక్ష్మీ, విశాల్.

రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు, మరి వీరు కోరుతున్నారు శభాష్ రాము చిత్రం నుంచి కె జమునారాణి పాడిన పాట, గీతరచన కొసరాజు, మరి వీరి కోసం ఈ పాట.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ఉత్తరవాతిని పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ మరి వీరందరూ కోరుతున్నారు ఓ ప్రేమ కథ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన మల్లెమాల, సంగీతం రంగారావు. మరి వీరి కోసం ఈ పాట

మామిడి కుదురు మండలం బోరు పొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని, వారి కుటుంబ సభ్యులు మరి అందరూ కోరుతున్నారు. గోపి, గోపిక, గోదావరి చిత్రం నుంచి చక్రి, కౌశల్య పాడిన పాట, గీతరచన రామజోగ శాస్త్రి, మరి వీరందరి కోసం ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి రావయితీ కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట గొళే బక్కావళి కథ చిత్రం నుంచి. ఘంటసాల పి సుశీల పాడారు, గీత రచన సి నారాయణ రెడ్డి. మరి పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకీరాజు మరి వీరందరి కోసం ఈ పాట

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చంద్రబోస్ గీతానికి చిత్రపాడిన పాట వింటారు పెళ్లిపీటలు చిత్రం నుంచి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ గీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీ పాడిన పాట వింటారు, నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ గీతానికి మనో సుజాత పాడిన పాట పరదేశి చిత్రం నుంచి.

కార్యక్రమంలో చివరిగా దోచే చిత్రం నుంచి సన్నీ అమ్మార్ సంగీతంలో కృష్ణ చైతన్య సాహిత్యానికి సన్నీ అమ్మార్ షాల్మలి ఖోల్గడే పాడిన పాట వింటారు.

మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ వారు సమర్పిస్తున్న ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: మీరు ఇంతవరకు NCERT వారు సమర్పించిన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
4: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం
5: 18 అధ్యాయాలు
4: 700 శ్లోకాలు
5: 700 రోజులు.
4: ప్రతిరోజు 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
5: ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమ కథా చిత్రం నుంచి రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు. సందీప్ చౌత సంగీతం, సిరివెన్నెల సాహిత్యం.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమంటే చిత్రం నుండి ఆర్పి పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట వింటారు. శశి ప్రీతం సంగీతం, పోతుల రవికిరణ్ రచన.

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో మీరు ఇంతవరకు తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ రా కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 1,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయలు విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్ మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
2: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
1: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోను కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేట్ను 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
3: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
1: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ, పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15-30-40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టర్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్ధిని పెంపొందించాలనే నిబద్దతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్ధరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్ధత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్ధతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్ట్రపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మనకు గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట అధ్యక్షుడు కె అనామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆమోదించారు. అనామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖ అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

0: అన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తి సంగీతం కార్యక్రమం వింటారు. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారు పాడిన లలిత గీతాలు, గోపరాజు వెంకట సుబ్బారావు కీర్తనలు వింటారు. ముందుగా శ్రీ మల్లాది సూరిబాబు ఆలపించిన లలిత గీతాలు.

మీరింతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి లలిత సంగీతం విన్నారు. ఇంకా గోపరాజు వెంకట సుబ్బారావు కీర్తనలు విన్నారు. ఇంతటితో భక్తి సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మజ్నో చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. దాసరి నారాయణరావు గీత రచన.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. వార్తల వివరాలు. విశాఖపట్నంలో 2 రోజుల జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజారపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధి, పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే మార్కెట్ విస్తరణ, ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, విద్యుత్ ఖర్చులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. అనంతరం సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్కను నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ,
1: Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Maa Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయానికి అవసరమైన విద్యుత్తును 100% క్యాంపస్లోనే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు చేపట్టామని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, మురుగునీటి శుద్ధి, నీటి పునర్వినియోగం వంటి చర్యలను అమలు చేసి నెట్ జీరో క్యాంపస్గా తీర్చిదిద్దామని సూచించారు. మొక్కలు నాటిన అనంతరం జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో పాల్గొనేందుకు సైకిల్పై వెళ్లారు. విత్తన బంతుల ద్వారా మొక్కలను సులభంగా నాటవచ్చునని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి విత్తన బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వీటిని చల్లుతామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్, విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.
0: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. పారామెడికల్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారామెడికల్, ఆప్తాల్మిక్ సిబ్బంది ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే జాతీయ అంధత్వ నియంత్రణ, దృష్టిలోపాల నివారణ కార్యక్రమాల అమలు పురోగతిని మంత్రి సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన నేత్ర వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా మంగినిపూడి బీచ్ లో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగినిపూడి కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని సైకిళ్లు, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, సామాజిక బాధ్యతని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాలి నాణ్యత పర్యవేక్షణ డిజిటల్ బోర్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకరించాలని తెలియజేస్తూ,
3: పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ముఖ్యంగా 15,000 చెట్లు ఈ రోజు నాటాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం గానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ కలెక్టరేట్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన స్కూల్స్ ని నెట్ జీరో చేయాలని ఈ రోజు మన జిల్లాలో సుమారు 59 స్కూల్స్ ని మనం ఎంచుకొని అక్కడ సోలార్ పెట్టించడం, మొక్కలు నాటించడం, అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేసి కార్యక్రమం వైపు ముందుకు అడుగులు వేసే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
0: రానున్న గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పుష్కరాల ఏర్పాటుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పుష్కర ఘాట్లు అభివృద్ది, ఆలయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, రవాణా వంటి సౌకర్యాలను ముందస్తుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. 2 తెలుగు రాష్ట్రాల సమన్వయంతో గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అవగాహన శిక్షణ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పెన్ని వెంకటరామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించడం అవసరమని అన్నారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఆకాశవాణి వాకథాన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ సోమేశ్వరరావు మాట్లాడుతూ, ఆకాశవాణి ప్రజా ప్రసార సేవల 90 ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కలు పెంచడానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం, ఈ అంశంపై చర్చా కార్యక్రమం వింటారు. చర్చలో పాల్గొన్నవారు డాక్టర్ ఆర్ వరరుచి, డాక్టర్ వి రాధికారెడ్డి, శ్రీమతి జి సకల, అనుసంధానం శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి. వినండి వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం చర్చా కార్యక్రమం.
6: మన దేశంలో విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళని ఆకర్షించేటటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అయితే మన దేశంలో కూడా ఒక 20-15 సంవత్సరాల్లో చాలా మార్పులను చూస్తున్నాం కుటుంబ వ్యవస్థలో. ఈ మార్పులు భవిష్యత్ తరాలైనటువంటి పిల్లల మీద ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది ముచ్చటించడానికి ఈరోజు మనం జి సకల గారు, తర్వాత నాసిక్ కేంద్రంలో వారు పనిచేస్తున్నారు సోషల్ వర్కర్ డాక్టర్ రాధికారెడ్డి గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ వరరుచి గారు, వారు ఉపాధ్యాయ వృత్తిలో చాలా అనుభవం ఉన్నటువంటి వారు, ఈ వీరిని కలుసుకుని ముచ్చటిద్దాం. నమస్కారం అండి.
7: నమస్కారం.
6: ఈ కుటుంబ వ్యవస్థలో మార్పులు అనేటటువంటివి వచ్చాయనే విషయాన్ని మీరు అంగీకరిస్తారా సకల గారు?
8: తప్పనిసరిగా అంగీకరించవలసిందేనండి, ఎదురుగా కనబడుతోంది కదా. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ, ఇప్పుడు వెస్ట్ కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి ఏ రోజుకి ఆ రోజే. పూర్వం ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక కుటుంబంలో ఏదైనా ఒక చిన్న సమస్య భార్యాభర్తల మధ్య వచ్చినా, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మిగతా మెంబర్స్కి ఎవరికైనా వచ్చినా కూడా ఇలా కాదమ్మా అలాగా అని చెప్పే వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడైతే వెస్ట్ కుటుంబాలు వచ్చేసాయో ఆ చెప్పే వ్యక్తులు ఉండడం లేదు. దానివల్ల చాలా చిన్న సలహాతో పోయే సమస్య పెద్దదైపోతుంది. తర్వాత ఈ వస్తున్న మార్పులతో ఈ భార్యాభర్తలు కూడా ప్రతిదీ భూతద్దంలో చూడడం ఎక్కువైపోయింది. భార్యను భర్తను చూడడం కానీ భర్తను భార్యను చూడడం, భూతద్దం చూసేసరికి పెళ్లి వరకు వాళ్ళు ఎంతో నచ్చుతారు, పెళ్ళైన తర్వాత అందులో లోపాలే కనిపిస్తాయి. అందుకని రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను.
6: వరరుచి గారు, మనం ఇదివరకటి రోజుల్లో అంటే మీరు పురుష దృక్కోణంలోంచి గమనించినట్టయితే కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర మారి పురుషుడి పాత్రలో కూడా రావాల్సిన మార్పులు రాకపోవడం వల్ల కూడా ఈ రకమైనటువంటి కొన్ని వైరుధ్యాలు కానీ లేకపోతే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు రావడం కానీ జరుగుతుందంటారు?
7: తప్పకుండా మేడం, చేంజ్ ఇస్ ద లా ఆఫ్ లైఫ్ అన్నట్టు. ఇదివరకు ఒక్కళ్ళే సంపాదించేవాళ్ళు, ఇప్పుడు చాలామంది కుటుంబంలో ఆడ మగ ఇద్దరు సంపాదిస్తున్నారు. మరి మేల్ డామినేషన్ ఉంది అంటే కుదరదు, ఎందుకంటే ఆడవాళ్ళని కూడా మరి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా వినాలి. ఇదివరకు బ్రెడ్ విన్నరు మగవాడు కాబట్టి కుటుంబం అంతా అతని మాట వినేవాళ్ళు. ఇప్పుడు అందరూ పిల్లలతో సహా అందరూ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే జాయింట్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తున్న రోజులు వస్తున్నాయి. మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భార్యాభర్తలే కాదు, ఈ రోజుల్లో పిల్లల్ని కూడా కన్సల్ట్ చేయాల్సి వచ్చిన రోజులు వస్తున్నాయి. ఏ టీవీ కొనాలన్నా, ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఇంట్లో ఇలాంటివి ఏవి చేయాలన్నా. కాబట్టి తప్పకుండా పురుషాహంకారం అనేది వంటిది రోజులు పోతున్నాయనే చెప్పాలి యాక్చువల్గా. అందువల్ల మగవాళ్ళు కూడా ఈ మేల్ డామినేషన్ని తగ్గించుకుంటున్నారు. ఇద్దరూ ఉన్నప్పుడు, భార్యాభర్త ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు, ఇదివరకు మనం చాలా కుటుంబాలు చూసేవాళ్ళం మగవాళ్ళు పని చేయకుండా ఆడవాళ్ళే వంట పని చేసి ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇద్దరు షేర్ చేస్తున్నారు. అంటే ఆ దృక్పథంలో కూడా మార్పు వస్తున్నదని చెప్పాలి మేడం.
6: రాజిక గారు, ఈ సామాజికంగా వచ్చినటువంటి మార్పులు, కుటుంబంలో వస్తున్నటువంటి మార్పులు కుటుంబంలో ఉండే వ్యక్తుల యొక్క మానసిక పరిణామాలకి ఎలా దోహదం చేస్తున్నాయి అంటే, మీ దగ్గరకు వచ్చే పేషెంట్లను మీరు గమనించుంటారు, సమాజంలో జనరల్ గానే వస్తున్న మార్పుల్ని మీరు గమనించుంటారు?
4: అంటే సమాజంలో ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే పర్టికులర్గా, అంటే నేను యాజ్ లేడీ సైకియాట్రిస్ట్ ఎక్కువ మందిని, ఆడవాళ్ళని ఎక్కువ పేషెంట్స్గా చూస్తూ ఉంటాం కదా, వీళ్ళలో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఇద్దరు వర్క్ చేసే వాళ్ళలో కానివ్వండి, ఆ తర్వాత ఆడవాళ్ళకి రోల్ అనేది, పాత్ర అనేది ఎక్కువ. ఎందుకు, కుటుంబ పరంగా ఆవిడ పిల్లల్ని పెంచడంలో కానీ, ఇంట్లో అన్నిటినీ చూసుకోవడంలో కానివ్వండి, ఆ తర్వాత మళ్ళీ సేమ్ టైం తను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి, అంటే తను చేయవలసిన పనులు రోజులో తనకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దానివల్ల ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పని షేరింగ్లో మనం అంటున్నాం, మగవాళ్ళు కూడా చాలా వరకు చేసుకుంటున్నారు అనేసి, అది ఇప్పుడిప్పుడు కాస్త కనిపిస్తుంది, కానీ అన్ని సోషియో ఎకనామిక్ క్లాసెస్లో ఉండటం లేదు. కొన్ని చోట్ల మాత్రమే అది జరుగుతుంది, ఏదైనా ఒక సిటీలో చెప్పండి అది జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు హడావడిగా పరిగెత్తాలి, చెరొక పని చేసుకోవడం, అన్ని హౌసెస్లో కుటుంబాల్లో మనం అది ఇంకా రావటం లేదు. కాబట్టి చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఏ రాత్రి పొద్దుట 4 గంటలకో లేచి వంట చేసి అన్ని క్యారేజీలు అన్ని పెట్టుకుని మళ్ళీ వాళ్ళు వాళ్ళ జాబ్ మీద వెళ్లాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీటన్నింటిలో ఫిజికల్గా, అంటే శారీరకంగా కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది, అండ్ మానసికంగా కూడా చాలా ఒత్తిడి అవుతుంది. కానీ నిర్ణయాల విషయంలో కూడా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చే కొంది, ఇండిపెండెంట్గా ఆలోచించడం, డెసిషన్స్ తీసుకోవడంలో వీళ్ళ దీన్ని వాళ్ళు చూపించడం జరుగుతుంది. అందులో కూడా చాలాసార్లు వచ్చే డిఫరెన్సెస్ మూలంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక టీవీ కొనడానికి అందరి అభిప్రాయం తీసుకుంటున్నట్టే, చాలాసార్లు ఎవరో ఫ్యామిలీ హెడ్ అభిప్రాయమే జరగడం అలాగా, అంటే ఒక ఉదాహరణకి నేను చెప్తున్నాను, ప్రతి విషయంలో కూడాను అట్లాంటి వ్యత్యాసాల మూలంగా కానివ్వండి, ఏదైనా ఒత్తిడి అనేది మాత్రం, స్ట్రెస్ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ అనేది మనం హ్యాపీగా ఏదైనా పని చేసినప్పుడు స్ట్రెస్ అనేది ఉండదు, అది ఎప్పుడైతే ఓవర్ బర్డెన్ అవుతుందో మనకు అది స్ట్రెస్గా మారే అవకాశం ఉంది.
6: అంటే సకల గారు, ఇప్పుడు ఈ మీరు ఇందాక అన్నట్టు సమష్టి కుటుంబంలో ఈ స్ట్రెస్ అనేటటువంటి, అంటే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల మనం ఇద్దరు ఉద్యోగస్తులయ్యి, అంటే తల్లిదండ్రులతో కలిసి ఉండి వీళ్ళ పిల్లల్ని ముఖ్యంగా అమ్మమ్మల మీదో నాయనమ్మల మీదో వాళ్ళ మీద వదిలిపెట్టి వెళ్లేటటువంటి వాళ్ళని చూస్తున్నాం. ఇది అది తల్లికి రిలీఫ్ ఇస్తుందా, పిల్లల్లో ఎలాంటి వాళ్ళకి అభద్రతా భావం లేకుండా చేయడానికి దోహదం చేస్తుందా?
9: సమిష్టి కుటుంబాల్లో ఏంటంటే అటు తల్లికి రిలీఫ్ వస్తుంది, పిల్లలకి రిలీఫ్ ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం రెండోది కూడా బాధ్యతలు పెరుగుతాయి వీళ్ళకి. ఎందుకంటే వెస్ట్ కుటుంబాల్లో ఆ ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏం కావాలో చేసేస్తుంటారు, ఎంత మ్యాక్సిమం వాళ్ళకి మనం ఫెసిలిటీస్, అవకాశాలు ఇవ్వగలమా అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. అదే సమిష్టి కుటుంబం వచ్చేసరికి అది విభజింపబడుతుంది, షేరింగ్ వస్తుంది, రెండు రకాలుగా ఉంటుంది. కానీ సమిష్టి కుటుంబంలో కష్టాల కన్నా కూడా సౌఖ్యాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈ ఒత్తిళ్ళు వాటిని అధిగమిస్తాం. రెండోది, భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు వస్తే పిల్లలకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో బయటపడడానికి వీలవుతుంది సమిష్టి కుటుంబంలో. రీసెంట్గా నాకు ఒక సమస్య గురించి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి 16 ఏళ్ళు, తనకు చెల్లెలు ఉంది, తండ్రి భారతదేశంలో ఉన్నాడు, తల్లి ఏమో ఇంగ్లాండ్లో ఉంది, పిల్లలిద్దరూ ఇంగ్లాండ్లో ఉంటున్నారు. కానీ అక్కడ తల్లి ఏమో ఇండియా రాదు, తండ్రి ఏమో ఆ దేశం వెళ్ళు, పిల్లలు ఏమవుతారు? వీళ్ళకి ఇద్దరు ప్రేమ కావాలి, ఇద్దరి నుంచి ఇది కావాలి. కానీ ఏమవుతుంటే ఈ జెండర్ ఈక్వాలిటీ కానీ స్వేచ్ఛకు కానీ ఒక లిమిట్ పెట్టుకుని నిర్మాణీయతంగా వెళ్తే ఆ కుటుంబంలో పిల్లలు కూడా బాగా పైకి వస్తారు. స్త్రీ కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ అనుకుంటూ, ఒకప్పుడు నేను అంచబడ్డాను కదా అందుకని ఈ రోజున పురుషుడు ఎలా చేశాడో నేను కూడా అలాగే చేసేయాలి అనుకుంటే మటుకు చాలా కుటుంబాల్లో పిల్లలు సఫరింగ్ ఉంటుంది. అందుకని పిల్లల్ని ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేకుండా ప్రేమ అది అందించాల్సింది. ఒకవేళ సింగిల్ పేరెంట్ పెంచడం వలసి వచ్చినా కూడా ఆ ప్రేమని ఆప్యాయతని ఇస్తూ, అమ్మా ఇతరులు చూసి నువ్వు ఇది లేదని అనుకోకు, నేనున్నాను నీకు. ఒకవేళ తండ్రి అయితే తల్లి పాత్ర కూడా నిర్వహించాలి, తల్లి అయితేనేమో తండ్రి పాత్ర కూడా నిర్వహించాలి.
8: ఇదే మనకి సమిష్టి కుటుంబాలు ఏంటంటే ఇతర సభ్యులు చాలా వరకు దాన్ని మేనేజ్ చేసేస్తారు. అందుకని కానీ సమిష్టి కుటుంబాలు ఎక్కడో వేల మీద లెక్క పెట్టవలసిందే ఈ రోజుల్లో. అందుకని వెస్టి కుటుంబాల ప్రకారం మనం వెళ్ళాలి అనుకుంటే మటుకు ఈ జెండర్ ఈక్వాలిటీ, తర్వాత మన ఆలోచన దృక్పథంలో మార్పు తప్పనిసరిగా మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ ఉండాలి. పిల్లలు ఉంటే పిల్లల యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉంది అనేది ముందు వీళ్ళిద్దరూ గుర్తించుకుని కొంచెం రాజీ మార్గం వైపు వెళ్ళాలి. కానీ నువ్వెంతంటే నువ్వు నేనెంత అనుకుంటూ ఈగోల్ని మట్టుకు తగ్గించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని నా అభిప్రాయం.
6: వరరుచి గారు, ఈ భార్యాభర్తలు ఇద్దరు ఘర్షణ పడుతూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఇప్పుడు ఈ రోజుల్లో చాలా సహజంగా చూస్తున్నాం, ప్రతి ఇంట్లోనూ ఎక్కడో ఒక చోట కేకలు అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఈ ప్రభావం పిల్లల మీద వాళ్ళ మానసిక ఒత్తిడి కానీ, లేకపోతే వాళ్ళు అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నల ఘర్షణల్ని అమ్మమ్మ తాతయ్యలతో షేర్ చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా?
7: తప్పకుండా మేడం. పిల్లలు ఎప్పుడు అబ్జర్వ్ చేసేది ముందు మదర్ని ఫాదర్ని, తర్వాత స్కూల్లో టీచర్ని. మదరు ఫాదరు ఇంట్లో హ్యాపీగా ఉండకపోతే తప్పకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళ మీద బాగా ప్రభావితం చేస్తుంది. మనం చూస్తుంటాం చాలామంది ఫ్యామిలీస్లో ఫాదర్ డ్రింకర్ అయితే, గ్యాంబ్లర్ అయితే సరిగా ఉండకపోతే ఆ పిల్లలు సరైన దారికి రారు. అఫ్ కోర్స్ మదర్ ఎంత పట్టించుకున్నా ఫాదర్ యొక్క బాధ్యత కూడా ఉంటుంది, కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళ మీద తప్పకుండా ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు కనీసం పిల్లల కోసమైనా వాళ్ళ ఎదుట ఈ అంశాలని చాలా జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకోవటము, ఈ పోట్లాడటం ఉండొచ్చు, కానీ అడ్జస్ట్ అయిపోయినట్టును నటించడమో కానీ వాళ్ళ మీదట వాళ్ళ ద్వారానే ఏదో సాల్వ్ చేసినట్టు చూపించాలి. లేకపోతే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ తల్లిదండ్రులు వీళ్ళు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చెప్తారు, వీళ్ళు మా అమ్మాయి ఇలాంటిది, మా నాన్న ఇలాంటిది. వాళ్ళ దగ్గర ఎక్కలేదు, బయట పిల్లలతో కూడా చెబుతుంటారు, స్టూడెంట్స్తో కూడా. వాళ్ళు బయట ఎవరితో తిరుగుతుంటే వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. కొన్ని కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటాం ఫాదర్ డ్రింక్ చేస్తుంటాడు రాత్రి కూడా 8 గంటలకు కూర్చొని, అది సన్ మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది తప్పకుండా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను కూడా ఎందుకు తాగకూడదు అనుకుంటాడు. ఫాదర్ స్మోక్ చేస్తుంటాడు ఇంటో, నువ్వు సిగరెట్ తాగద్దురా అంటే వెంటనే ఆయనే క్వశ్చన్ చేస్తాడు, నువ్వు తాగట్లేదా అంటాడు. అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ షీర్ హిపోక్రసీ టు ప్రీచ్ అదర్స్ విచ్ వీ డు నాట్ ప్రాక్టీస్ అవర్ సెల్స్. అందుకని చెప్పేది ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్. కాబట్టి తల్లిదండ్రుల ముందు ఒక పద్ధతిలో డిసిప్లైన్డ్గా ఉంటేనే పిల్లలు కూడా దానిలోకి ఆ మార్గంలోకి రావడం జరుగుతుంది, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
6: రాధిక రెడ్డి గారు, మీ దగ్గరికి వచ్చినటువంటి పిల్లల్లో వాళ్ళ అమ్మా నాన్నలు ఘర్షణ పడ్డటువంటి దానివల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వచ్చిన వాళ్ళు కానీ అటువంటి వాళ్ళని మీరు గమనిస్తూ ఉంటారా?
4: పిల్లలు అంటే యాజ్ ఇట్ ఈస్గా పిల్లల్లో ఎప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు, ఇన్ జనరల్ రూల్ అది. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఆ ప్రాబ్లం బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్, అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు, ఐదర్ కుటుంబం కానివ్వండి అతనికి చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ మూలంగా వచ్చే సమస్య తప్ప, యాజ్ ఇట్ ఈస్గా సైకియాట్రిక్ డిస్టర్బెన్సెస్ ఒక ప్రవర్తనలో బిహేవియర్లో కానీ ఒక

0: ఒకరి అంటే ఏ విధంగా అయినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లాషెస్ ప్రభావం చాలా ఉంటుంది. వీళ్ళల్లో రెండు రకాలుగా తయారవుతారు అప్పుడు. ఒక విధంగా ఏమో చాలా టిమిడ్గా అంటే ఇన్సెక్యూర్గా, ఇప్పుడు ఏది ఓపెన్గా వాళ్ళ విషయాలు ఏమి చెప్పలేకుండా, వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి వాళ్ళకి కావాల్సినవి అడగకుండా ముందు వాళ్లే గొడవ పడుతూ ఉన్నప్పుడు వీళ్ళు చెప్పకుండా ఉండే తత్వం టిమిడ్గా తయారవుతారు. ఆ రెండవది రెబల్గా తయారవుతారు, అంటే ప్రతిదానికి నెగటివ్గా ఇరిటబుల్గా చిరాగ్గా ఇంకా ఎదురు తిరగడం ఇట్లాంటివి. సో ఇదైనా చూస్తాం అదైనా చూస్తాం రెండూ కూడాను పిల్లల్లో మంచిది కాదు. సో బ్యాడ్ బిహేవియర్ మనం పిల్లల్లో చూసామంటే ఫస్ట్ థింగ్ మేము చూసేది ఫ్యామిలీనే. అండ్ ఈ రిఫ్లెక్షన్ ఇంట్లో ఉన్నదే కాకుండా సొసైటీలో కూడా పిల్లలు చూపిస్తారు. ఇప్పుడు స్కూల్లో వాళ్ళ కాండక్ట్ ప్రాబ్లమ్స్, పక్కనాళ్ళని బుల్లింగ్, వాళ్ళని వీళ్ళని పక్కనాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొట్టడం, లేకపోతే వాళ్ళు కొంచెం సాడిస్టిక్గా ప్రవర్తించడం, చదువులో వెనకబడడం కానివ్వండి, అదర్వైజ్ ప్రవర్తనలో బయట సొసైటీలో కూడా అది ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది వీళ్ళ ఇంట్లో వీళ్ళకున్న ఇన్సెక్యూరిటీ. సో డెఫినెట్గా సైకలాజికల్గా వాళ్ళ మీద చాలా ప్రభావం ఉంటుంది. అంతేందుకు ఈవెన్ సింగిల్ పేరెంట్, ఇందాక మేడం గారు చెప్పినట్టు సింగిల్ పేరెంటింగ్లో కూడా సైకియాట్రీ ప్రాబ్లమ్స్ మేము ఎక్కువ చూస్తాం. సైకలాజికల్ పిల్లల మీద ప్రభావం చాలా ఉంటుంది. అంటే పేరెంట్స్ పెద్దవాళ్ళలో ఉన్న సమస్యలు ఏవైనా కూడాను చైల్డ్ గ్రోత్ మీద, వాళ్ళ మానసిక పరిస్థితి మీద 100% రిఫ్లెక్ట్ చేస్తాయి.
1: ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటిది ఏంటంటే మన కుటుంబ వ్యవస్థల్లో కూడా విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజమైపోయింది. విడాకుల రేటు చాలా ఎక్కువైంది. ఈ విడాకుల రేటు ఎక్కువ కావడం వల్ల వచ్చిన కుటుంబ వ్యవస్థలో, అది ముఖ్యంగా పిల్లలు ఉన్నట్టయితే అటువంటిప్పుడు దాని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారు సకల గారు?
2: ముందు విడాకుల వరకు వచ్చాయంటే అప్పటికప్పుడు విడాకులు తీసుకోవడం సడన్ కాదు. ముందు నుంచి ఆ తల్లిదండ్రుల మధ్య చాలా విభేదాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒకరినొకరు అరుచుకోవడాలు, ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోకుండా ఉండడం, నువ్వెందుకు పిల్లలు చూస్తున్నారు
0: కేసెస్.
2: అందుకని అవన్నీ చూసేసరికి విడాకులు వచ్చేసరికి కొంతమంది పిల్లల్లో రిలీఫ్ ఏమొస్తుంది అంటే అబ్బా పేడ వదిలిపోయింది, ఎవరో ఒకరితో మనం ఉంటామని అనుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైం ఎక్కడొస్తుందంటే మన లా ప్రకారం కూడాను వీటిల్లోనూ చట్టాలు 14 ఏళ్ళలోపు ఆడపిల్ల తల్లి దగ్గరే ఉండాలి. ఆ పిల్లకి ఆ తల్లి ప్రవర్తన నచ్చక తండ్రి అందుకు విడిపోయాడని తెలిసినప్పుడు ఆ 14 ఏళ్ళలో పిల్లని బలవంతంగా తల్లి దగ్గరే ఉండాలి అన్నప్పుడు కానీ, అలాగే 5 ఏళ్ళ వరకు మగపిల్లడు తల్లి దగ్గరే ఉండాలి తండ్రి దగ్గరికి 5 ఏళ్ళ తర్వాత అన్నప్పుడు, ఇష్టం లేకపోయినా తండ్రి దగ్గరికి పంపిస్తేను, వాళ్ళలో తప్పనిసరిగా మానసికంగా సంఘర్షణ ఉంటుంది, చాలా డిప్రెషన్కి లోనవుతారు. అది మనం కౌన్సిలర్స్ చేయగాని సైకలాజికల్ కౌన్సిలింగ్ తప్పనిసరిగా ఇప్పించాల్సిన అవసరం కనబడుతోంది. తర్వాత మనం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో అసలు కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది ఇంతవరకు. ఇప్పుడిప్పుడు అది కూడా పాశ్చాత్య ధోరణులు కనిపిస్తున్నాయి మనకు కూడా. అందుకే మన ఇతర దేశాల్లో పిల్లల్లో ఉండే ఒక రకమైన రౌద్రము, కోపము, తర్వాత ఇరిటేషను, తర్వాత ప్రేమరాహిత్యం, ఇవన్నీ చూసింది ఇప్పుడు మన భారతదేశంలో కూడా పిల్లల్లో చూస్తున్నాం. అందుకే భారతదేశంలో నేర ప్రవృత్తి అవ్వనివ్వండి, లేకపోతే ఆడపిల్లల్లో వస్తున్న ఒక విచ్చల విడితనం ఇవన్నీ చూస్తున్నట్లయితే అది తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఇంతమంది స్ట్రీట్ చిల్డ్రన్ ఏర్పడినవ్వండి, ఇంతమంది అనాథలు అవ్వనివ్వండి, లేకపోతే ఇంతమంది కుటుంబంలోంచి పారిపోయి బయటకు వచ్చేసి పతితుల కింద తయారవుతున్నారు అంటే, మనం బ్యాక్ వెళ్ళినట్లయితే చూస్తే కుటుంబంలో వచ్చే గొడవలే కారణం అని ప్రథమంగా తేలుతోంది. సర్వీస్లో కూడా మనకు అదే తేలుతోంది.
1: వరరుచి గారు, మనకి ఈ ఒక సినిమాల్లో చూపించడమే కాదు, అసలు నిజంగా ఇళ్లల్లో కుటుంబంలో కూడా ఇదివరకటి రోజుల్లోలా కాకుండా ఇప్పుడు ఇదివరకు తండ్రి అంటే ఒక రకమైన గౌరవం, తల్లి అంటే ప్రేమ, ఈ ఉండేవి రెండు లక్షణాలు. కానీ ఈ రోజున పిల్లలు స్నేహితుల్లా మసలాలి అనేటటువంటిది సరైనటువంటి దారిలో వెళుతోందంటారా? అది వాళ్ళు స్నేహితుల్లాగా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారా, లేకపోతే ఇంకోటి ఏదో ఇంకా కొంచెం అతిగా ప్రవర్తిస్తున్నారేమో అనిపించేటటువంటి ధోరణి అంటారా?
3: అది కొన్ని కుటుంబాల్లో జరుగుతోంది మేడం. కారణం ఏంటంటే ఇక్కడ ఆ గ్యాప్ ఎక్కువైపోవటం వల్ల ఫాదర్కి సన్కి, అంటే అందరూ మెకానికల్ లైఫ్లో పడిపోవటం వల్ల, ఎడ్యుకేషన్ హై క్లాస్ సొసైటీస్లో కలిసే టైం చాలా తక్కువ అవటం వల్ల, వీళ్ళు ఉన్నదానిలో ఆ పిల్లలు ఏం చేసినా మనం దగ్గరే తీయాలనే ఉద్దేశంతో తండ్రి చేయటం, దాంతో వాళ్ళు ఏం చేసినా పర్వాలేదులే అనే ఉద్దేశంతో వీళ్ళని ఎంతసేపటికి వాళ్ళ తప్పును వదిలేసేసి కూడా ఇది చేయటం వల్ల ఫాదర్ అంటే ఆ రెస్పెక్ట్ కొంత పోతుంది వాళ్ళకి. దీనికి గల కారణం ఏంటంటే

0: గ్యాప్ వల్ల. ఫస్ట్ థింగ్, ఒక రకంగా చెప్పాలంటే మదర్కి ఫాదర్ మధ్యలో మదర్ పిల్లలకి చాలా దగ్గర అవుతుంటుంది, ఆ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఆ క్లోజ్నెస్ ఆవిడ దగ్గర ఉన్నది ఫాదర్ దగ్గర ఉండదు. నిజంగా అయితే ఇదివరకు రోజుల్లో అయితే కుటుంబాల్లో ఏమయ్యేదంటే ఆ భయం ఉండేది తండ్రి అంటే. కానీ ఇప్పుడు ఆ మీడియా కానివ్వండి, ప్రతిదీ కూడా ఇప్పుడు పిల్లలు చాలా ఈజీగా తీసుకుంటున్నారు, ఏది సీరియస్గా తీసుకోరు మనం ఏం చెప్పినా కూడా. అయితే ఏదైనా అంటే మాత్రం చాలా సెన్సిటివ్, చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. మార్కులు సరిగ్గా రాలేదని ఇదివరకు రోజులాగా అరుస్తే కుదరదు, పిల్లలు గొడవ చేస్తున్నారు అరుస్తున్నా కూడా కుదరదు, ఏ స్టెప్ తీసుకుంటారని భయపడుతున్నారు తల్లిదండ్రులు కూడా. దీనివల్ల వాళ్ళు కొంత ఏంటంటే వాళ్ళని ఏం చేసినా పర్వాలేదని ఇదితోటి చూస్తుంటే వాళ్ళకి ఈ యొక్క ఫాదర్ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ తగ్గడం కానివ్వండి ఏదైనా కానివ్వండి యాటిట్యూడ్ ఎక్కువైపోతుంది. నేను మన మధ్య చూశాను కొంతమంది పిల్లల్ని ఇంటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులతో పిల్లలు వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవట్లేదు చిన్నపిల్లలు. ఇదివరకు మనం ఎవరైనా పిల్లల్ని ఎక్కడికైనా ఎవరి ఇంటికైనా తీసుకెళ్తే అది ముట్టుకోవద్దు ఇది ముట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళం, ముట్టుకోకుండా కూర్చొని దూరంగా చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు వచ్చి వీళ్ళు షో కేసులు తీసినా అద్దాలు బాలు కొడుతున్నా ఏం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. అంటే ఏమిటి, వాళ్ళ విపరీతమైన ప్రేమ పెరిగిపోయిందనమాట. మనం అరవగలమా అంటే మనం వాళ్ళు వచ్చిన గెస్టులు మన ఇంటికి మనం అరవలేము, మనం ఏం అనలేము. అలాంటి వాళ్ళని చూస్తుంటే వీళ్ళు పిల్లల్ని ఎలా పెంచగలరా అనేటువంటి అనుమానం వస్తుంది. రేపు అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏ స్టెప్ తీసుకున్నా వీళ్ళు ఏం అనలేరు కదా, ఇప్పుడే చిన్నప్పుడే ఏం అనలేకనేటువంటి స్టేజ్లో ఉన్నారు తల్లిదండ్రులు. అంటే టూ మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ నేను ఒప్పుకోను, పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టేటప్పుడు పెట్టాలి మనం. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏది తప్పు ఏది రైట్ అనేది. వాళ్ళని చిన్నప్పుడంతా ఓ దారి కుదిరేసేసి పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఏదో కంట్రోల్ చేయాలని చూస్తే ఇట్ కెనాట్ బి డన్, ఇట్ షుడ్ బి నిప్డ్ ఇన్ ద బడ్.
1: రాజకీయ రెడ్డి గారు, క్రమశిక్షణకి ప్రేమకి అభిమానం వాత్సల్యం రెంటికి మధ్య చిన్నటి గీతని, ఆ గీత తల్లిదండ్రులు ఎలా గీయాలంటారు?
2: అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు ఉన్నది ఒకరు ఇద్దరు, ఒకప్పటి సిస్టంలో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నది ఇంకా ఒకరికి కూడా లిమిట్ చేసుకుంటున్నారు చాలా మంది ఫ్యామిలీస్. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఒకరిని పెంచడంలో మన వాడికి ఏది లేదు అనే మాట రానివ్వకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళకి నో అనేది తెలియదు. ఇప్పటి జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రుల నుంచి దేనికి నో అనేది రాదు. దానివల్ల వాళ్ళు ఏది అడిగినా ఏది కావాలన్నా వాళ్ళకి జరిగిపోతూ వస్తుంది. ఇప్పుడున్న సిస్టంలో ఇద్దరు పనిచేస్తుండడం వల్ల, మెకానికల్గా లైఫ్ ఉండడం వల్ల, టైం పిల్లలతో స్పెండ్ చేసే చాలా తగ్గిపోవడం వల్ల వాళ్ళ కోరిన కోరికలు తీర్చడమే ప్రేమగా తల్లిదండ్రులు గుర్తించి మనం అన్నీ ఇవ్వాలి, మన వాడికి మనం ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయాలి, మంచి స్కూలో లేకపోతే మంచి డ్రెస్ ఏది అడిగితే అది, అలా అన్నీ ఇస్తూ వాళ్ళలో నో అనే పదం లేకుండా పోయింది. అండ్ రెండవది షేరింగ్. ఇంతకుముందు నలుగురు ఐదుగురు పిల్లలు ఉంటే ఏదైనా తెచ్చినప్పుడు ఒక చాక్లెట్ ఏదైనా కానీ నలుగురు తీసుకోవడం అలాగే ఉండేది, ఇప్పటి వాళ్ళకి అలాంటిది తెలియదు. కాబట్టి వాళ్ళలో షేరింగ్ అనేది తెలియనందువల్ల సోషల్ రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ఇప్పటి జనరేషన్కి అర్థం కావటం లేదు, మోర్ సెల్ఫిష్గా తయారవుతున్నారు. సో క్రమశిక్షణ అనేది అవసరం అనేది తల్లిదండ్రులు గుర్తించాలి. ప్రేమకి క్రమశిక్షణకి చాలా అంటే వ్యత్యాసం కంటే కూడా రెండు పూర్తిగా డిఫరెంట్. సో మనం ప్రేమగానే క్రమశిక్షణ అనేది పెట్టచ్చు. సో ఇది లేనందువల్ల పిల్లల్లో ఒక విధంగా ఎక్కువ చనువు, తల్లిదండ్రులతో టూ మచ్గా చనువు ఒకటి, అంటే గౌరవం ఉండదని కాదు కానీ దాని అవుట్ ఆఫ్ లిమిట్స్ కూడా అవుతున్నాయి. అండ్ మనం చిన్నప్పుడు ప్రతిదీ పేరెంట్స్ చెప్పింది పిల్లలు చేస్తూ వస్తారు. ఒక టీనేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు సొంతంగా ఆలోచించడం, వాళ్ళ సొంత స్టైల్ ఆఫ్ పర్సనాలిటీ వాళ్ళు డెవలప్ చేసుకునే క్రమంలో, ఇప్పుడు చిన్నప్పుడు ఉన్నదానికిను పెద్ద కొంది వాళ్ళు చాలా బిహేవియర్లో తేడా వస్తుంది. దీంట్లో ఎదురు తిరగడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పడం అనేది ఉంటుంది. ఆ స్టేజ్లో మనం ఎక్కువ ఫ్రెండ్లీగా పేరెంట్స్ ఉంటే వాళ్ళు మనతో అన్నీ షేర్ చేయడానికి వీలవుతుంది. పేరెంట్స్ చిన్నప్పుడు మీరు అన్నట్టు ఫ్రీగా వదిలేసి అప్పుడు రెస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్గా ఉండడం చేయడం మూలంగా ఈ పిల్లలు తల్లిదండ్రులతో ఏది చెప్పరు. ఏమి జరుగుతున్నా వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకి వచ్చే సమస్యలు కానీ వాళ్ళు చేస్తున్న ప్రవర్తన లోపాలు కానీ ఏవి కూడాను పేరెంట్స్తో షేర్ చేయరు. అది పూర్తిగా అవుట్ ఆఫ్ దేర్ స్టేజ్ అయినప్పుడు, పూర్తిగా స్టేజ్ దాటిపోయి ప్రాబ్లంలో ఇరుక్కుపోయినప్పుడు తల్లిదండ్రులకు తెలుస్తూ ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ చాలా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ డిసిప్లైన్డ్గానే పెంచాలి. అండ్ మోర్ అథారిటేటివ్గా, నేను చెప్పింది ప్రతిదీ నువ్వు వినాలన్నట్టు పెంచకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం మోర్ పర్మిసివ్గా, ప్రతిదీ యు లెట్ గో అన్నట్టు పెంచకూడదు. బ్యాలెన్స్డ్గా మనం పిల్లల్ని పెంచుతూ వచ్చినట్లయితే ఈక్వలీ బ్యాలెన్స్డ్ పాయింట్తో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు.
1: అలాగే మనకి కుటుంబ వ్యవస్థలో గత ఒక 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి మరొక మార్పు సహజీవనం అనేటటువంటిది చూస్తున్నాం. కొన్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడాను పెద్ద పట్టణాల్లో ఈ సహజీవనంలో వాళ్ళు అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండడం వల్ల కలిగేటటువంటి పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ ఆ పిల్లల జీవితం మీద కానీ వాళ్ళ మానసిక స్థితిగతుల మీద కానీ? సకల్ గారు మీరేమనుకుంటున్నారు?
3: సహజీవనంలో లీగాలిటీ లేదు, కానీ నీతివంతంగా గట్టి బంధంతో వాళ్ళిద్దరూ కలిసి ఉండి భార్యాభర్తలుగానే ఉంటే పిల్లలకు ఆ సహజీవనం యొక్క అర్థం తెలియదు, వాళ్ళు చక్కగా పెరుగుతారు. కానీ ఈ సహజీవనం అనేది మేము ఎప్పుడుకంటే అప్పుడు విడిపోతాం అనే మనస్తత్వంతో మటుకు ఉంటే పిల్లల మీద ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అందుకని ఆ సహజీవనాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటారో ఆ ఇద్దరు కలిసిమెలిసి ఉండేటప్పుడు అనే దాంతో తెలుస్తుంది. అసలు సహజీవనంగా ఉండే వాళ్ళు పిల్లలు కరగకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది.
1: మీరేమంటారు వరరుచి గారు?
0: తప్పకుండా మేడం చెప్పినట్టు, అంటే వాళ్ళ ఫ్యూచర్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, సహజీవనం అనేది ఏంటి, బిఫోర్ మ్యారేజ్ అనేది ఏర్పరచడం వెస్టర్న్ కంట్రీస్లో అలవాటైంది. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మ్యారేజ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. ఆ పీరియడ్లో వాళ్ళు తెలుసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, అంటే అర్థం చేసుకోవటానికి దీనికి ఇది, అప్పుడు విడిపోవడం ఏదో తెలియపోతుంది. కానీ పిల్లల్ని నాకు ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు తప్పకుండా వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది. అది వెస్టర్న్ కంట్రీస్కి బాగా ఇదైపోయింది, కానీ మన కంట్రీలో అది అంటే ఇప్పుడిప్పుడే వస్తుంది మీరు అన్నట్టు, ఫ్యూచర్ జనరేషన్స్కి వచ్చేవాడికి తప్పకుండా వాళ్ళ మీద పడుతుంది, ఆ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఇట్స్ ఏ హ్యాపీ మ్యారేజ్ ఇస్ జస్ట్ లైక్ ఎ లాంగ్ కాన్వర్సేషన్ విచ్ అపియర్స్ టు షార్ట్ అన్నాడు. కాబట్టి ఆ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్. మన ట్రెడిషన్ ప్రకారం 7 జన్మల బంధం అని, ఫ్యూచర్స్లో కూడా జనరేషన్స్ కలిసి ఉంటామని అని చెప్పుకుంటుంటారు. అది నమ్మకం లేని వాళ్ళు ముందు స్టెప్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మేడం గారు చెప్పినప్పుడు పిల్లలకి అనే విషయంలో జాగ్రత్త వహించాలి, పిల్లల మీద కూడా అది ఉంటుంది తప్పకుండా.
1: ఇట్లా సహజీవనంలో పుట్టేటటువంటి పిల్లలకి మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా రాధికా రెడ్డి గారు?
2: అంటే మేడం గారు చెప్పినట్టు యాక్చువల్గా పేరెంట్స్ అని వాళ్ళు పెంచే విధానాన్ని బట్టే మన చైల్డ్ యొక్క ఫ్యూచర్ ఉంటుంది, అంటే మానసిక గ్రోత్ కూడా దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు సహజీవనం క్వశ్చన్ అరైజ్ అయితే, అంటే ఇప్పుడు వెస్టర్న్ కమ్యూనిటీని మనం కొంచెం ఫాలో అవుతున్నారు, ఈ ఇట్లాగా లివింగ్ రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి. అలాంటప్పుడు అంటే మ్యారేజ్లో ఉన్న కమిట్మెంట్ అందులో లేదు. సో మ్యారేజ్లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ కమిటెడ్ ఇది కాబట్టి ఆ కమిట్మెంట్ వల్ల పిల్లల మీద ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి, అన్ని హక్కులు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఈ సహజీవనం వచ్చేటప్పటికి అది అంతా బ్రేక్ అయిపోతుంది. అంటే ఎనీ టైం నేను నా దారి నేను చూసుకుంటాను అనే దీంట్లో ఉంటే యాక్చువల్గా పిల్లలు డెఫినెట్గా అందులో సఫర్ అవుతారు. అండ్ అక్కడ వెస్ట్రన్ కమ్యూనిటీలో మ్యారేజ్కి డెఫినేషన్ ఒక విధంగా వేరు. అంటే మన కల్చర్లో బేసిక్గా మన ఇండియన్ దీంట్లో మ్యారేజ్తో పాటుగా మ్యారేజ్ అయ్యాకనే వాళ్ళిద్దరి మధ్యన ఆ కమిట్మెంట్ స్టార్ట్ అయ్యి వాళ్ళిద్దరూ పడుతూ లేస్తూ ప్రాబ్లమ్స్ ఉన్నా నచ్చినా నచ్చకపోయినా లైఫ్ లాంగ్ ఇద్దరు కమిటెడ్గా కలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడిప్పుడు మనం ఆ విడాకులన్నీ చూస్తున్నాం. అది ఎందుకని, ఫీమేల్స్ ఈక్వలీ ఎర్న్ చేస్తూ ఇండివిజువాలిటీ వాళ్ళ ఓన్ రూపీని వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నప్పుడు కాబట్టి ఈ కష్టాలు నాకెందుకు అని విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతకుముందు అలా కమిటెడ్గా ఉండేవాళ్ళు. వెస్టర్న్ కమ్యూనిటీలో అది లేదు. వాళ్ళు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు, అన్ని విధాలుగా లైఫ్ సెటిల్ అయ్యి ఫైనాన్షియల్గా ఇంకా నాకు ఇంకా వేరే పిల్లల్ని కన్నా కూడా మనం వాళ్ళని చూడగలము అనుకున్నప్పుడే వాళ్ళు పిల్లల్ని కనడం జరుగుతుంది. సో ఇండియన్ సిస్టమ్ ఇప్పుడు రెండు మిక్స్ అయిపోయినాయి. మనకున్న ట్రెడిషన్ని కొత్తగా వెస్టర్న్ని అన్నీ కలిపి ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మనకి ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతున్నాయి.
1: ఇప్పుడు ఈ మారుతున్న ఈ కుటుంబ వ్యవస్థ ప్రభావం పిల్లల మీద
3: తప్పనిసరిగా ఉంటుంది.
1: ఈ మార్పులని ఇప్పుడు మీరు అందరూ కూడా చూపించినటువంటి అంశాలని ఆలోచింపచేసుకుని అప్పుడే మన కుటుంబ వ్యవస్థకి మనం ఏ రకమైనటువంటి దారిలో వెళ్ళాలి అనేది తల్లిదండ్రులు మరి ఆలోచిస్తారని ఆశిద్దాం. నమస్కారం.
4: కార్యక్రమంలో మీరింతవరకు వివాహ వ్యవస్థలో మార్పులు, పిల్లలపై ప్రభావం ఈ అంశంపై చర్చా కార్యక్రమం మీరింతవరకు విన్నారు. చర్చలో పాల్గొన్నవారు డాక్టర్ ఆర్ వరరుచి, డాక్టర్ వి రాధికారెడ్డి, శ్రీమతి జి సకల, అనుసంధానం శ్రీమతి ముంజల్లూరి కృష్ణకుమారి. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
5: వనితావాణి విన్నారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా అమ్మడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.

వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో, ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ, మునుపటి కళలను పరిచయం చేస్తూ
4: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
3: మన ఆకాశవాణి
4: భరతావనికే
3: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
4: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇంకా డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దలాల్ చిత్రం నుండి కుమార్ సాను, ఇలా అరుణ్ పాడిన పాట వింటారు. గీత రచన మాయా గోవింద్.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మోహన్ ఖనన్ శిల్పారావు పాడిన పాట వింటారు కాక్టైల్ చిత్రం నుంచి.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రానికి చిన్మయ శ్రీపాద గోపీసుందర్ పాడిన పాట

0: ఏమండు భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా.
2: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
4: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆశా భోన్స్లే పాడిన పాట వింటారు, కార్వాన్ చిత్రం నుంచి.

देखो देखो वो आ गया।

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమాలు రేడియో సెట్లలో కూడా ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయా.

8 6 8 2 4 8 8 8 1 2 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. నేను అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిస్తాయి. ఆన్లైన్కి వచ్చేస్తే 1 గంట సేపు మాట్లాడేసుకుందాం.

యువలే వింటున్న శ్రోతలందరికీ మొదటి ప్రశ్నతో స్వాగతం చెప్పేస్తున్నాను. ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, మీ అందరికీ తెలుసు అని నాకు కూడా తెలుసు. అయితే ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం అంటే నినాదం ఏంటి తెలిస్తే 8662488812 నంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం అంటే నినాదం ఏంటి?

ఈ పర్యావరణపు దినోత్సవపు ఇతివృత్తం అంటే నినాదం ఏంటి అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్ప ఉడేవు మొలకమూరు తాలూకా కర్ణాటక నుంచి. వాతావరణ చర్య అంట రాంగ్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పంపించండి. అశోక్ రమ్య దినకర్ దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ ఎక్కడి నుంచి పంపించలేదు, ఓకే రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదర్ వీరేష్ రాజుల మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ ఐ థింక్. ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి వెంకటేశ్వరరావు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. ఇంకా శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి. ఒక్క రకంగా కరెక్ట్ ఆన్సర్గానే తీసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే మధుసూదన్ రెడ్డి. ఓకే మీ అడ్రస్ క్లారిటీ లేదు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, శ్యామ్ నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు బొమ్మదల లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనిగుర్తి నుంచి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెలీదు మేడం అంటూ కత్తి నారాయణ ఎడవల్లి గ్రామం నేను చెప్తాను. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని, సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనిష్ ఒంగోలు నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి. ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుంచి సమీనా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. ఇంకా ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు, చిలుక నారాయణ, అనసూయ, యమున, జంకంపేట నిజామాబాద్ నుంచి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదమ్ని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఎక్కడి నుంచి, నెల్లూరు జిల్లా భగదర్తి మండలం చెన్నూరు బనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం యువలైకు స్వాగతం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా హుబ్బుల వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, నరేంద్ర రెడ్డి, తుమ్మలచర్ల గోపినాథ్, మస్తాన్ బాషా, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డొక్కుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య.
మీరందరూ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయివర్షిత్, సాయి రిక్విత్ వీరందరూ పంపించారు. అందరూ షార్ట్కట్లో పంపిస్తున్నారు, దాని కొట్టం ఉంది, అది పంపిస్తే కొంచెం సాటిస్ఫాక్షన్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మి, అనుష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ మనోహర్, తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి. నెల్లూరు నుంచి ఫణిరాజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్గానే తీసుకుంటున్నాను. కరెక్ట్ ఆన్సర్తో మీ పేరు, ఆన్సర్ అయితే వివరంగా పంపించారు కానీ మీ పేరు అయితే ఓకే. మధుసూదన్ రెడ్డి అనంత టౌన్షిప్ నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని. కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ. కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ నుంచి కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మభుసుభాని, లతా, సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి, అత్తిలి నుంచి కేశవరావు అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్ నుంచి కాదండి, ఒకసారి చెక్ చేసుకోండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచర్ల మండలం రామిరెడ్డిపల్లె నుంచి పోలు, శివదాసరెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుండి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దస్తగిరి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతా పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం ఏంటి, నినాదం ఏంటి అని అడిగాను, ఇది ప్రశ్న. పేరు పంపించారు కానీ హైదరాబాద్ నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు, ఆన్సర్ కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ. రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఖాదర్ భాషాభాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగ

पंडू, अशोक बाबू, स्वपन बाबू, साई प्रकाश, सुषमा. మా మెసేజ్ చదవలేదేంటి? మీ మెసేజ్ ఏదండి? ఓకే, సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి రాంగ్ ఆన్సర్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో ఏదా భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి ఇవి నాకు అందిన మెసేజెస్. ఇంకా 2 మెసేజెస్ వచ్చాయి, చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎవరు? ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, మేబీ ఇందాక మీ మెసేజ్ చదివేశాను అనుకుంటున్నాను. హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఈ పర్యావరణ దినోత్సవపు ఇతివృత్తం ఏంటి అని అడిగాను, అందరూ ఆంగ్లంలో పెట్టారు. నేను కూడా అలాగే చెప్తాను, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం, లేకపోతే ప్లాస్టిక్ కాలుష్యంపై పోరాడదాం. ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల భూమి, నీరు, గాలి అన్నీ కలుషితం అయిపోతున్నాయి. దాన్ని పూర్తిగా ఆపేద్దామనే పిలుపుతో ఈరోజు అవగాహన కార్యక్రమాలు కూడా జరుపుకుంటాం. ఇదన్నమాట ఈరోజు సంగతి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకో ప్రశ్న, ఇక్కడ నుంచి నేను అడిగే ప్రశ్నల్లో ఆప్షన్స్ కూడా మీకు వస్తాయి. మొదటి ప్రశ్న, భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మొదటి ప్రశ్న అంటే నేను ఆప్షన్స్ ఇవ్వబోయే ప్రశ్నల్లో మొదటి ప్రశ్న అంటే మన యువలయ కార్యక్రమంలో. రెండవ ప్రశ్న, భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మీకు 4 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ. ఈ 4 ఆప్షన్స్ నుంచి కరెక్ట్ ఆన్సర్ మీరు ఎంచుకొని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న ఇంకోసారి, భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఆప్షన్స్ ఇంకోసారి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ. 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు.

భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అని అడిగాను. నేను నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చాను, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ. వీటిల్లో ఒకటి సరైన సమాధానం ఉంటుంది. నాకు మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు భాస్కరుని, సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాతానగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో శేషాద్రి నెల్లూరు నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బదిరి విశాల నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో సమీనా నెల్లూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ తో బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పండ లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ అలీ, గగన్ విహార్, రవీంద్ర. కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంత టౌన్షిప్ నుంచి. మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్ యూపీ వారణాసి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ అమ్మనగుర్తు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్ ధర్మవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప, ఉడేవు, మొలకమూరు తాలూకా, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ గణేష్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వేదాంతన్ జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ డివాణి మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ సుమతి, ఆత్మకూరు, నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు విజయ్, కైలాష, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతి నగర్, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణశ్రీ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీ గాయత్రి, రామ్ మనోహర్, తెనాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగా. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ చిలుక నారాయణ, యమున, జాంకంపేట, నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎస్పి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువల్లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ తో మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, బత్తిని రవికుమార్, వజ్రపుకొట్టూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ తో పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా, హుబ్బిల వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, తుమ్మలచర్ల గోపినాథ్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంత పెద్దన్న, రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డొక్కుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి అనురాధ, ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, వాణి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్వెత్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్తోనే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎస్పీ నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షరకృప, గుడ్ ఈవినింగ్ అంటూ. కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఎం రావు, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చెన్నకేశవరావు, అత్తిల్ నుంచి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, పొద్దుటూరు, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ సత్యం, హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్తోనే ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో
హసీనా మక్బూల్ ఫతే ఖాన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివశరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్ వీరందరూ. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్ కాలనీ నల్గొండ జిల్లా నుంచి దైదా త్రివేణి చిన్మయ్ ప్రీతం కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్రీవత్స అచ్యుత శశాంక్ సాయిరాం తనూజ పావని చిరంజీవి బృందావనం పద్మశ్రీశ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో డాక్టర్ శ్రీనివాస్ సామల గజ్వెల్ నుంచి. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంతా పెద్దన్న కరెక్ట్ ఆన్సర్. గైన్ కరెక్ట్ ఆన్సర్తో కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్. పంతాడి శ్రీనివాసరావు మోరిపొల నుండి గంగా భవానీ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా అష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని మాయ వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీర కనకారావు వీరభద్రాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా సునీతారాజ్ భానురాజ్ అమిత్ ఖన్నా అమ్మి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తెనాల్ నుంచి కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాపినపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఆదన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామం నుండి పోలు శివదాసరెడ్డి బ్రహ్మానందరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామిని ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి నమస్తే గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ సియోన నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు గోగుల్మూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామనగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నా ఆన్సర్ చదవలేదు, చక్కగా చదువుతాను మెసేజ్ నాకు చేరినప్పుడు. షేక్ మహబూబ్ సుభానీ కొత్తపేట గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ అన్విత కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ సుప్రియ నిత్య సంతోష్ని. అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి చౌదరి జనార్దన కుసుమ లలిత మనోజ్ చౌదరి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ వచ్చింది, కరెక్ట్ ఫస్ట్ రాంగ్ ఆన్సర్ గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి హుస్సేన్ దాదా ఇంకా వారి కుటుంబ సభ్యులు ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళంపూరి ప్రకాష్ ఖాదర్ బాషాభాయ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్ కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి. ఇంకా కరెక్ట్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ నుంచి రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి ఇందాకడ మీ ఆన్సర్ చదివాను. నెల్లూరు జిల్లా దస్తగిరి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ ఫ్యాన్సీ కరీముల్లా తయూబ్ గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య సుభాషిణి ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇవి నాకు వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. భారతదేశంలో మసాలా దినుసుల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అని అడిగాను, ఆప్షన్స్ కూడా ఇచ్చేసాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కేరళ. మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మీ అందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు. ఇంకో ప్రశ్న, బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు కూడా నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. అస్సాం, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్. అస్సాం, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఈ 4 ఆప్షన్స్లోంచే కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్న ఇంకోసారి, బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

బంగారు నార అని పిలిచే జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడిగాను. ఆప్షన్స్ కూడా ఇచ్చాను, అస్సాం, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అగ్రమన్నారం, వినయ్ కుమార్, ఫ్యాన్సీ కరీముల్లా, తయూబ్, గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి శ్యామ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుంచి. కె రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో శేషాద్రి, నెల్లూరు నుంచి. ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్పీ సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువుల్లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని, సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. రమేష్ దొంతి, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్, ముదిరాజ్, విసి కాలనీ, నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూసుబాని, మల్లిక్ లలిత, సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ అలీ, గగన్ విహార్, రవీంద్ర, అనంత టౌన్షిప్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చిలుకు నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట, నిజామాబాద్ నుంచి. విజయ్ కైలాష, సాయి శ్రీనివాస్, పవన్ కుర్తిక, మారుతి నగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప, ఉడేవు, మలకుమూరు తాలూకా, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ పంపించారు బత్తిని రవికుమార్, వజ్రపు కొట్టూరు నుంచి. కరెక్ట్ కొంచెం చెక్ చేసుకోండి. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణసాయి, లక్ష్మీ, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ్ మనోహర్, తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి, రెండు చింతల, లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, అలగడ్డ, నంద్యాల జిల్లా, హుబ్బులి వెంకటేశ్వర్లు, లక్ష్మీ, రామకృష్ణయ్య, నరేంద్రరెడ్డి, తుమ్మలచర్ల గోపినాథ్, మస్తాన్ భాషా, ఇంకా వారి కుటుంబ సభ్యులు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ డివాణి, వెంకటేశ్వరరావు, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదల లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి. మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వేదాంతం, జానకి శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీతారాజ్ కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో చెన్నకేశవరావు, అత్తిల్ నుంచి. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మాట్టూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ఎస్పీ నరసింహరాజు, చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి. ఇంకా వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి నుంచి. ఎం మురహరి, యశోద, జానకిరాజు, నిజామాబాద్, వీక్లీ బజార్ నుంచి. సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు. నల్గొండ జిల్లా చందంపేట మండలం, చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, వాణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్తో నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు, ప్రకాశం జిల్లా నుంచి దినేష్. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తాళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. లతా సుహాస్, హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రామిరెడ్డిపాలెం గ్రామం నుంచి శివదాస్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి ఎవరు, తెనాలి నుంచి కుమార్ ఐ థింక్. ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో హ్యాపీ హోమ్ కాలనీ, నల్గొండ జిల్లా నుంచి. దైదా త్రివేణి,
చిన్మయ్, ప్రీతం వీరందరూ. ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి బనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు వీరందరూ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి. నాగార్జున, లక్ష్మి, వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. తనూజ, నజ్మల్, హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్రీవత్స, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైదభిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా నాగట్ పండు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. రాంగ్ ఆన్సర్ పంపించారు నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూరి ప్రకాష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంత పెద్దన్న ప్రశ్న మళ్ళీ అడగండి అంటున్నారు. జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది, ఇది నా ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్తో హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ. రేవతి రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు జిల్లా నుంచి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, ప్రదీప్, రావత్. కరెక్ట్ ఆన్సర్తోనే మంచిర్యాల నుండి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర కృప. కరెక్ట్ ఆన్సర్తో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, బత్తిని రవికుమార్, వజ్రపు కొట్టూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి. హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. జనపనార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పశ్చిమ బెంగాల్. ప్రపంచంలోనే అత్యంత జనపనార ఉత్పత్తి చేసే దేశం భారత్. అందులోనూ హూగ్లీ నదీ తీర ప్రాంతంలోనూ జన్ము పరిశ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకొక మెసేజ్ వచ్చింది, చూసేద్దాం. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. మేబీ చివరి ప్రశ్న, భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు ఏది? భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన వనరు ఏది? దీని

భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన వనరు ఏది అని అడిగాను. ఆప్షన్స్ కూడా ఇచ్చాను, ఆన్సర్లు కూడా వచ్చేసాయి. చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుసేన్ దాదా, అక్రమనారం వినయ్ కుమార్, కరీముల్లా తయూబ్, ఇంకా శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథ్పురం నుంచి కరెక్ట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరందరూ రాంగ్ ఆన్సర్ అండి. అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నది అయితే మాట్లాడుకుంటే రాంగ్ ఆన్సర్గా చూసుకోవచ్చు. ఎవరంటే భాస్కరుని, సత్యనారాయణ, అరుణకుమారి వీరందరూ. ఒంగోలు నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, మంచిర్యాల నుండి చంద్రముగుళి పద్మరాణి, అక్షర కృపన్ కరెక్ట్ ఆన్సర్, ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, వరగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్ కృతిక, మారుతి నగర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లె గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్ వజ్రపు కొట్టూరు నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. హర్నాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, దొడ్డిపట్ల కోటేశ్వర ఒత్తిల నుంచి కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ అండి.

నాగేంద్రప్ప దేవు మలకమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్తో కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇళ్ళ నుండి రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి వీరందరూ. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బొమ్మిదం లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి. విడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపల్ల నుండి పంతాడి శ్రీనివాసరావు గంగా భవానీ కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ డి వాణి మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాపిన్నపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదరణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి. బి శివకుమార్, ముదిరాజ్, బీసీ కాలనీ నంద్యాల నుంచి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి, అబ్దుల్ అలీ, గగన్ విహార్, రవీంద్ర కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనంత టౌన్షిప్ నుంచి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. వేదాంతన్ జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ రాంగ్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. ఓకే, రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. హైదరాబాద్ నుంచి శ్రీవత్స, అచ్యుత, శశాంక, సాయిరామ్, తనుజ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. చెన్నకేశవరావు అత్తిల్ నుంచి. రాంగ్ ఆన్సర్ ఉంది తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి ఎలమంచల్ నుండి. కరెక్ట్ ఆన్సర్తో దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో పాలెంపోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా హోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేన్ రెడ్డి, రామకృష్ణ ఇంకా వారి కుటుంబ సభ్యులు. తనూజ నజ్మల్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హ్యాపీ హోమ్ కాలనీ నుంచి దైదా త్రివేణి, చిన్మయ్, ప్రీతం కరెక్ట్ ఆన్సర్. రొంపిచర్ల మండలం నుంచి రామిరెడ్డి, పాలెం గ్రామం నుండి శివదాస్ రెడ్డి, బ్రహ్మానంద్ రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. ఎవరు ఎవరు మీ పేరు? తెనాలి నుంచి కుమార్. ఓకే, రెండు ప్రశ్నలకి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ పంపించారు. ఇంకా తర్వాత అది రాంగ్ ఆన్సర్ అండి. ఎవరు? ప్రకాశం జిల్లా దినేశ్వర. మీ పేరు నాకు అర్థం కాలేదు, ఒకసారి ట్రై చేయండి. వెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగట్పండు, శోభన్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు. నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతా పెద్దన్న ఇందక్కడ పంపించారు, అదే కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్తో. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, వజ్రప్ కొట్టూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నా ఆన్సర్ చదవలేదు. ఎవరు? గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని. ఇంకా బీసీ కాలనీ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య, వనం వెంకటేశ్వర్లు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి. హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుంచి బృందావనం, పద్మశ్రీ సామ్ కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధానమైన వనరు ఏది అని అడిగాను. 4 ఆప్షన్స్ కూడా ఇచ్చాను. జల విద్యుత్, అణు విద్యుత్, బొగ్గు, సౌరశక్తి అని ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది, చూసేద్దాం. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళంపూర్ ప్రకాష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు పంపించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బొగ్గు. భారతదేశపు మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సుమారుగా 60% పైగా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారానే వస్తుంది. దీనివల్ల పర్యావరణ కాలుష్యం పెరగడంతో ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఇతర వనరుల వైపు మొగ్గు చూపుతుంది. అయితే ప్రధానంగా మాత్రం బొగ్గు మాత్రమే. మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ మనండాల్. మీ అందరి కోసం ఈ పాట.

0: మీరు ఇంతవరకు యువలయ కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా సాయంకాల ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ముందుగా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా విందాం ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల గురించి వింటారు. 5:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల్లూరు జిల్లా దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు ఆకాశవాణితో పంచుకున్న తమ అభిప్రాయాల గురించి వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన గంగానమ్మకు సేతబడి కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో పత్తి పంట వేసిన తర్వాత వచ్చే గులాబీ రంగు పురుగు యజమాని

ఈఎం సెమ్ గురించి డాక్టర్ జి అన్నయ్య డయానా గ్రేస్ గారితో పరిచయం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ 7:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, షేక్ హసీనా భానుగారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:00 కార్యక్రమం ద్వారా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు.

0: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాల గురించి వింటారు. వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: వనితావాణి కార్యక్రమంలో ఇప్పుడు మహిళల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకుందాం. మన రోజువారీ జీవితంలో అందుబాటులో ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. సాధారణంగా చాలామంది పండిన బొప్పాయిని మాత్రమే తింటుంటారు. అయితే పచ్చి బొప్పాయిలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి పచ్చి బొప్పాయి ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అనేక శారీరక సమస్యలకు ఉపశమనం కూడా లభిస్తుంది. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా మహిళలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి సమయంలో సహజ సిద్ధమైన ఆహారాలను తమ తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. పచ్చి బొప్పాయి అటువంటి సూపర్ ఫుడ్స్లో ఇది కూడా ఒకటి. పచ్చి బొప్పాయి తింటే మహిళలకు కలిగే అద్భుతాలు చాలా ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ పచ్చి బొప్పాయి సూపర్ ఫుడ్. పచ్చి బొప్పాయిలలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది. అదేవిధంగా ఇందులో ఉండే పొప్పైన్ అనే ఎంజైమ్ జీవక్రియను వేగవంతం చేసి కొవ్వు నిల్వలను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అందువల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం. పెళ్లి సందడి ఈ చిత్రం నుంచి

పట్టి కొట్టినాడు, రాయి పెట్టి కొట్టినాడు, కుండ పాలు గుట్ట గుట్ట గుటకలేసి

0: बल्ले हा बल्ले बल्ले बुझलू वाओ।
1: మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ప్రకటనలు విందాం.

0: పీఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మహిళల ఆరోగ్యం కోసం అదేవిధంగా బరువు తగ్గాలనుకునే మహిళలకు పచ్చిబొప్పాయి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియకు కూడా ఇది ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారికి పచ్చిబొప్పాయి మంచి ఉపశమనం ఇస్తుంది. ఇందులో ఉండే ఎంజైమ్స్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అదేవిధంగా ప్రేగులను శుభ్రపరిచి జీర్ణ వ్యవస్థ పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. పచ్చిబొప్పాయి ఆరోగ్య ప్రయోజనాల గురించి మరికొన్ని తెలుసుకునే ముందుగా మరొక పాటను విందాం. ఆంధ్ర కింగ్ తాలూకా ఈ చిత్రం నుంచి

మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యానికి సంబంధించి పచ్చిబొప్పాయి యొక్క ప్రయోజనాల గురించి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. బరువు తగ్గాలనుకునే మహిళలకు ఇంకా జీర్ణక్రియకు ఈ పచ్చిబొప్పాయి చాలా అద్భుతమైన చిట్కాలాగా పనిచేస్తుంది. ఇంకా చర్మ సౌందర్యానికి కూడా ఇది చాలా ముఖ్యం. ప్రతి మహిళ అందమైన కాంతివంతమైన చర్మాన్ని కోరుకుంటుంది. పచ్చిబొప్పాయిలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కణాలను సంరక్షిస్తాయి. ఇంకా ముడతలు, మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో కూడా ఈ పచ్చిబొప్పాయి ఎంతగానో సహాయపడుతుంది. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మరొక పాటను విందాం. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ చిత్రం నుంచి. పాడినవారు సిద్ శ్రీరామ్, సునీత.

0: మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.

0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటూ ఉన్నారు పచ్చిబొప్పాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పచ్చిబొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. సాధారణ జలుబు, ఇన్ఫెక్షన్లు మరియు ఇతర అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించడంలో ఇవన్నీ సహాయపడతాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడంతో పచ్చిబొప్పాయి గుండె ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇంకా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇంకా ఈ పచ్చిబొప్పాయిని ఎలా తీసుకోవాలి అంటే, పచ్చిబొప్పాయిని సలాడ్, కూర, సూప్ లేదా పచ్చడి రూపంలో తీసుకోవచ్చు. కొద్దిగా ఉడికించి ఇతర కూరగాయలతో కలిపి వండితే రుచి కూడా బాగుంటుంది. అయితే గర్భిణీ స్త్రీలు పచ్చిబొప్పాయిని తీసుకోవడం నివారించాలి. మీరు ఇంతవరకు వనితావాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు విన్నారు. వనితావాణిలో చివరిగా ఒక పాటను విందాం.

మీరింతవరకు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలతో పాటు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల్లూరు జిల్లా దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు ఆకాశవాణితో పంచుకున్న తమ అభిప్రాయాల గురించి వింటారు. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

0: నా పేరు వి తనుష. నేను సీనియర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. ఆల్ ఇండియా రేడియో అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రేడియో వల్ల మనం చాలా వినొచ్చు, ఎడ్యుకేషన్ పరంగా మనం చాలా నేర్చుకోవచ్చు. అగ్రికల్చర్ అనేది, వ్యవసాయం అనేది ఫార్మర్స్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మనం ఏ ఎరువులు అనేటివి ఫార్మర్స్ అనేది యూజ్ చేయాలని చెప్పి అనేసి దాంట్లో రేడియోలు అనేది ప్రసారం చేయబడుతుంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా వస్తే ఈ రేడియో అనేది ఎక్కడెక్కడ జాబ్స్ అనేటివి ఆపర్చునిటీస్ అని ఉన్నాయి అవి కూడా మనకి చెప్పబడుతుంది. అలాగే ఎకనామిక్ పరంగా వస్తే మనకి ఎంత వరకు స్టడీస్ పరంగా మనకి ఎంత నాలెడ్జ్ ఉందనేది చెప్తుంది. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా చాలా మంది వస్తుంటాయి. నేను కూడా చాలా వరకు వింటుంటాను రేడియో అనేది, ఎఫ్ఎం రేడియో. దాంట్లో సాంగ్స్ కావచ్చు, ఇంకా ఆర్ట్స్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు దాంట్లో. దానివల్ల మనం చాలా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. అందరు రేడియో వినాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
1: మైసెల్ఫ్ గాయత్రి, ఐఎమ్ ఫ్రమ్ సీనియర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం ఇన్ డీకే కాలేజ్. రేడియో అనేది ఇండియన్ డెవలప్మెంట్లో చాలా మంచి పాత్రని పోషించింది. మనం ఆల్ ఇండియా రేడియోనే ఎయిర్ అని పిలుస్తాము. ఆ రేడియో ఏం చేస్తుందంటే పీపుల్కి వాళ్ళ కల్చర్ గురించి వాళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో నేర్పిస్తుంది. అండ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి కూడా కల్చరల్ వాల్యూస్ ఎలా ఉంటాయో అనేది కూడా తెలియజేస్తుంది. ఇంతకుముందు రేడియో అనేది ఈ టీవీల్లో ఫోన్లో కాకుండా మామూలుగా రేడియో అనేది మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరిని రేడియో గురించి అడిగినా కూడా ఫోన్లో వస్తే వింటున్నాం అనే చెప్తారు. కానీ ఫోన్లో కాకుండా ఇంతకు ముందు మేము రేడియో ఇలా చూసాం అలా చూసామని రేడియో గురించి చెప్పే వాళ్ళే లేరు. ఈ ఫోన్లలో టీవీలో కాకుండా రేడియో గురించి, ముందు రేడియో ఎలాగో ఉండింది ఫోన్లు టీవీలు లేనప్పుడు అనేది ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకుంటే మంచిది అని అనుకుంటున్నాము. మీకు కానీ వాటి గురించి మీకు ఎవరు చెప్పకపోయినా మీరు గూగుల్లో కానీ దేనిలో అయినా పాతకాలపు రేడియో అనేది ఎలా ఉండింది అని తెలుసుకోవాలి, దాని ఉపయోగం ఎలా ఉండింది మన భారతదేశంలో అని తెలుసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి, అసలు అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి. రేడియో అనేది సాంగ్స్ వినడం ఇలాంటిదే కాదు, అది రూట్స్ కూడా చెప్తుంది మనకి. అంటే ఈ రూట్ లో వెళ్తే ఇక్కడ ట్రాఫిక్ ఉంది, వేరే రూట్ ఖాళీగా ఉంటుంది. ఇలా మూవీస్ లో కూడా చాలా సీన్స్ లో చూపిస్తూ ఉంటారు రేడియో అనేది ఏమేమి చెప్తుంది అనేసి. కాబట్టి ఫోన్లకి వాటికి దూరంగా ఉండి రేడియో గురించి తెలుసుకోవడం బెటర్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
2: మై నేమ్ ఈస్ సిరి జాస్మి. ఐఎమ్ స్టడీయింగ్. ఆకాశవాణి అనేది 1936లో ఏర్పాటు చేయబడింది. ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా 1956లో మార్చారు. ఆకాశవాణిని అధికారికంగా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఏవి గోపాలస్వామి విశ్వవిద్యాలయ ఉపాధిగా ఉన్నారు. 1935లో తన సొంత రేడియోకు ఆకాశవాణి అని పేరు పెట్టారు. భారతదేశంలోని దేశభక్తి పెంపొందించడంలో మరియు జాతీయ సమగ్రతను చాటడంలో ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్గా అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. ధైర్యాన్ని నింపడంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో స్వాతంత్ర సమరయోధులు ఉపన్యాసాలను, దేశభక్తి సందేశాలను ప్రజలలోకి తీసుకెళ్లడంలో రేడియో కీలకమైన పాత్ర పోషించింది. అజిత్ హింద్ రేడియో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించారు. అజిత్ సింద్ రేడియో దేశ సరిహద్దులు దాటి భారతీయులలో స్వాతంత్ర కక్షను, జాతీయ భావనని ఉరకలెత్తించింది. స్వాతంత్ర ప్రకటనలు మరియు జాతీయ వేడుకలు, చరిత్రాత్మక ప్రసంగాలు. ఆగస్టు 15న 1947లో అర్ధరాత్రి జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసిద్ధి ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరవేసింది ఆకాశవాణి. దేశభక్తి గీతాలు ప్రసారం ప్రతిరోజు ఉదయం ఆకాశవాణి దేశభక్తి గీతం లేదా దేశభక్తి గేయమైన వందే మాతరం లేదా ఏ దేశమేగినా తేనెతేటల మాటలతో ప్రజల హృదయాలలో భక్తి భావనను కలిగించింది. థ్యాంక్ యూ దిశ.
3: అందరికీ నమస్కారం. నా పేరు సుహానా. నేను సీనియర్ ఎంపీసీ డికేడబ్ల్యూ కాలేజ్లో చదువుతున్నాను. నేను ఇప్పుడు రేడియో గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. రేడియో అనేది మనకు చాలా ముఖ్యమైన పాత్ర అనేది పోషించింది. రేడియో వల్ల మనం మన జాతీయ దేశంలో ఎంతో ఉపయోగపడింది. యుద్ధకాలంలో మనము రేడియో వల్ల ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేవి చాలా త్వరగా తెలుసుకోగలిగాము. దీనివల్ల మనము మన ఒక సమాచారాన్ని ఇంకో దగ్గరకి పంపించడం వల్ల మన పని అనేది చాలా సులభమైంది. ఈ రేడియోలో మనకు పాటలు, అనేక రకమైన వ్యంగ చిత్రాలు మరియు లహరి చిత్రాలు అనేవి, చాలా చిత్రాలు అనేవి వస్తాయి. ఈ చిత్రాలను చూడడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ చూస్తారు. దీనివల్ల అందరికీ ఆహ్లాదకరంగా మరియు సంతోషంగా అనేది అనిపిస్తుంది. రేడియో మనకు చిత్రాలు ఇవరకు మాత్రమే కాదు, న్యూస్ ఇలాంటివి ఎన్నెన్నో మనకు చెప్తుంది. రేడియో వల్ల మనకు ఎక్కడికి వెళ్ళినా అయినా, ఎక్కడి నుంచి అయినా, ఎక్కడి సమాచారాన్నైనా మనం వినగలుగుతాము. అలాగే అలా అయితే టీవీలో మనం చూడాలి. చూడకుండానే దీనికి మనం సమాచారం ఎలా ఉంది, ఎక్కడ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోగలుగుతాము. థ్యాంక్ యూ.
4: మై నేమ్ ఇస్ మోక్ష్తా. ఐఎమ్ స్టడింగ్ 12th గ్రేడ్ ఇన్ డికే కాలేజ్. రేడియో అనేది మనకు ఎన్నో సమాచారాలను అందిస్తుంది, సాంస్కృతిక కళలను తెలుపుతుంది, విజ్ఞానం వివేకం అనేవి నేర్పిస్తుంది, వాతావరణం గురించి సమాచారం అనేది అందిస్తుంది, తెలియని ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. అప్పటి కాలం వాళ్ళకి తెలిసినంత విజ్ఞానం వివేకం అంతా రేడియో ద్వారానే తెలిసింది. ఇప్పటి వాళ్ళకి ఫోన్స్ టీవీస్ వల్ల ఏమీ తెలియట్లేదు. రేడియోలో మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. చిన్నపిల్లలకు బాలతంత్ర కథలను నేర్పిస్తుంది. పెద్దవాళ్లకు న్యూస్ ఇంకా చాలా సమాచారాన్ని నేర్పిస్తుంది.
5: మిస్ రష్మిత ఇన్ సీనియర్ ఎంపీసీ డికేడబ్ల్యూ కాలేజ్. రేడియో అంటే మనం కళ్ళతో చూడలేకపోయినా వాళ్ళు మాట్లాడేది మనకి వినిపిస్తుంది. వినిపించేటప్పుడు మనము ఏవైనా కల్చరల్ యాక్టివిటీస్ అవన్నీ పాటలు కానీ చదువు ప్రకారంగా మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా రేడియోలో వినొచ్చు. కళ్ళతో చూసిన కంటే రేడియోలో వింటే మంచిదని మన అభిప్రాయం. థ్యాంక్ యూ.
6: Myself, you, Nikita. I am studying senior CSC in DK Government Junior College. All India Radio అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు రేడియో అనేది. రేడియో ద్వారా మనము రామాయణం, న్యూస్, అగ్రికల్చర్ అవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే

మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల్లూరు జిల్లా దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులు ఆకాశవాణితో పంచుకున్న అభిప్రాయాలు విన్నారు. నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాటను విందాం. రేడియో మాధవ్ ఈ చిత్రం నుంచి, పాడినవారు శ్రీరామచంద్ర.

0: ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినీ గీతం విందాం, చిత్రలహరి. ఈ చిత్రం నుంచి

0: ఇప్పుడు ప్రకటనలు మీద.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో చివరిగా విందాం ఇతర అమ్మాయిలతో చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని గుమ్మిడి సంధ్యారాణి తెలియజేశారు. వార్తల వివరాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కె రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర ఆహార ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్ట్రమని, రాష్ట్రంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీఫుడ్ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఆక్వా ఉత్పత్తులను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఆయన, ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్రం తీసుకునే చర్యలకు రాష్ట్రం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆక్వా రంగానికి భారతదేశం లైట్ హౌస్లా ఉండాలని, ఆ లైట్ హౌస్కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా వెలగాలని ఆకాంక్షించారు. ఆక్వా అభివృద్ధికి అవసరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Blue economy, it is a reality. Future is with blue economy. If you see here, we are the second largest producer of fish and seafood. Everybody told 197 lakh metric tons we are producing. Under the same time, last year record exports, that is nearly 19.3 lakh metric tons, $8.28 billion.
0: కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72.42 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మత్స్య పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. విశాఖపట్నంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమిక పోషిస్తోందని చెప్పారు. చేపలు రొయ్యల ఉత్పత్తిలో 50 లక్షల టన్నుల 40% వాటాతో దేశంలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని తెలిపారు. ఈ ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ప్రాంతీయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
2: నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డ్ విల్ హ్యావ్ ఎ రీజనల్ ఆఫీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ప్రమోట్ ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఫిష్ ప్రొడక్షన్స్. The second thing, Kakinada is a harbor and very old harbor. So we have sanctioned 72.42 crores rupees to convert it and modernize it in a smart harbor.
0: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై అవగాహన పెంచడానికి నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు విజయవాడలోని లోక్ భవన్ ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతి స్ఫూర్తితో, వాతావరణం కోసం, మన భవిష్యత్ కోసం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దానిని సంరక్షించాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏక్ పేడ్ మాకే నామ్ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట కనీసం ఒక మొక్క నాటాలన్నారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని, ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలని, ఆరోగ్యకరమైన వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని. దీని తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సిడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సిడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం.
0: గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన పాఠశాలల విద్యార్థులను ఉపాధ్యాయులను విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాశాలలో ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

0: చేస్తామని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి సూచించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్ జేఎస్సీ నిర్వాహకులతో సెయింట్ పీటర్స్బర్గ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఆల్స్ట్రామ్ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకుని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్ను స్థాపించాలని వారిని ఆహ్వానించారు. అలాగే దక్షిణాసియా అంతటా భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు సరఫరా చేసేందుకు అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్ బోగి తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కాగా ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్స్ జేఎస్సీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆమె ఈరోజు విజయవాడ రామవరప్పాడు నుండి ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు సైకిల్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలు ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడటమే భావితరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని వ్యాఖ్యానించారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని హోంమంత్రి పేర్కొన్నారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అమ్మ పేరుతో ఒక మొక్క ఒక సాధారణ పర్యావరణ కార్యక్రమం మాత్రమే కాదని, పవిత్రమైన ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయం ఆవరణలో ఆయన ఈరోజు తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధనా శర్మ. ఆదో ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ अद्य गुजरात राज्ये 18,800 कोटि रूप्यकाधिक मूल्यानां मार्ग विद्युतः तथा औद्योगिक विकास परियोजनानां शुभारंभं कृतवान्. केन्द्र सर्वकारेण विदेशी संस्थागत निवेशकेभ्यः करेषु महत् शैथिल्यं प्रदत्तम्. भारतीय रिजर्व बैंकेन स्वस्य नवीन मौद्रिक नीति समीक्षायां प्रमुख कुसीद दराः यथावत् स्थापिताः. पुनक्रयण दरः 5.25% यावत् स्थास्यति. नेपालदेशस्य विदेशमन्त्री शिशिर खनालः अद्य आरभ्य त्रिदिवसीयां यात्रायां भारतयात्रायां दिल्लीं सम्प्राप्नोत्. अद्य विश्व पर्यावरण दिवसः समग्रेपि विश्वे आमान्यते. प्रशासनेन दिल्ल्यां 18 नमो ऑक्सीजन पार्क इति उद्यानानि उद्घाटितानि. अपि च पुरुषाणाम् 18 वर्ष वयसः एशिया कप हॉकी प्रतियोगितायाः उपान्त्य स्पर्धायां भारतेन पाकिस्तान दलं 5

0: विश्वासं प्रतिपादयन् गृहमन्त्री उक्तवान् यत् प्रशासनं त्रिपुरा पश्चिम बंगाल बिहार च इत्येतेषु सीमवर्तिषु क्षेत्रेषु अवैध जनसांख्यिकीय परिवर्तनानां निरोधाय दृढसंकल्पितम् अस्ति श्रीशाहः सीम प्रबंधनस्य सुदृढीकरणाय स्थानीय नागरिक प्रशासनेन सह उन्नत प्रौद्योगिक्याः एकीकरणं कर्तुं स्मार्ट बॉर्डर रणनीतिम् इति उद्घाटितवान्
1: जनसांख्यिकी का परिवर्तन चाहे त्रिपुरा हो चाहे पश्चिम बंगाल हो चाहे बिहार हो जनसांख्यिकी का परिवर्तन हम सीमा के छिद्रों के माध्यम से नहीं होने देंगे ये हमारा अटल विश्वास है और अटल संकल्प भी है ये जनसांख्यिकी के परिवर्तन को रोकने के लिए बाड़ लगाई गई है
0: अद्य विश्व पर्यावरण दिवसः समग्रेपि विश्वे आमात्यते पृथिव्यां जीवनस्य संरक्षणाय पर्यावरण जागरूकतायाश्च संवर्धनार्थं संयुक्त राष्ट्र पर्यावरण कार्यक्रमस्य अंतर्गतं अयं दिवसः प्रतिवर्षं आयोज्यते प्रशासनेन दिल्ल्यां 18 नमो ऑक्सीजन पार्क इति उद्यानानि उद्घाटितानि अस्मिन् अवसरे उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन प्रधानमंत्री नरेन्द्र मोदी गृहमंत्री अमित शाह रक्षामंत्री राजनाथ सिंह देशवासिभ्यः शुभासंसाः प्रदत्तवन्तः प्रधानमंत्री नरेन्द्र मोदी उक्तवान् यत् मातुः नाम्ना एकः वृक्षः इति अभियानं वनक्षेत्रवृत्तौ महत्वपूर्णं योगदानं दत्तवत् तेन उक्तं यत् अयं दिवसः पर्यावरण संरक्षणं सतत विकासं च प्रति अस्माकं प्रतिबद्धतायाः प्रतीकः अस्ति सूचना प्रसारण राज्य मंत्री डॉक्टर एल मुरुगनः अद्य नवदिल्ली नगरस्य ऑल इंडिया रेडियो परिसरे एक पेड़ मां के नाम अभियानस्य भागरूपेण एकं वृक्षं रोपितवान् आकाशवाण्या सह संभाषमाणः डॉक्टर मुरुगनः नागरिकेभ्यः आह्वानं कृतवान् यत् ते पर्यावरणस्य रक्षणस्य प्रतिज्ञां कुर्वन्तु भारतीय ऋतु विज्ञान विभागेन उक्तं यत् आगामिनोः द्वित्रि दिवसयोः मध्ये मध्य अरब सागरस्य केषुचित् अधिकेषु भागेषु समग्रेपि गोवा प्रदेशे महाराष्ट्रस्य आन्ध्रप्रदेशस्य कर्नाटकस्य च केषुचित् भागेषु तमिलनाडु राज्यस्य अवशिष्टेषु भागेषु तथा पूर्वोत्तर राज्यानां केषुचित् भागेषु दक्षिण पश्चिम प्रावृतः आगमनाय परिस्थितयः अनुकूलाः सन्ति पुरुषाणां आ 18 वयस्यः एशिया कप हॉकी प्रतियोगितायाः उपांत्य स्पर्धायां भारतेन पाकिस्तान दलं 5-3 अंक अंतरालेन पराजितम् जापान इदं अपरतः महिलानां अंडर 18 एशिया कप प्रतियोगितायाः उपांत्य स्पर्धायां चीन देशेन भारतीय दलं पराजितम् इति वार्ताः
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:30 ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సముద్ర తీర కథలు శీర్షికన గంగానమ్మకు సేతబడి కథ వింటారు సమర్పణ మంజుల పాలేటి రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు కథ వినే ముందుగా ప్రకటనలు విందాం
3: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన గంగానమ్మకు సేతబడి కథ.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
3: కథ పేరు గంగానమ్మకు సేతబడి.

0: ఆ మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిండు చేపలతో తిరుగు ప్రయాణమైన పోలయ్య పడవ తెడ్డుకొయ్య విరగడంతో దారి తప్పి తెల్లవార్లు అలల తాకిడికి అటూ ఇటూ వెళ్లి చివరకు రొయ్యలపాళానికి 15 మైళ్ల దూరంలో తీరం చేరింది. పడవలో లేచి నిలబడి సూర్యకాంతికి చేయి అడ్డు పెట్టుకుని తమ గ్రామ ఆచూకీ కోసం చూశాడు పోలయ్య. కనుచూపు మేర దూరంలో ఎక్కడా కనిపించలేదు వారి గ్రామం. చేపల మీద వలలు కప్పి వాటి మీద కూర్చొని ఉన్న కొడుకుల్ని హెచ్చరించాడు పోలయ్య.
1: ఒరే నాయన్లరా, ఇయాల ఈ పాడు అలల మనల్ని దారి తప్పించుండై. మీరిద్దరూ చేపల దగ్గరే ఉండండి. నన్నెళ్ళ ఇసుక దిబ్బెక్కే మనోరు సుమారు ఎంత దూరంలో ఉందో చూసొత్తా అన్నాడు పోలయ్య.
0: పోలయ్య అలల అంచు నుంచి వచ్చి సముద్రపు నీరుని కట్టడి చేసే ఎత్తైన చెలయలి కట్ట ఎక్కాడు. అయినా తమ ఊరి ఆచూకీ కనిపించలేదు. దూరంగా అతనికి ఒక శిథిల భవనం, దాని వెనుక వైపు ఎత్తైన తాటి చెట్టు కనిపించింది. పోలయ్య అక్కడికి వెళ్ళాడు. విరిగిపోయిన ప్రహరీ లోపలగా ఉంది ఆ తాటి చెట్టు. దానిని అల్లుకుని ఉన్నాయి అడవి తీగలు. అతి కష్టం మీద దాన్ని ప్రాకుతూ చివరి వరకు ఎక్కి చుట్టూ చూశాడు పోలయ్య. తీరానికి దక్షిణం వైపుగా చుక్కల్లా కొబ్బరి చెట్లు, గుడిసె కప్పులతో కూడిన తమ గ్రామం కనిపించింది. చెట్టు దిగుతున్న పోలయ్య ఏవో మాటలు వినపడేసరికి తిరిగి చెట్టు మీదకు ప్రాకి గుబురు ఆకుల్లో కనిపించకుండా కూర్చుని భవనం వైపు చూశాడు. చుట్టూ ముండ్ల చెట్ల మధ్యనున్న ఆ శిథిలమైన భవనం ప్రహరీ కూలిపోయి ఉంది. భవనం అక్కడక్కడా పెచ్చులు రేగి సిమెంటు పెళ్లలు పెళ్లలుగా ఊడిపోయి ఉన్నాయి. చాలా కాలంగా ఎవరూ లేకపోవడం వల్ల భవనమంతా పిచ్చి చెట్ల తీగలతో అల్లుకుపోయి ఉంది. ప్రహరీ అవతల వైపుగా 2 ఖరీదైన కార్లు ఆగి ఉండడం కనిపించింది పోలయ్యకు. కాషాయ రంగు వస్త్రధారణతో ఒక మాంత్రికుడు మెడలో మానవ కంకాళాల దండ వేసుకుని కుడి చేతిలో భూమిక పట్టుకుని ఉన్నాడు. ముఖాన పెద్ద కుంకుమ బొట్టు, 6.5 అడుగు ఎత్తుతో లావు మీసాలు కలగలిసిన పొడవైన గడ్డంతో దట్టమైన కనుబొమ్మలతో చాలా భయంకరంగా ఉన్నాడు అతను. అతని ప్రక్కనే 2 శిష్య మాంత్రికులు అదే వేషధారణలో ఉన్నారు. అయితే వాళ్ళ మెడల్లో మానవ కంకాళాల దండలు, చేతుల్లో భూమికలు లేవు. జోలెలాంటి సంచులు మాత్రం వాళ్ల భుజాలకు వేలాడుతున్నాయి. వాళ్ళకెదురుగా 2 నడివయసు మనుషులు

0: పంచలు తెల్ల చొక్కాలతో వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. వారిలో ఒకతనికి బట్టతల లావు మీసాలు, మరో అతనికి ఒత్తుగా పెరిగిన చుట్టూ మీసాలు లేవు. ఇద్దరి మెడలలో లావుపాటి బంగారు గొలుసులు వేలాడుతున్నాయి.
1: అయ్యా,
0: భూతమంత్రికులు గారు, మాదే జమీందారి కుటుంబం. మా తాతగారు 60 ఏళ్ల క్రితం ఈ బంగళా నిర్మించుండాడు. మా తాత అప్పుడప్పుడు తన కుటుంబంతో నెలకు తూరి ఇక్కడికొచ్చే 4 రోజులు గడిపెళ్ళేవాడు. మా తాతతో పాటు నేను కూడా చాలాసార్లు వచ్చుండా. మా తాత చనిపోయిన తర్వాత మా నాన్న దిన్నె పట్టించుకోనేలేదు. నేను అంతే, అందుకే ఇదే శిథిలమైపోయిండదే అన్నాడు బట్టతలాయన. మా బావ వెంకటపతిరాజు చెప్పింది నిజమే. ఒకప్పుడు బాగా బతికినాం మేము. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే బాగా నష్టపోయిండాం. ఏదైనా భారీ సాయం దొరికితే తప్ప బయటపడలేము. నా రోజులు బాగుండే బంగారు నగలు దొరికితే మీ రుణం ఉంచుకోను. అంతా తమదయ్యా అన్నాడు త్రిమూర్తిరాజు. మా బియ్యంకుడు త్రిమూర్తిరాజు చెప్పింది నిజమే మాంత్రికులు గారు. వాళ్ళ నాయన నిరుడే చనిపోయాడు. విషయమేమంటే వాళ్ళ తాతగారు చాలా సంపన్నులు. ఆయన అశేషమైన ఆ సంపదను రాగి బిందెల్లో పెట్టే ఇక్కడ దాసుంటాడని నా అనుమానం. అందుకే అది బయటకు తీస్తే నా అయ్యంకుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదురుపడుతుంది అన్నాడు మీసాలలేని పెద్ద ఆయన. భూతమాంత్రికుడు హూం అంటూ హూంకరించి భవనం వైపు పిచ్చిగా పెరిగిన చెట్లను దాటుకుంటూ అంగలు వేశాడు. ఆ విసురుకు అతని మెడలోని పుర్రెల దండ కదిలి గలగలలాడింది. చేతిలోని భూమికను ప్రధాన ద్వారం మీద ఉంచి ఏవో మంత్రాలు చదివాడు మాంత్రికుడు. ఆ ఇంటి ప్రధాన ద్వారంతో పాటు కిటికీలన్నీ చెదలు పట్టి శిథిలమైపోయాయి. చెట్ల తీగలు పెరిగి వాటిని అల్లుకుని ఉన్నాయి. అతని శిష్యులు అతనికి అటూ ఇటూ వంగి వంగి నిలబడి ఉన్నారు. వాటి జోలికే పోవద్దు సామే, అవి విరిగా మీ మీద పడతాయే. పని వాళ్ళను పిలుచుకొస్తే శుభ్రం చేయిస్తాను. మీరు యాడ తవ్వమంటే ఆడ తవ్విస్తాము అన్నాడు వినయంగా త్రిమూర్తిరాజు. అతని మాటలకు తన ప్రయత్నం విరమించుకున్న ఆ మాంత్రికుడు బంగళా బయటికొచ్చి చేతి నిండుగా ఇసుక తీసుకుని పైనుంచి క్రిందకి వదిలాడు. ఏవో మంత్రాలు బిగ్గరగా చదువుతూ అతని మంత్రాలకు జతగలిపారు అటూ ఇటూ అతనికి భుజం ఎత్తులో నిలబడి ఉన్న అతని శిష్యులు. తరువాత సముద్రానికి 2 చేతులెత్తి భక్తితో నమస్కరించాడు భూతమాంత్రికుడు. తరువాత జమీందార కుటుంబీకులైన ఇద్దరినీ దగ్గరకు రమ్మని పిలిచాడు.
2: చూడండి, ఈ బంగళా అడుగున వజ్ర వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలు, బంగారు ఆభరణాలతో కూడిన లంకబిందెలు చాలా ఉన్నాయి. బయటకు తీయమనే మూలుగుతుండయి. వాటిని బయటకు తీస్తాను. అందుకే వచ్చే పౌర్ణమి అర్ధరాత్రి ముహూర్తం పెడుతున్నాను అన్నాడు భూతమాంత్రికుడు.
0: త్రిమూర్తిరాజు వెంకటపతిరాజు ఆనందంలో మునిగిపోయారు. ఇసుకలో బోర్లా పడి భూతమాంత్రికుడికి దండాలు పెట్టారు. భూతమాంత్రికుడు అనేక సార్లు హెచ్చరించిన మీదట లేచి చేతులు కట్టుకుని అతనికి ఎదురుగా నిలబడ్డారు.
2: అయితే ఈ లోపల మీరొక పని చెయ్యాలా. బంగళా చుట్టూ ఉన్న పిచ్చి మొక్కల్ని, తీగల్ని కొట్టి శుభ్రం చేయించండి. బంగళా లోపల కూడా అదే పని చేయించండి. ఆ రాత్రి సముద్రదేవతను పూజించే ఆమెను తృప్తిపరిచిగాని మనమే పని చేయలేం. ఇక వెళ్దాం పదండి
0: అన్నాడు భూతమాంత్రికుడు. స్కూలు టీచర్ ముందు తలలూపే విద్యార్థుల్లా తల ఆడించి కారు వద్దకు వెళ్లమన్నట్లు దారిచూపి పక్కకు తొలిగారు ఆ జమీందారు వంశీయులు. హుందాగా కారు వైపు నడిచాడు భూతమాంత్రికుడు. కొద్దిసేపట్లో 2 కార్లలో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాటి చెట్టు ఆకుల మాటన కూర్చొని వాళ్ల సంభాషణలు వింటూ అంతా చూస్తున్న పోలయ్య వాళ్ల దూరం కాగానే చెట్టు మీద నుంచి క్రిందికి దిగాడు. గబగబా వణుకుతూ పరిగెత్తి తన పడవను చేరుకున్నాడు. పడవను నీళ్లలోకి నెట్టమని కొడుకులను సైగ చేసి ఎగిరి అందులో కూర్చున్నాడు. పడవను పలానా దిక్కుకు పోనివ్వమని చెయ్యి చూపి చెమటలు కారుతూ కూర్చున్నాడు. తండ్రి పరిస్థితిని గమనించిన పెద్ద కొడుకు, ఏం జరుగుండాది నాయనా అని అడిగాడు వేగంగా తడ్డువేస్తూ.
3: రే గంగా నమ్ముకో, శాతపడి చేస్తారండ్రా
0: వణుకుతూ వణుకుతూ అన్నాడు పోలయ్య. తరువాత తను చూసింది విన్నది అంతా చెప్పాడు. అందరి మనసుల్లోనూ ఒకటే భయం, సేతబడి సేత్తే సముద్రం ఎండిపోద్ది, ఇక తమకు చేపలు ఎలా దొరుకుతాయే అనేది వాళ్ల భయం. చిరకాలం

తమ ఆచార వ్యవహారాలకు నమ్మకాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు మత్స్యకారులు. వాటిలో అందరి రక్తంలో ఇమిడిపోయిన నమ్మకం, భూమి మీద ఆడవాళ్లు తప్పు చేస్తే సముద్రంలో వేటాడే మగవాడికి మరణమే శరణ్యం.

0: రోజు సాయంత్రానికి అందరి పడవలు తీరానికి రావడం, చేపలు ఇళ్లకు చేరడం కూడా జరిగిపోయింది. పోలయ్య భార్యాపిల్లలు చీకటి పడేదాకా తీరంలో గంపలతో నిలబడి నిలబడి, తమ పడవ సముద్రంలో ఎక్కడో తప్పిపోయింటాది, ఎప్పుడు వస్తారో ఏమో అనుకుంటూ రాత్రి ఇండ్లకు వెళ్ళిపోయారు. ఇలా ఎవరికైనా గంగపుత్రులకు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఉదయం బాగా ఎండబడి తీరానికి వచ్చిన ఈ పడవ గురించి పిల్లలు ఇంట్లో చెప్పినట్లున్నారు. పోలయ్య భార్యాపిల్లలు రేకుబుట్టలతో వచ్చారు. అతని కొడుకులు పడవలోని చేపల్ని వాళ్ళు తెచ్చిన బుట్టల్లో చేర్చుతుండగా పోలయ్య గ్రామంలోకి పరిగెత్తాడు. పెదకాపు ఇంటి ముందు నిలబడి, "పెదకాపు, పెదకాపు" అంటూ పిలిచాడు. పెదకాపు అప్పుడే గిన్నెలోని కూట్లో ఎండు చేపల పులుసు కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకోబోతున్నాడు. పోలయ్య కేకలకు ముద్దను నోట్లో పెట్టుకోవడం ఆపి,
1: "ఏమంటాడు?"
0: అంటూ ఇంట్లో నుంచే అరిచాడు.
1: "నేను పెదకాపో, పోలయ్యనా? నువ్వంట్రా ఏదో నాయాలా, మళ్ళీ రాపోరా, కూడు తింటుండా"
0: అన్నాడు పెదకాపు హాస్యమాడుతూ.
1: "ఇంక మనకు కూడు దొరకదు పెదకాపో"
0: అన్నాడు పోలయ్య.
1: "ఏమే, ఎందుకనే, ఏమైందదే?"
0: అన్నాడు పెదకాపు.
1: "చెప్పాలంటే శానా ఉండాది పెదకాపు, తీరిగ్గా చెప్పాలా"
0: అన్నాడు పోలయ్య.
1: "అట్నైతే నువ్వు కూడా కూడు తినే, రాములవారి గుడి దగ్గరికి రా, ఇప్పుడిన్నా చేసేదేం లేదులే"
0: అన్నాడు పెదకాపు. ఏం మునిగిపోయిందో అననుకుంటూ గబగబా తినడం పూర్తి చేసి తడిచేయి పంచకు తుడుచుకొని విశ్రాంతి కూడా తీసుకోకుండా నేరుగా రాములవారి గుడి దగ్గరకు వచ్చాడు పెదకాపు. ఇంటికి కూడా పోకుండా గుడి ముందు ఇసుకలో తపస్సు చేస్తున్నట్లు కూర్చొని ఉన్న పోలయ్య లేచి నిలబడ్డాడు. గుడి ముందు టెంకాయ చెట్ల మొదట్లో చెట్టుకు అనుకుని కూర్చుని,
1: "ఇంక చెప్పరా"
0: అన్నాడు పెదకాపు. పోలయ్య చూసింది విన్నది అంతా తన హావభావాలతో పెదకాపుకు వివరించాడు. వాడి హావభావాలకు తగ్గట్లు పెదకాపు ముఖంలో కూడా రంగులు మారాయి. అంతా విన్న పెదకాపు,
1: "ఒరే, ఇది సనా పెద్ద ఇసయమేరా, రేపు ఎవరిని ఏటకెళ్లొద్దనే దురాయాయించే చిన్న పెద్ద అందరికీ చెబదాం, తర్వాత ఏం చేయాల్సిందే అందరం కూర్చొని మాట్లాడుకునే ఆ రకంగా చేద్దాం"
0: అన్నాడు పెదకాపు. సంతృప్తిపడి వెళ్ళిపోయాడు పోలయ్య. పోలయ్య తన సమస్యను పెదకాపుకు చెప్పి హాయిగా నిద్రపోతే పెదకాపుకు నిద్రలేదు. ఒక్కటే పీడకలలు, ఉలికి ఉలికి పడుతున్నాడు. ఆగంతకులు సముద్రానికి సేతపడిసేసినట్లు, సముద్రం ఎండిపోయినట్లు, తమ కాపులంతా పెళ్ళాం పిల్లలతో సముద్రం అడుగున దిక్కుతోచక తిరుగుతున్నట్లు ఏవో పీడకలలు.

0: ఆ తెల్లవారి ఉదయం గుడి ముందు అందరూ గుమికూడారు. పెదకాపు ఒక పాత కొయ్య కుర్చీ మీద కూర్చున్నాడు. అతనికెదురుగా కాపులంతా ఇసుకలో కూర్చున్నారు. పోలయ్య పెదకాపు ప్రక్కన నిలబడ్డాడు.
1: ఇంత పొద్దున్నే మిమ్మల్ందరినే ఇక్కడికి రమ్మనే దురాయి ఎందుకు ఏంచుండానో తెలుసా
0: అన్నాడు పెదకాపు.
1: తెలియదు పెదకాపు
0: అని కొందరంటే మరికొందరు తల అడ్డంగా ఊపారు.
1: ఓరే పోలయ్య, అడేం జరుగుండాదో, జరిగింది జరిగినట్లు చెప్పరా
0: అన్నాడు పెదకాపు. తాను చూసింది విన్నది అంతా చెప్పాడు పోలయ్య.
1: విన్నారుగా, వాళ్ళెవరో గంగానమ్మకో సేతబడి చేస్తారంట. మనం సేతులు ముడుచుకునే సూత్తా ఉందామా? ఇది మన బతుక్కి సంబంధించిన విషయం
0: అన్నాడు పెదకాపు అందరి వంక చూస్తూ.
1: అట్ట జరగడానికి ఏలేదు పెదకాపు
0: అన్నారంతా భయం భయంగా.
1: శబాసురా, అట్టయితే మనం జాగ్రత్తగా ఉండాలా. ఇయాళ్ళ నుంచే ఇద్దరు పొగులు ఇద్దరు రేత్రి, ఆడేం జరుగుతుండదో తెలుసుకుంటుండాలా. సేతబడి రోజుకు మన రెండు పాడాలోళ్ళం కలిసే వాళ్ళని అక్కడ ఇసుకలో పాతి పెట్టాలా. ఇది మనం చెయ్యాల్సింది.

వీళ్లకు తెలియని విషయం, సముద్ర గర్భంలో ఇన్ని వేల సంవత్సరాలలో మునిగిన నావల్లోని అశేష సంపద సముద్రం అడుగున చేరి ఉంది. ఈ షిప్పులు మునిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. తుఫాను గాలికి సముద్రంలో మునిగిపోయిన ఓడలు ఎక్కువ, అంతేకాక నౌక చుక్కాని సరిగా పనిచేయనప్పుడు దారి తప్పి సముద్రం నీటిలో మునిగి ఉన్న పర్వత శిఖరాలకు కొట్టుకుని పగిలి అప్పుడు కూడా నీటిలో మునుగుతాయి. అంతేగాక సముద్రపు దొంగల పోరాటాలలో అందినంత వరకు దోచుకుని షిప్పుల్ని సముద్రంలో ముంచేయడం కద్దు. ఒక్కోసారి నావలు నాలుగు వైపుల కమ్ముకొని వచ్చిన వందల మైళ్ళ విస్తీర్ణంతో పైన 200 అడుగుల ఎత్తున సముద్రంలో 600 అడుగుల లోతులో ఐస్బర్గులు అనబడే కొట్టుకొచ్చిన మంచు పర్వతాల మధ్య చిక్కుకొని దారి కానక మునిగిపోతుంటాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో పడమటి వైపున బెర్ముడా ట్రయాంగిల్ అనే ఒక ప్రమాదకరమైన ప్రదేశం ఉంది. ఈ బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఫ్లోరిడా, బెర్ముడా, ఫ్యూట్రోపికో అనే వాటి మధ్యనున్న ముక్కోణపు ప్రదేశం. వందల షిప్పులు, వేల మంది మనుషులు ఇక్కడ మునిగి అంతు లేకుండా పోవడాన్ని మొదట యాక్సిడెంట్గా భావించేవారు. ఈ ప్రాంతంలో ఆకాశంలో పయనించిన విమానాలు కూడా అదృశ్యం కావడం మొదలైంది. కానీ ఏం జరిగింది చెప్పడానికి మరణించిన వారు ఒక్కరూ తిరిగి రాకపోయే. దీని రహస్యం తెలుసుకోవడానికి సైంటిస్టులతో పాటు సామాన్య జనానికి ఇదొక వింత విషయమై కూర్చుంది. ఈ ముక్కోణపు సముద్ర ప్రాంతంలోని రహస్యం ఎవరికీ అంతుపట్టలేదు. ఇక్కడేదో ఆకర్షణీయమైన శక్తి ఉందని, అయస్కాంత ప్రదేశమని అనుకున్నారు అందరూ. ఎందుకంటే ఇక్కడ రేడియోలు ప్రసారం కావడం లేదు, దిక్సూచి సరైన దిక్కులు చూపించడం లేదు, కొందరిక్కడ సుడిగుండాలు ఉన్నాయన్నారు. మరికొందరు ఈ ప్రదేశం గ్రహాంతర జీవుల స్వాధీనంలో ఉందని, మానవ జాతిని అంతం చేయడానికి అంతరిక్ష జీవుల పని ఇదని తేల్చారు. ప్రకృతిపరమైన కారణాలని మరికొందరన్నారు. చివరకు అందరూ కలిసి ఈ యాక్సిడెంట్లు సాధారణంగా జరిగాయే తప్ప ఇక్కడ ఏ విధమైన అదృశ్య శక్తులు లేవని చెప్పి తృప్తిపడ్డారు. అలా అక్కడ సముద్ర గర్భంలో అంతులేని సంపద నిక్షిప్తమైంది.

0: రోజులు చకచకా గడిచిపోతున్నాయి. బంగ్లా చుట్టూ కూలివాళ్లు వచ్చి ముళ్ళ చెట్లు తొలగించటం, లోపల భవనంలో శుభ్రం చేయటం చేయిస్తున్నారు జమీందారు కుటుంబీకులు. ఏ రోజు విషయాలు ఆ రోజు తెలుస్తున్నాయి పెదకాపుకు. అనుకున్న రోజు రానే వచ్చింది. గవలపాళెం పెదకాపు 25 బలిష్టమైన బెస్త యువకులతో రొయ్యలపాళెంలో దిగాడు. అప్పటికే 30 రొయ్యలపాళెం యువకులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రాత్రి పెందలాడే భోంచేసి పడవల మీద అందరూ శిథిల భవనం ప్రాంతంలో తీరానికి వచ్చారు. పడవలను తీరానికి ఇసుక మీదకి లాగి అందరూ దిగి పురాతన భవనం వైపు నడవసాగారు. ఆ తెల్లని వెన్నెల్లో అందరి చేతుల్లో ఒక్కో ఆయుధముంది. వీళ్లు గట్టు మీదకి ఎక్కి పురాతన భవనాన్ని సమీపించారు. అప్పటికీ ఆ భవనం ముందు కూర్చొని పెద్దగా మంత్రాలు చదువుతూ హోమం చేస్తున్నాడు భూతమాంత్రికుడు. అతను నుదుటి మీద వెడల్పైన సింధూరపు బొట్టుతో భయంకరంగా ఉన్నాడు. అతని ఇద్దరు శిష్యులు అటూ ఇటూ కూర్చొని హోమగుండంలో సమిదలు వేస్తున్నారు. బట్టతల త్రిమూర్తిరాజు, మీసాల్లేని వెంకటపతిరాజు వియ్యంకులిద్దరూ కొద్ది దూరంలో పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నారు. దూరంగా ఒక చెట్టుకు కట్టేసిన బలి ఇవ్వబోయే మేకపోతు అంటూ వణుకుతున్నట్లుగా అరుస్తూ ఉంది. కాళ్ళు కట్టేసి కింద పడేయబడ్డ నల్లకోడి గింజుకుంటూ ఉంది. భవనం చుట్టూ పిచ్చి చెట్లు, కంప చెట్లు కొట్టేసి శుభ్రం చేయడంతో ఇప్పుడు భవనం స్పష్టంగా కనిపిస్తోంది. తన శిష్యులతో నిమ్మకాయలు తెప్పించి వాటికి కుంకుమ అద్ది రెండుగా కోసి ఆ రసం హోమగుండం ముందు పిండాడు మాంత్రికుడు.
1: రే, ముందో నల్లకోడిని తెండే, బలి ఇయ్యాలి
0: అన్నాడు భూతమాంత్రికుడు. శిష్యులు దాన్ని తెచ్చి ఇచ్చేలోగా రొయ్యలపాళెం పెదకాపు, గవ్వలపాళెం పెదకాపు తమ అనుచరులతో ఒక్కసారిగా వచ్చి అతనికెదురుగా నిలబడ్డారు.
1: ఏం చేస్తుంటారు మీరిక్కడ
0: అరిచాడు రొయ్యలపాళెం పెదకాపు.
1: నీ మంత్రాలు ఆపేసే, వెంటనే ఈయన్నుంచే వెళ్ళిపోవాలి నువ్వు
0: బిగ్గరగా అన్నాడు గవ్వలపాళెం పెదకాపు. తలెత్తి చూశాడు భూతమాంత్రికుడు.
1: ఎవడ్రా మీరు, నా హోమానికి అడ్డ

0: చారంటే మిమ్మల్ని గొర్రెలుగాను, మీ పిల్లలను మేకలుగాను, మీ పిల్లల్ని కోతులుగాను మార్చేస్తుండా, ఏమనుకుంటున్నారో?
1: హూంకరించాడు పూతమాంత్రికుడు. భయం భయంగా ఇద్దరు పెదకాపులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బెస్త యువకుల్లో కూడా భయం మొదలై ఏడుపు ముఖాలు పెట్టారు. ఉన్నట్లుండి పెద్దగా అరిచాడు రొయ్యలపాళెం పెదకాపు.
0: చూస్తారేంరా, మంత్రగాడి పళ్ళు రాలగొట్టండి, జుట్టు పెరికేయండి, గడ్డం లాగేసేయండి, ఆడి మంత్రాలు పనిచేయో, అడ్డొస్తే సంపేయండి
1: అన్నాడు రొయ్యలపాళెం పెదకాపు. అంతే, ఒక్క ఉదుటన బెస్త యువకులు మాంత్రికుడి మీద పడి పక్కకు లాగేశారు. తమ దగ్గరున్న కత్తితో అతని గడ్డం కోసి జుట్టు గొరికేశారు. ఒకరు తన దగ్గరున్న ఇనుప కడ్డీతో అతని పళ్ళు ఒడగొట్టేశాడు. అతని మూతి రక్తసిక్తమైంది. కొందరు హోమగుండాన్ని పగలగొట్టారు. సమిదల్ని చల్లా చెదురు చేశారు. అంతా గందరగోళమైంది అక్కడ. ఈ హఠాత్ పరిణామానికి బీతిల్లిన వియ్యంకులు పరిగెత్తికెళ్లి కారెక్కారు. డ్రైవరు పాడుపడిన తారు రోడ్డు వెంట కారుని స్పీడుగా పోనిచ్చాడు. భూతమాంత్రికుడి ఇద్దరు శిష్యులు పరిగెత్తుకు వచ్చి కదులుతున్న రెండవ కారులో ఎక్కి కూర్చున్నారు. పంచె ఊడిపోయి రక్తసిక్తమైన ముఖంతో, ఒంటి మీద గాయాలతో పడుతూ లేస్తూ పరిగెత్తుకుని వచ్చి కదులుతున్న టాక్సీలో కూర్చున్నాడు భూతమాంత్రికుడు. కార్లు పరుగులు తీశాయి. శిథిలమైన బంగ్లా నుంచి జనం కేకలతో, మేక అరుపులతో ఆ రాత్రి భయం పుట్టిస్తున్నాయి.

0: Haylesu, haylesu, haylesu, haylesa. Haylesu, haylesu, haylesu, haylesa.
1: మీరింత వరకు సముద్ర తీర కథలు శీర్షికన గంగానమ్మకు సేతబడి కథ విన్నారు. సమర్పణ మంజుల పాలెట్టి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ దమనం నాగేశ్వరరావు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
5: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
4: మన శ్రీ చైతన్య విద్యార్థి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఈ చిత్రం నుంచి.

0: మరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమై

0: పేపర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. ముందుగా అయితే ఒక ప్రకటన విందాం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: అమరదీపం చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల. రచన ఆత్రేయ, సంగీతం సత్యం.

మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
1: దునియా అబ్ హరిత్ యుగ్ కీ తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కీ తరఫ్ బహుత్ హి సావధాన్ హో చుకీ హై. భారత్ భీ గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక్ కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భీ గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్దీ కే ప్రారంభ మే హీ సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భీ బనాయా గయా థా.
0: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్య రంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
2: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే మరా ప్రధాన మంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్డ్ టు ద నేషన్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వి ఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే ఎస్ అన్న మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయంగే.
0: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ధి వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ది చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్ట్రపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రేపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
3: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेटु 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడీపీ వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వాతావరణం, సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్ లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా పత్తి పంట వేసిన తర్వాత వచ్చే గులాబీ రంగు పురుగు యాజమాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ జి అన్నయ్య డయానా గ్రేస్ గారితో పరిచయం వింటారు.
1: జి అన్నయ్య డయానా గ్రేస్ గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: మీరు గుంటూరు లాంఫామ్ లో ఉన్న ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నారు కదండి?
2: అవునండి.
1: అయితే మీరు ఏ విభాగాన్ని చూస్తూ ఉన్నారు మేడం?
2: ప్రస్తుతము ప్రతి విభాగంలో పనిచేస్తా ఉన్నానండి.
1: అయితే ఈ మధ్య కాలంలో ప్రత్తిని పండించే రైతులందరూ కూడా గులాబీ రంగు పురుగు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కదండి? అంటే గత ఖరీఫ్ లో గానీ అంతకు ముందు సంవత్సరంలో గానీ గత 2-3 సంవత్సరాలుగా ఈ గులాబీ రంగు పురుగుతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కదా. పత్తి పంటలో మరి ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఏంటంటారు?
2: మనం చూసినట్లయితే 2002 సంవత్సరం కంటే ముందుగా మనకి ఈ బీటీ పత్తి సాగులో లేదండి మన భారతదేశంలో. అయితే అప్పుడు బీటీ పత్తి సాగులో లేనప్పుడు ఎక్కువగా ఈ శనగ పచ్చ పురుగు పత్తిని ఎక్కువగా నష్టం కలుగజేస్తా ఉండేది. అప్పుడు రైతులు చాలా పురుగు మందులు వాడి ఈ శనగ పచ్చ పురుగుని నియంత్రణలో ఉంచేవాళ్ళు. సో ఏవైతే ఈ శనగ పచ్చ పురుగుకి నియంత్రణ చేసే ఈ కెమికల్స్ ఉన్నాయో వాటినే ఈ గులాబీ రంగు పురుగును కూడా అదుపులో పెడుతుందండి. అయితే ఈ గులాబీ రంగు పురుగు అనేది 100 రోజుల తర్వాత వచ్చే పురుగు కాబట్టి 100 రోజుల తర్వాత ఏదైతే శనగ పచ్చ పురుగుకి మందులు కొడతామో ఆ మందులతోనే రైతులు ఈ గులాబీ రంగు పురుగును కూడా నియంత్రణ

0: లో ఉంచారు. అయితే 2002 సంవత్సరం తర్వాత BG1 సాగుబడికి మనకి భారతదేశంలో అనుమతి లభించింది. అలాగే 2004 సంవత్సరంలో BG2 పత్తి సాగు చేయడానికి మనకి భారతదేశంలో అనుమతి లభించిందండి. సో ఎప్పుడైతే మనకి బీజీ పత్తిని భారతదేశంలో సాగు చేయటం మొదలు పెట్టామో అప్పటి నుండి ఈ శనగ పచ్చ పురుగు అనేది చాలా నియంత్రణలో ఉందండి. తర్వాత అలాగే గులాబీ రంగు పురుగు కూడా చాలా నియంత్రణలో ఉంది. అయితే 2015 సంవత్సరంలో మనం చూసినట్లయితే ఈ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, కొన్ని మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉనికిని గమనించారు 2015 సంవత్సరంలో. సో అప్పటి నుండి క్రమక్రమంగా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది పెరిగిపోయిందండి. సో ఈ ఉధృతి పెరిగిపోవడానికి ముఖ్యంగా కారణము మొదటి ఏంటంటే అండి, ఈ గులాబీ రంగు పురుగు ఏదైతే ఉందో ఈ బీజీ పత్తిలో ఉండేటువంటి క్రిస్టల్ ప్రోటీన్స్ కి నిరోధక శక్తిని డెవలప్ చేసుకుందండి. సో దాని వల్ల ఈ పురుగు ఉధృతి పెరగటానికి ముఖ్య కారణం అండి. తర్వాత మనం చూసినట్లయితే ఈ నిరోధక శక్తి డెవలప్ చేసుకోవటమే కాదు, మనం ఏంటంటే పత్తిని రైతులు ప్రతి తర్వాత ప్రతి సంవత్సరము పత్తినే పండించడం వల్ల కూడా ఒక కారణం అయింది. ఇదేంటంటే గులాబీ రంగు పురుగుకి ఒక విశేషమైన గుణం ఉందండి. అదేంటంటే ఇది మోనోఫాగస్ పెస్ట్. మోనోఫాగస్ పెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి పొగాకు లద్దె పురుగుని తీసుకున్నాం అనుకోండి, అది చాలా పంటల మీద ఆశించి నష్టం కలుగజేస్తుంది. అపరాల్లో వస్తుంది, శనగలో వస్తుంది, తర్వాత పత్తిలో వస్తుంది, మొక్కజొన్నలో వస్తుంది, అన్నిటి మీద తింటది. కాకపోతే ఈ గులాబీ రంగు పురుగు చూసినట్లయితే ఒక్క పత్తి దానికి సంబంధించినటువంటి కుటుంబానికి చెందినటువంటి మొక్కల మీద మాత్రమే ఇది ఆశిస్తుంది. సో పత్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ గులాబీ రంగు పురుగు జీవించగలదండి. సో దాన్ని బట్టి ఏంటంటే మోనోక్రాపింగ్ ఎక్కువైపోయింది మనకి. అంటే ప్రతి పంట తర్వాత పత్తిని మనం రైతులు సాగు చేస్తా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఈ క్రాప్ రొటేషన్ అంటే పంట మార్పిడి అనేది రైతులు చేయట్లేదండి. సో కంటిన్యూస్ గా దానికి ఆహారం దొరకటం వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా పెరిగిపోయింది. మొదటిది ఇది నిరోధక శక్తి డెవలప్ చేసుకుంది బీటీ విషయానికి, రెండోది మోనోక్రాపింగ్ వల్ల ఎక్కువైపోయింది, అంటే పంట మార్పిడి చేయకుండా ఉన్నారు దాని వల్ల కూడా ఎక్కువైపోయింది. అలాగే మనము చెప్తా ఉన్నాం రైతులకి వేసవిలో పత్తి సాగు చేయొద్దని, కానీ రైతులు ఏం చేస్తా ఉన్నారంటే వేసవిలో ఎక్కువగా పత్తి సాగు చేస్తా ఉన్నారు. దాని వల్ల ఏంటంటే కంటిన్యూస్ గా దీనికి ఆహారం దొరుకుతా ఉందండి. సో అది కూడా ఒక ముఖ్య కారణము మనకి ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి పెరిగిపోవడానికి. సో తర్వాత ప్రతి పంట తీసిన తర్వాత సరైన యాజమాన్య చర్యలు చేపట్టట్లేదండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే పత్తి పంట ఉన్నప్పుడు ఎట్లయినా సరే యాజమాన్య చర్యలు రైతులు చేపడతారు, కానీ పత్తి తీసిన తర్వాత సరైన జాగ్రత్తలు చేపట్టట్లేదు. కాబట్టే తర్వాత వేసే పత్తిలో తొందరగా ఈ గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉంది, అలాగే దీని ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఈ 4 కారణాల వల్ల ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయిందండి.
1: అయితే ఈ గులాబీ రంగు పురుగు అనేది ప్రతి పంటని ఏ విధంగా నష్టపరుస్తుంది అంటారు?
0: సో గులాబీ రంగు పురుగు ఎలా నష్టం కలుగజేస్తుంది అంటే అండి, మనం చూసినట్లయితే రెక్కల పురుగు గుడ్లు పెడుతుందండి. గుడ్లు సుమారుగా ఇది 300 నుంచి 400 వరకు గుడ్లు పెడతా ఉంటది. సో ఈ గుడ్లు కూడా ఎక్కడ పెడుతుందంటే పువ్వులు ఉన్నాయి కదండి, పువ్వుల యొక్క రక్షక పత్రాల మీద ఇది గుడ్లు పెడతా ఉంటది. అలాగే లేత కాయల మీద, లేదా కాయల తొడుముల మీద, పువ్వుల తొడుముల మీద ఏదైతే లేత భాగాలు ఉన్నాయో వాటి మీద ఇవి గుడ్లు పెడుతుందండి. గుడ్డు యొక్క లైఫ్ వచ్చినట్లయితే 3 నుండి 7 రోజుల వరకు ఉంటుందండి. ఈ గుడ్డు పిగలంగానే దాంట్లో నుండి వచ్చేటువంటి లార్వా లేదా దాంట్లో నుండి వచ్చేటువంటి గొంగలి పురుగు వెంటనే 3 గంటల్లో నుంచి 24 గంటల లోపు చాలా కనిపించి కనపడినటువంటి రంధ్రం కాయ మీద చేసేసి కాయ లోపలికి వెళ్ళిపోయి, మరి ఇది ఎక్కువగా గింజల్ని, పత్తి కాయలో ఉన్నటువంటి గింజల్ని తింటుందండి. సో ఇది తినే క్రమంలో ఈ పత్తి కాయలో సుమారుగా 4 నుంచి 5 తొనలు ఉంటాయండి. సో ఆ తొనల నుండి తొనల మధ్యలోకి వెళ్లే టైంలో ఏం చేస్తుందంటే, ఏదైతే ఆ గింజల మధ్య ఉన్నటువంటి ఫైబర్ పత్తి ఉందో దాన్ని నష్టం చేస్తుంది అనమాట. సో ఇలా చేయటం వల్ల ఇది తొందరగా అంటే పక్వానికి రాకముందే కాయలు పగిలిపోతాయి. వీటినే మనం గుడ్డి పత్తి కూడా అంటామండి. సో దీని నాణ్యత చాలా తగ్గిపోతుంది. ఏదైతే గులాబీ రంగు పురుగు ఆశించిన కాయల యొక్క పత్తి యొక్క క్వాలిటీ తగ్గిపోతుందండి. అలాగే మనం చూసినట్లయితే ముఖ్యంగా పువ్వుల మీద కూడా గుడ్లు పెడుతుందని చూసాం కదండి. ఎప్పుడైతే ఆ పువ్వుల్లో, పువ్వుల మీద రక్షక పత్రాల మీద ఉన్నటువంటి గుడ్డు పగిలిందో దాంట్లో ఉన్నటువంటి లార్వా మెల్లగా పువ్వులోకి వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి పుప్పొడిని తినేస్తుందండి. పుప్పొడిని తినేయటం వల్ల ఏంటంటే లోపల ఈ ఆకర్షక పత్రాలు, పెటల్స్ అంటారు కదండి, అవి తెరుచుకో, పువ్వు తెరుచుకోకుండా పువ్వు ముడుచుకొనే ఉంటది. దీన్నే మనము గుడ్డు

0: గుడ్డి పూలు అని కూడా అంటాం అండి. సో ఈ గుడ్డి పూలు తర్వాత గుడ్డి పత్తి, ఈ రెండు ఈ విధంగా ఈ రైతులకి గులాబీ రంగు పురుగు నష్టం కలుగజేస్తుందండి.
1: మరి ప్రతి పంటలో ఈ గులాబీ రంగు పురుగుని మనం ఎంతవరకు దీని ఆర్థిక నష్టపరిమితి అని చెప్పేసి అంటూ ఉంటారు కదండి, ఇది ఏ స్థాయిలో ఉండాలంటారు?
0: అదే అండి, రైతులు మనం ఏం చేస్తామంటే పురుగు కనిపించగానే మనము దీనికి ఒక పురుగు మందు కొట్టేసి దాన్ని మనము దాన్ని సరిచేయాలి లేదా దాన్ని క్రమపరచాలి, యాజమాన్య చర్యలు చేపట్టాలి అని ఒక ఉద్దేశంతోనే రైతు ఉంటారు. అయితే మనం ఏం చేయాలంటే ఈ ఆర్థిక నష్ట పరిమితులను కూడా బేరీజు వేసుకోవాలి రైతులు. ఏదో పురుగు కనిపించగానే వెళ్ళిపోయి పురుగు మందు కొట్టకూడదు. సో ఈ ఆర్థిక నష్ట పరిమితులు అనేది ఎలా బేరీజు వేసుకోవాలంటే ముందు రైతు పొలంలో తిరగాలండి. తిరిగిన తర్వాత అక్కడక్కడ ఈ పువ్వుల్ని సేకరించాలి. పువ్వుల్ని సేకరించి ఒక 20 పువ్వుల్ని సేకరించి దాంట్లో గనక 2 పువ్వులు గనక గుడ్డి పువ్వులు ఉన్నట్లయితే మరి దాన్ని మనం ఆర్థిక నష్ట పరిమితిగా మనం పరిగణించవచ్చండి. అంటే 10%, 20లో 2 పువ్వులు. లేదా ఒక 20 కాయలు కోసుకోండి, కాయలు కోసుకొచ్చి చూడండి దాంట్లో గనక ఒక 2 లార్వాలు లేదా గొంగళి పురుగులు కనుక ఉంటే దాన్ని మనం ఆర్థిక నష్ట పరిమితిగా గమనించవచ్చు. అలాగే లేదంటే కాయ మీద బయటకు వచ్చేటప్పుడు అది లోపలంతా నష్టం కలుగజేసి దాని గొంగలి పురుగు యొక్క స్టేజ్ ని కంప్లీట్ చేసుకుని అది ప్యూపాగా వెళ్లేటప్పుడు కోసస్ దశలోకి వెళ్లేటప్పుడు అదేం చేస్తుంది అంటే బయటకు వచ్చేటప్పుడు పెద్ద హోల్ ఒకటి చేసుకుని వస్తుంది అండి, రంధ్రం చేసుకుని బయటకు వస్తుంది. సో అలాంటి రంధ్రాలు ఉన్నప్పుడు కూడా మనము గులాబీ రంగు పురుగు మన పొలంలో ఉందని గమనించుకోవచ్చు అండి. అలాగే తొనలకి తొనల మధ్యలో కూడా ఇది వెళ్లి నష్టం చేస్తుంది అని చెప్పాను కదండి. సో ఆ తొనల మధ్యలో కూడా మనము చిన్న చిన్న రంధ్రాలని మనము గమనించవచ్చండి. సో 10% గనక గుడ్డి పూలు ఉన్నట్లయితే లేదా 20 కాయల్లో 2 లార్వాలు గనక ఉన్నట్లయితే మనము ఆర్థిక నష్ట పరిమితిగా స్థాయి చేరింది అని చెప్పేసి మనం గమనించుకొని అప్పుడు మాత్రమే మనము యాజమాన్య పద్ధతులు చేపట్టాలండి.
1: మరి ఈ గులాబీ రంగు పురుగు నివారణ కోసం మనం ప్రతి పంటలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలంటారు?
0: ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలంటే అండి, ప్రస్తుతము 45 రోజుల నుంచి మనము ప్రతి పంట వేసిన తర్వాత 45 రోజుల నుంచి నిఘా పెట్టుకోవాలండి. నిఘా ఎలా పెట్టుకోవాలంటే లింగాకర్షక బుట్టల్ని ఎకరానికి 4 చొప్పున మనం అక్కడక్కడ పెట్టుకొని మనము దాంట్లో రెక్కల పురుగులు ఏమన్నా పడుతున్నాయా అని రోజు చూసుకుంటా ఉండాలి. సో రెక్కల పురుగులు గనక ఈ లింగాకర్షక బుట్టల్లో రోజుకి 8 పురుగులు పడినట్లయితే, అంటే ఇలా 8 పురుగులు 3 రోజులు వరుసగా పడాలండి, ఏదో ఒక రోజు పడితే కుదరదు, 3 రోజులు వరుసగా 8 పురుగులు గాని 8 కంటే ఎక్కువ పురుగులు గాని పడితే అప్పుడు మనము గమనించాలి ఏంటంటే ఓహో గులాబీ రంగు పురుగు మన పొలంలో గుడ్లు పెట్టడానికి రెడీగా ఉంది, తయారయ్యి ఉన్నది, కాబట్టి దీనికి తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అనేది రైతు గ్రహించాలండి. కాబట్టి ఈ నిఘా అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. కాబట్టి రైతులు కంపల్సరీగా ఈ సీజన్ లో ఏంటంటే అండి, ప్రస్తుతం ఖరీఫ్ అయిపోయింది కదా, ఈ ఖరీఫ్ సీజన్ లో చాలా మంది రైతులు ఈ లింగాకర్షక బుట్టల్ని పెట్టుకోలేదండి. కాబట్టి తప్పకుండా రైతులు పురుగు యొక్క ఉనికిని గమనించుకుంటే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. 45 రోజులకి కంపల్సరీగా ఈ లింగాకర్షక బుట్టలను పెట్టుకుని పురుగు యొక్క ఉనికిని గమనించుకుంటా ఉండాలి. సో పురుగు ఎప్పుడైతే 8 పురుగులు వరుసగా 3 రోజులు పడ్డాయో అప్పుడు మనము పురుగు గుడ్డు పెట్టడానికి రెడీగా ఉందని చెప్పేసి గ్రహించి గుడ్డు మీద పనిచేసేటువంటి మందులైనటువంటి ఈ వేప గింజల కషాయం 5% గాని లేదా వేప నూనె గాని లేదా ఇంకా గుడ్డు మీద పనిచేసే మందులు ఉన్నాయండి, ప్రొఫెనోఫాస్ ఎకరానికి 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అదే, లేదా థయోడికార్బ్ అనే మందు కూడా ఎకరానికి 300 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలండి. అంటే ఇవి గుడ్డు మీద పనిచేసే మందులండి. 45 రోజులకి ఎప్పుడైతే లింగాకర్షక బుట్టల్లో ఈ పురుగుని మనం గమనించామో, గమనించిన తర్వాత ఒక 10 రోజులకి మనము ఈ మందులు గనక వాడినట్లయితే, ఎప్పుడైతే ఆ పురుగుని గమనించిన తర్వాత వెంటనే ఈ గుడ్డు మీద పనిచేసేటువంటి మందుల్ని మనము పిచికారీ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ గుడ్డులన్నింటినీ నాశనం చేస్తారు. ఒక్కసారి గనక పురుగు గనక కాయలోనికి వెళ్తే ఎలాంటి మందులు కొంచెం పనిచేయవండి దీని మీద, గులాబీ రంగు పురుగు మీద. కాబట్టి ఏంటంటే ఈ పురుగు ఏదైతే బయట ఉందో బయట దశలు ఈ గుడ్డు దశనే మనము నాశనం చేయడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా గుడ్డు మీద పనిచేసేటువంటి మందుల్ని పిచికారీ చేసుకోవాలి. అలాగే అండి, 70 రోజుల నుంచి 90 రోజుల వరకు గుడ్డు మీద పనిచేసే మందులే అయినటువంటి ప్రొఫెనోఫాస్ కానీ లేదా థయోడికార్బ్ కానీ లేదా క్లోరిపైరిఫాస్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్, అంటే దాని చర్మం మీద పడగంగానే అది పనిచేస్తుందండి. సో అలాంటి మందులైనటువంటి ఈ క్లోరిపైరిఫాస్ ఎకరానికి 1/2 లీటర్ కానీ లేదా క్వినాల్ఫాస్ ఎకరానికి 1/2 లీటర్లు కానీ మనము 90 రోజుల నుంచి మనము 100 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలండి. మార్చి మార్చి ఒకే మందుని పిచికారీ చేసుకోకూడదు, మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.

0: ఆ తర్వాత ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే, ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు ఏవైతే ఉన్నాయో అండి, ఈ సైపర్మెథ్రిన్ గానీ లాండా సహెలిథ్రిన్ గానీ, ఈ మందులన్నిటినీ రైతులు ఏం చేస్తున్నారంటే 60 రోజుల నుంచే వాడటం మొదలు పెడతా ఉన్నారు. అయితే ఇది చాలా తప్పు పద్ధతి అండి. ఈ మందుల్ని మాత్రం ఎట్లయినా సరే 120 రోజుల తర్వాత మాత్రమే ఈ పురుగు మందుల్ని వాడాలి. 120 రోజుల ముందు గనక వాడితే తెల్లదోమ యొక్క ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇది గమనించి దశల వారీగా ఈ గుడ్డు గులాబీ రంగు పురుగు నివారణకి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలండి. అలాగే ఈ గుడ్డుని నివారించడానికి కూడా ట్రైకోకార్డ్స్ అని మన మధ్య అవైలబుల్ గా ఉన్నాయండి, వాటిని తీసుకొని 60 రోజుల వ్యవధిలో 4 సార్లుగా, వారం వ్యవధిలో 4 సార్లుగా రిలీజ్ కనుక చేసినట్లయితే, ఎకరానికి 60,000 చొప్పున గుడ్లు చొప్పున మనం కనుక రిలీజ్ చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు యొక్క గుడ్డుని చక్కగా నివారించుకోవచ్చు అండి. ఈ విధంగా దశల వారీగా మనము గులాబీ రంగు పురుగుని చక్కగా నివారించుకోవచ్చు.
1: ఇక పత్తి పంట తీసిన అనంతరం అండి, ఈ గులాబీ రంగు పురుగు గురించి ఎందుకు ఈ మధ్య జాగ్రత్త వహించాలని చెప్తున్నారు? సాధారణంగా పురుగు ఉన్నప్పుడే కదా ఈ యాజమాన్య చర్యలు అనేవి చేపడుతూ ఉంటారు.
0: ఖచ్చితంగా అండి, దీని మీద అంటే పంట తీసిన తర్వాత రైతులు చాలా శ్రద్ధ వహించాలండి. ఎందుకంటే పంట లేదు కదా అని చెప్పేసి రైతులు చాలా అశ్రద్ధగా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటా ఉన్నానండి. మనం గులాబీ రంగు పురుగు జీవిత చక్రంలో గనక చూసినట్లయితే, మరి ఇక్కడ 4 దశలు ఉన్నాయండి. గుడ్డు దశ, లార్వా దశ, తర్వాత కోశస్థ దశ, తర్వాత రెక్కల పురుగు దశ. మనం గనక చూసినట్లయితే గుడ్డు దశ 3 నుంచి 7 రోజులు ఉంటదండి. లార్వా దశ వచ్చినట్లయితే 10 నుంచి 15 రోజులు ఉంటది. తర్వాత కోశస్థ దశ చూసినట్లయితే 1-2 వారాలు ఉంటదండి. అలాగే రెక్కల పురుగు గనక మనం చూసినట్లయితే సుమారుగా 1-2 వారాల నుంచి 3 వారాల వరకు ఉంటదండి. అంటే జీవిత చక్రం మొత్తము సుమారుగా ఇది 40 నుండి 85 రోజుల వ్యవధిలో పూర్తి చేసుకుంటది. అయితే పరిస్థితులు అనుకూలంగా ఉంటే అది 40 రోజుల్లోనే పూర్తి చేసుకుంటది. పరిస్థితులు గనక అనుకూలించకపోతే, వాతావరణ పరిస్థితులు గాని లేదా దానికి ఆహారం గనక లభించకపోయినప్పుడు ఇది 85 రోజులకు వెళ్తుంది అనమాట. సో ఈ లార్వా ఏదైతే ఉందో, గొంగల పురుగు దశ ఏదైతే ఉందో, సాధారణ పరిస్థితుల్లో అంటే సాధారణ వాతావరణ పరిస్థితుల్లో 10 నుండి 15 రోజుల్లోపు పూర్తి చేసుకుంటదండి. కానీ ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవో, అంటే ఇప్పుడు జనవరి తర్వాత మనకి టెంపరేచర్స్ పెరుగుతాయండి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అలాగే రైతులు చాలా వరకు ఫిబ్రవరి వరకు మనము ఈ క్రాప్ ని టెర్మినేట్ చేసేస్తారు, పత్తి పంటని తీసేస్తారు. అంటే ఆహారము లభ్యంగా లేదు. ఈ గులాబీ రంగు పురుగు మనం మాట్లాడుకున్నాం కదండి, ఇందాక మోనోఫాగస్ పెస్ట్ అని, ఒక్క పత్తి మీద మాత్రమే అది జీవించగలదని. కాబట్టి ఏంటంటే పత్తి దానికి ఆహారం లభించదు, తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగినాయి, అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేదు. అలాంటి అనుకూల వాతావరణ పరిస్థితులు లేనప్పుడు ఈ గొంగలి పురుగు సుమారుగా 60 నుండి సంవత్సరం కాలం పాటు నిద్రపోయే స్టేజ్ లోకి వెళ్తుందండి. ఈ స్టేజ్ నివారించటమే మనము పంట లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ స్టేజ్ గురించి, ఏదైతే నిద్రపోతున్న లార్వాని మనం చంపాలి, కాబట్టి ఈ నిద్రపోయే లార్వాని ఎలా మనం నాశనం చేయాలి అనేది పంట తీతుల తర్వాత శ్రద్ధ వహించాలి.
1: అంటే అందుకు ఏం చేయాలండి?
0: సో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలంటే, ఈ నిద్రపోయే లార్వా ఏదైతే ఉందో అది ఈ గుడ్డి పత్తి అని చెప్పాను కదండి, ఆ గుడ్డి పత్తిలో ఉంటది, లేదా విత్తనాల్లో ఉంటది, లేదా మోడుల్లో ఉంటది, లేదా భూమి లోపల ఉంటదండి. సో ఇలా మోడుల్ని మనము చక్కగా తీసివేయాలి. రైతులు ఏం చేస్తున్నారంటే పంట తీసేసిన తర్వాత ఈ మోడుల్ని అలానే ఉంచుతున్నారు. అంటే దాన్ని ఏమి మనం ఏం చేయకుండా దాన్ని అలానే పొలంలో వదిలేస్తున్నారు. ఒకవేళ తీసినా గాని వాటిల్ని మోపులుగా కట్టి పొలం గట్ల మీద గానీ లేదా ఇళ్లలో గానీ వాటిల్ని నిల్వ చేసుకుంటా ఉన్నారు. అంటే వంట చెరకగా కూడా వాడుకుంటారండి. సో అంటే ఏంటి, మనం ఆల్రెడీ ఆ దాంట్లో లార్వా బతికే ఉంది, జీవించున్న లార్వాని మనము దాన్ని వేరే వేరే చోటకి తీసుకువెళ్తా ఉన్నాం. సో దీన్ని ఎలా నాశనం చేయాలంటే, మనము పంట అయిపోగాలి, పంట తీతలు అయిపోగాలి, వెంటనే ష్రెడ్డర్ వేసుకోవాలండి. ష్రెడ్డర్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా, మోడ్లన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. వెంటనే రోటోవేటర్ వేసుకొని మనం గనక దీన్ని గనక భూమిలో గనక కలియ దున్నితే, ఏదైతే నిద్రిస్తున్న దశ ఏదైతే ఉందో లార్వా దశ, దాన్ని మనం నాశనం చేయడానికి అవకాశం ఉందండి. ఒకవేళ ఈ మోడల్ని గనక మనం నాశనం చేయకపోతే, మనం జీవిస్తున్న ఈ లార్వాని నెక్స్ట్ వేసే పత్తి మీదకి ఇది తొందరగా వెళ్లే అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడైతే మళ్ళీ మనం నెక్స్ట్ సంవత్సరం పత్తి వేస్తామో, ఆ పత్తిలోకి ఈ నిద్రిస్తున్న లార్వా మేల్కొని, వాతావరణ పరిస్థితులు అనుకూలమైనప్పుడు మేల్కొని, తర్వాత ఈ కోశస్థ దశలోకి వెళ్లి, రెక్కల పురుగులోకి వెళ్లి, తర్వాత గుడ్లు పెట్టి, వెంటనే ఇదేం చేస్తుంది అంటే నెక్స్ట్ పత్తిలోకి వచ్చి, అంటే అర్లీగా రావడానికి అవకాశం ఉంది. సో అర్లీగా వచ్చి ఉధృతంగా కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఈ మోడల్ని చక్కగా నాశనం చేయాలండి. నాశనం చేసిన తర్వాత మనం జిన్నింగ్ మిల్లుల దగ్గర కూడా చాలా శ్రద్ధ వహించాలి.

0: ఏంటంటే జిన్నింగ్ చేసే పత్తిలో ఏదైతే గుడ్డి కాయలు వస్తాయో లేదా డబుల్ సీడ్స్ అంటారండి, దాంట్లో ఈ నిద్రించే లార్వా ఉంటది. సో దాన్ని ఏంటంటే జిన్నింగ్ వేస్ట్ లో ఈ నిద్రించే లార్వాలు ఉంటాయి అన్నమాట. సో వాటిని గనక మనం నాశనం చేయకపోతే నెక్స్ట్ సీజన్ లో ఆ చుట్టుపక్కల జిన్నింగ్ మిల్లుల దగ్గర ఉన్నటువంటి ఈ పొలాల్లో ఏదైతే పత్తి వేస్తామో దాని మీదకి ఈ గులాబీ రంగు పురుగు చాలా అర్లీగా రావడానికి అవకాశం ఉంది, అలాగే దాని ఉధృతి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జిన్నింగ్ మిల్లుల దగ్గర కూడా ఈ లింగాకర్షక బుట్టలను పెట్టుకుని మగ పురుగుల్ని ఆకర్షించి మనం సంపర్కం జరగకుండా చూసినట్లయితే నెక్స్ట్ సీజన్ లో వేసేటువంటి పత్తి కొంచెం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే ష్రెడ్డర్ వేసిన తర్వాత మనము ఈ పొలంలో జీవాలు ఉన్నాయి కదండి, పశువుల్ని, మేకల్ని కానీ లేదా ఈ ఆవుల్ని కానీ, వాటిని వదిలిపెట్టాలి. సో అవి ఏం చేస్తాయంటే ఈ మోడల్ని తినివేసి ఏదైతే ఆ జీవించిన నిద్రావస్థలో ఉన్నటువంటి లార్వాల్ని తినేయడానికి అవకాశం ఉందండి. సో ఈ విధంగా మనం చేయాలండి. తర్వాత మోనోక్రాపింగ్ అంటే ఎప్పుడు ప్రతి తర్వాత ప్రతి వేసుకోకుండా పంట మార్పిడికి మనము ప్రయత్నం చేయాలండి. ఎక్కడైతే నీటి వసతి ఉందో అక్కడ మొక్కజొన్న వేసుకోవచ్చండి, లేదంటే ఈ అప్పరాలు పంటలు ఇలాంటివి వేసుకొని పంట మార్పిడి ఎప్పుడైతే చేస్తామో మనము ఈ గులాబీ రంగు యొక్క జీవిత చక్రాన్ని మనం అక్కడ ఆపేసిన వాళ్ళం అయిపోతాం, అంటే దానికి ఆహారం లభించకుండా చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా అండి పంట లేనప్పుడు మనం చాలా జాగ్రత్తలు వహించాలండి. తప్పకుండా రైతులు ఈ పంట లేనప్పుడు గనక మనం కొన్ని జాగ్రత్తలు వహిస్తే గులాబీ రంగు పురుగుని చక్కగా సమగ్రంగా మనము నిర్మూలించుకోవచ్చండి, చక్కగా కంట్రోల్లో కూడా పెట్టుకోవచ్చు. పంట ఉన్నప్పుడే కాదండి, పంట లేనప్పుడు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి.
1: కాబట్టి ఇంకా ఈ ప్రతి పంటలో అండి గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పంట గానీ లేకపోతే రాబోయే సీజన్ లో కూడా వేస్తూ ఉంటారు కదండి, ప్రతి ఎక్కువగా మన రాష్ట్రంలో సాగు చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రతి పంటలో సహజంగా ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు మొదటి నుంచి పాటించాలంటారు?
0: 45 రోజుల నుంచి మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి, ఉనికిని గమనించుకోవాలి, స్టేజ్ ని బట్టి మనము గుడ్డు మీద పనిచేసే మందుల్ని వాడాలి, తర్వాత అది వేపగింజల కషాయం గాని లేదా ఈ ప్రొఫెనోఫాస్ కానీ థైడిక్ కార్బ్ కానీ వాడుకోవాలండి. తర్వాత 70 రోజుల నుంచి 90 రోజుల వరకు క్లోరిపైర్ఫాస్ కానీ లేదా క్వినాల్ఫాస్ కానీ 2 సార్లు 10 రోజుల వ్యవధిలో కొట్టుకోవాలండి. అలాగే 120 రోజుల తర్వాత సింథటిక్ పైరిథ్రాయిల్ వాడుకోవాలి. ఇది పంట ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు. అలాగే ట్రైకోకార్డ్స్ కూడా 60 రోజులప్పుడు పెట్టుకోవాలండి జీవ నియంత్రణలో భాగంగా. అయితే పంట లేనప్పుడు చెప్పాను కదండి ష్రెడ్డర్ వేసుకోవాలి, ష్రెడ్డర్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చేసిన తర్వాత రోటోవేటర్ సహాయంతో మనము భూమిలో కలియదున్నాలండి. ఆ తర్వాత ఏం చేయాలి, జీవాలను కూడా మనము మేపటానికి వదిలిపెట్టాలండి. అయితే ఇక్కడ మనము చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడైతే గుడ్డి పువ్వులు గుడ్డి పత్తి ఉన్నాయో అవన్నీ వేరి సమూలంగా నాశనం చేయాలి. తర్వాత మనకి లోతు దుక్కులు, వేసవిలో లోతు దిక్కులు అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. ఏదైతే ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి లార్వా భూమిలో ఉంటుందో మనం గనక వేసవిలో లోతు దిక్కులు చేస్తే బయటకు వచ్చేసి సూర్యరశ్మికి ఆ వేడికి చనిపోవటం జరుగుతుందండి. కాబట్టి కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి అయినా సరే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. అలాగే అండి క్రాప్ అయిపోయిన తర్వాత రైతులు పంటని కాలాన్ని పొడిగించకూడదండి. 6 నెలలను మించి పంట కాలాన్ని పొడిగించుకోకూడదు. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ఏంటంటే మనకి వర్షాలు ఎక్కువ వచ్చినాయి. వర్షాలు ఎక్కువ రావటం వల్ల ఏంటంటే 90 రోజుల తర్వాత మనకి ఈ శాకీయ దశ అనేది పెరిగిందనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే రైతులు పంట కాలాన్ని పొడిగించడానికి ట్రై చేస్తా ఉన్నారు. సో పంట కాలాన్ని పొడిగించకుండా 6 నెలలు మాత్రమే పంటను ఉంచుకొని ఏదైతే మనకి 1 తీత రానియండి, 2 తీతలు రానియండి, 3 తీతలు రానియండి, ఆ 180 రోజులు ఉంచుకొని 180 రోజుల తర్వాత మనం పంటని తీసివేయాలండి. తీసివేసిన తర్వాత మనం కావాలంటే 6 తడి పంటల్ని మనం వేసుకోవచ్చు. మళ్ళీ 2వ పంట యొక్క బెనిఫిట్ కూడా మనకు ఉంటది, గులాబీ రంగు పురుగు ఉధృతిని కూడా తగ్గించే అవకాశం ఉంటది. కాబట్టి రైతులు పంట కాలాన్ని పొడిగించరాదండి. అంటే ఇంకో తీత వస్తుంది అనే ఉద్దేశంతో, ఇంకా ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో రైతులు పంట కాలాన్ని పొడిగిస్తా ఉన్నారు. 120 రోజుల తర్వాత మనకి ఏదైతే వస్తుందో అది చాలా వరకు గుడ్డి పత్తి వస్తుందండి. ఎందుకంటే 120 రోజుల తర్వాత గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంటది. కాబట్టి ఏంటంటే పంట కాలాన్ని పొడిగించరాదు, అది ఒకటి అండి. అలాగే అండి రైతులు సాగు చేసేటప్పుడు కూడా ఏం చేయాలంటే తక్కువ కాలం పరిమితి హైబ్రిడ్స్ ని ఎన్నుకోవాలండి. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ 180 రోజుల తర్వాత 250 రోజులు కూడా పత్తి పంటని పొడిగిస్తూ ఉంటారు. సో అంత లాంగ్ డ్యూరేషన్ హైబ్రిడ్స్ కాకుండా మనకి షార్ట్ డ్యూరేషన్ తక్కువ కాల పరిమితి రకాలని ఎంచుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, తర్వాత నెక్స్ట్ పంట కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అలాగే గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి, అలాగే పంట లేని సమయంలో చాలా జాగ్రత్తలు రైతులు వహించాలండి.
1: ఇలాంటి తక్కువ కాల పరిమితి ఉన్న

0: రకాలు ప్రస్తుతం ఏమేమి ఉన్నాయండి అందుబాటులో రైతులకు?
1: ఇప్పుడు తక్కువ కాల పరిమితి రకాలు అంటే మనం ఏం చెప్పలేమండి. అంటే ఇప్పుడు అన్ని మార్కెట్ లో మనకి హైబ్రిడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో హైబ్రిడ్స్ లోనే మనము వాటిని తీసుకొని 180 రోజుల కంటే మనం తక్కువ కాల పరిమితులు అని ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏమి లేవు. కాబట్టి ఏంటంటే కాలాన్ని పొడిగించకూడదు, పంట కాలం
0: ఏ రకమైన కూడా 180 రోజుల కంటే
1: ముగించేసేయాలి.
0: కాబట్టి ఇలాంటి చర్యలు, యాజమాన్య చర్యలు పాటించినట్లయితే మనం ప్రతి పంటలో ఈ గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు అంటారు. అంటే మీరు చెప్పారు, అసలు ఈ ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఏ సంవత్సరం నుంచి దీని ఉధృతి బాగా ఎక్కువగా ఉంది, దీనివల్ల ప్రతి పంటకు ఎలాంటి నష్టం కలుగుతుంది, అంటే ఈ గులాబీ రంగు పురుగు దశలు ఏమేమి ఉన్నాయి, అది ఎంతెంత కాలం ఉంటుంది, మొదటిగా మనం గుర్తించినప్పుడు ప్రతి పంటలో మనం ఏమేం చేయాలి, ముందుగా వేపగింజల కషాయాన్ని కానీ వేప నూనె కానీ మనం మొదటి దశలో పిచికారీ చేసుకుంటే దాదాపు దీన్ని నివారించవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత ఈ వంగల పురుగు దశ కానీ లేదా కోసస్థ దశలో కానీ రెక్కల పురుగు దశలో కానీ మనం ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి ప్రతి పంటలో, అదేవిధంగా ప్రతి పంట అయిపోయాక పంటలు తీసిన తర్వాత కూడా మనం ఆ వంట చెరుకుని ఏ విధంగా యాజమాన్యం చేసుకుంటే ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం ఆ దశని అక్కడితో ఆపేయచ్చు అనే విషయాలు కూడా చెప్పారండి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి వేసే ఈ ప్రతి పంటలో ఈ గులాబీ రంగు పురుగు ఉధృతిని అరికట్టడానికి ఈ యాజమాన్య చర్యలన్నీ కూడా పాటించి మంచి నాణ్యత కూడిన ప్రతి పంట దిగుబడిగా తీసుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు, నమస్కారం.
1: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పత్తి పంట వేసిన తర్వాత వచ్చే గులాబీ రంగు పురుగు యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ జి అన్నయ్య డయానా గ్రేస్ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
3: మొక్కల పోషకాలు, వాటి ఆవశ్యకత, ఆహారపు చక్రంలో మానవుడు మొక్కలపై తన ఆహారం కోసం ఆధారపడాల్సి ఉంటుంది. మానవుని శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు, జీవ రసాయన చర్యలకు ఏ విధంగా పోషకాలు అవసరమో, అలాగే మొక్క ఎదుగుదలకు, రసాయన చర్యలకు మరియు ఉత్పాదకతకు కూడా పోషకాలు అత్యావశ్యకమైనవి. ఆవర్తన పట్టిక యందు 118 మూలకాలు గుర్తించబడి ఉన్నప్పటికీ మొక్కలకు 17 మూలకాలే నిర్వర్తించే విలక్షణమైన విధుల ఆధారంగా ఆవశ్యకమైన మూలకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఈ 17 మూలకాలు మాత్రమే ఆవశ్యకమైన మూలకాలుగా చెప్పుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉన్నది. దాన్నే మూలకాల ఆవశ్యక సూత్రాలుగా చెప్పుకుంటారు. దీని ఆధారంగా మూలకాలు నిర్వర్తించే చర్యలు మరియు వాటి మోతాదు అవసరాన్ని ఆధారంగా చేసుకుని తద్వారా ప్రాథమిక, ద్వితీయ మరియు సూక్ష్మ పోషకాలుగా కూడా విభజించడం జరిగింది. మూలకాల ఆవశ్యక నియమాల విషయానికి వస్తే, ఏదైనా మూలకం మొక్కల్లో లోపించినట్లయితే మొక్క యొక్క జీవిత చక్రం అసంపూర్తిగా ఉంటుంది. ప్రతి ఒక్క మూలకం విధి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ ఒక్క మూలకం నిర్వర్తించే విధి మరొక మూలకంతో భర్తీ చేయలేము. మూలకం యొక్క చర్య యొక్క క్రియాజీవుల్లో ప్రత్యక్షంగా ఉండటం. పోషకాల ఆవశ్యక సూత్రాలను అర్థం చేసుకున్నట్లయితే ప్రతి పోషకం ఎంత తక్కువ పరిమాణంగా మొక్కకు అది ఎంత అవసరమో అర్థమవుతుంది. ఆవశ్యక సూత్రాల ఆధారంగా మూలకాలు కూడా విభజించవచ్చు. పత్రహారితం, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఇది ఒక ఆవశ్యకమైన ఆంతరంగిక భాగము. ఇది హరిత వర్ణాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఇది భాస్వరం, పొటాషియం మరియు ఇతర పోషకాలను మొక్క సమర్థవంతంగా వినియోగించుకోవడానికి దోహదపడుతుంది. కావున నత్రజని మూలకం లోపించినట్లయితే కొన్ని చర్యలు మందగిస్తాయి. భాస్వరం మాంసకృతులు, ఫాస్ఫోలిపిడ్లు మరియు ఎంజైముల్లో ఒక అంతరంగిక భాగము. అదేవిధంగా ఫాస్ఫరం క్రోమోజోముల్లో ఒక భాగం. కావున కణ విభజన మరియు మొక్క ఎదుగుదలకు, అదేవిధంగా బలమైన వేరు వ్యవస్థ ఏర్పడడానికి అవసరమవుతుంది. అంతేకాకుండా అధిక నత్రజని వేయడం వల్ల కలిగే అనర్థాలను అదుపు చేస్తుంది. మొక్కకి కీటకాలు, తెగుళ్లను తట్టుకునే శక్తిని కూడా అందిస్తుంది. ముఖ్యంగా పప్పుజాతి పంటల్లో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలతను పెంచి వేళ్లలో బుడిపెలు ఆధారంగా ఏర్పడి తద్వారా అధిక నత్రజని స్థిరీకరణకు తోడ్పడుతుంది. పొటాషియం అయితే మొక్కలకు వ్యాధి నిరోధక శక్తిని చేకూరుస్తుంది. అదేవిధంగా మొక్కల్లో జరిగే అనేక చర్యలకు కూడా ఉపయోగపడేటువంటి 60 రకాల ఎంజైములు పనిచేయడానికి దోహదపడుతుంది. పొటాషియం పత్ర రంధ్రాలు తెరుచుకోవడం మరియు మూసుకోవడంలోనూ, నీటి సంబంధాలను

0: సర్దుబాటు చేయడంలోనూ, కాండానికి బలాన్ని చేకూర్చి పైరు వాలిపోకుండా ఉంచడంలోనూ, మొక్క చీడపీడలను తట్టుకోవడానికి కావలసిన నిరోధక శక్తిని కల్పించడంలోనూ, అలాగే మరియు ఆకుల్లో తయారైన పిండి పదార్థాలను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. కాల్షియం అయితే కణ కవచం తయారీకి, కణాల ఉత్పత్తికి మరియు సాగుదలకు అవసరమవుతుంది. అంతేకాకుండా విత్తన అభివృద్ధికి కణాల మధ్య కణ కవచాల ద్వారా సాగే ప్రక్రియల్లో కీలక పాత్రను పోషిస్తుంది. ఇంకా కాల్షియం క్రోమోజోముల్లో పత్రహరితంలో ఒక ముఖ్య భాగం. ఇది కూడా ఆకులకు వర్ణాన్ని ఇవ్వడంలో తోడ్పడుతుంది. మెగ్నీషియం అయితే మొక్క వివిధ పోషకాలను వినియోగించుకునే ప్రక్రియను నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా నూనె గింజలైతే నూనె ఏర్పడడానికి మరియు ప్రోటీన్ తయారీకి ఇది అత్యంత ఆవశ్యకమైంది. గంధకమైతే గంధకపు ఆవశ్యకత మరియు నిర్వహించే పాత్రలు కొన్ని నత్రజనిని పోలి ఉంటాయి. ఇది అనేక ఎంజైముల తయారీకి, కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరపడానికి, నత్రజని స్థిరీకరణను జరగడానికి, అలాగే నూనె గింజల పైరుల్లో మాంసపుకృతులు నూనెలు తయారు కావడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఉల్లి వెల్లుల్లి ఘాటు రావడానికి మరియు విత్తన తయారీకి ఇది ప్రధానమైంది. సూక్ష్మ పోషకాల విషయానికొస్తే ఇనుము ఎంజైముల తయారీకి, మొక్కల్లో జరిగే శ్వాసక్రియకు, పత్రహరితం తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే మొక్కల్లో జరిగే అన్ని జీవ ప్రక్రియల్లో ఇనుము ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ముఖ్య పాత్రను పోషిస్తుంది. మాంగనీస్ అయితే మొక్కల్లో ఇనుము పోషకానికి చేదోడు వాదోడుగా ఉంటూ వివిధ జీవక్రియల్లో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇది కిరణజన్య సంయోగ క్రియలో నత్రజని జీవక్రియకు అవసరమైన ఎంజైములను ఉత్తేజపరచడంలో ఆస్కార్బిక్ ఆమ్లం తయారీలో దోహదపడుతుంది.
1: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంశం గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
2: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులం వాళ్ళకైతే ఫ్రీగా ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తూ ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయిందనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించినాం. దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే

0: మీకు కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్యభగవానుడు, రాత్రి 6 ఇంటి దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతూ ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యగారు ముఫ్తీ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
1: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
0: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
1: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
0: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాగర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ని బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు, బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటి వెనుక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరు అనుకోండి, ఎవ్రీ మంత్ యుల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశహితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం. కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతారు.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమంగా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌజ్, ఒక హౌజ్ హోల్డ్కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కి ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్షిచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటు

0: తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తి బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: అందరూ అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశం కెళ్ళిచ్చి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవ్వడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: సో జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేసినారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టవచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గ్రామాల్లో ఉండేటువంటి పబ్లిక్ని అందరినీ ఇచ్చేస్తూ ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్య మిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: అంటే ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్య శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ను, రినూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంటు సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్తి బిజిల్ యోజన గురించి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08-4415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08-4415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాల్లో. హలో, అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901-0844-15, 7901-08-4415. సమయం 8:00. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమం ప్రసారమవుతుంది. హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, మనశంకర వరప్రసాద్ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వారి కోసం పాటను విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
2: మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నల్గొండ జిల్లా నుంచి సందీప్, మమత, అక్షయ వారి కోసం ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా సంగమండలం జెండాతిప్ప గ్రామం నుంచి చొప్ప కుమార్, మౌనిక, మస్తానయ్య, కుమారి వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ వారందరి కోసం కూడా ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వీరి కోసం ఒక పాటను విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు, తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు భద్రాచలం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అదేవిధంగా పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి కోరుతున్నారు. వారందరి వారి కోసం పాటను విందాం.

మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు కడప నుంచి వినయ్, అపర్ణారెడ్డి, జయసింహ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారి కోసం పాటను వినేద్దాం.

0: హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ మెసేజ్ చదివే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి సిరివెన్నెల చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వారి కోసం పాటను విందాం.

ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో చివరి వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు చిన్నల్లుడు, చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు. అదేవిధంగా పాటను వినిపించమని కోరిన వారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్నా వెంకటేశం, గంగాధర్ శ్రీనివాస్, వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. పాలెం పొలయ్య, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. అదేవిధంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత, వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవన్. ఇంకా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, వీరందరూ కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం పాటను విందాం.

0: గురుసు.
1: బాబోయ్ కుర్రాడు బాబోయ్, కుప్ప కట్టినాడు పిల్లాడు బాబోయ్, కిల్లి పెట్టినాడు అమ్మాయి. మీరు ఇంతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, రహదారి, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు అభివృద్ధిని వేగవంతం చేస్తాయని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. పర్యావరణ దినోత్సవం రోజున దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం క్రమంగా హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోంది అన్న ప్రధానమంత్రి, ఈ పరివర్తనకు భారతదేశం చురుకుగా దోహదపడుతోందని పేర్కొంటూ,
1: ఆజ్ భారత్ కి రిన్యూవబుల్ కెపాసిటీ 250 గిగావాట్ హై. హమారె దేశ్ మే కభీ మెగావాట్ సే ఆగే సోచా హీ నహీ జాతా. ఆజ్ గిగావాట్ కి చర్చా హో రహీ ఔర్ ఇస్మే 50 గిగావాట్ కా యోగదాన్ అకేలే గుజరాత్ కా హై. యానీ దేశ్ కి గ్రీన్ ఎనర్జీ కా 5వా హిస్సా అకేలా గుజరాత్ ప్రొడ్యూస్ కర్తా హై.
0: సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్ట్ వద్ద జరిగిన ప్రహరీ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, పశువుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ కరెన్సీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవడం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు స్మగ్లింగ్, చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడిస్తూ,
2: సురక్షా కా ఉపాయ్ హో ఐసీ స్మార్ట్ సురక్షా.

0: ग्रिड बनाने का काम अब भारत सरकार ने हाथ में लिया है। मैं स्मार्ट बॉर्डर की परिकल्पना जब रखता हूं तब मवेशी तस्करी से लेकर हर प्रकार की तस्करी स्मार्ट बॉर्डर को परिकल्पना में समाहित होती है। ये सभी चीजों से देश को सुरक्षित करना चाहिए और मैं मानता हूं कि हम सब की साझी जिम्मेदारी है।
1: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈరోజు ప్రకటిస్తూ స్వల్పకాలిక రెపో రేట్ను 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది. కాగా రెపో రేట్ను 5.25% యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయం వృద్ధిని వ్యాపార సెంటిమెంట్లను బలోపేతం చేస్తుందని పారిశ్రామిక సంస్థ అసోచామ్ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న ఆ దేశ ప్రణాళికలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంతో సహా జమ్మూ కాశ్మీర్ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమని భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాల్లో నెలకొన్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి సమస్యలను ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఆ దేశం కప్పిపుచ్చలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ జాతీయ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆక్వా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన సీఫుడ్ బ్రాండ్గా భారతదేశాన్ని నిలబెట్టాలని పేర్కొంటూ
2: Prime Minister Narendra Modi's vision of Viksit Bharat 2047 being actually implemented with the whole of the government approach, breaking down silos or departments with the state, the fisheries ministry, commerce ministry, food processing ministry, aviation ministry, all working as one team with one goal, and that goal is to make our fishermen, our farmers, our exporters reach the world, reach the skies and achieve, make India the envy of the entire world.
1: పర్యావరణ పరిరక్షణ చర్యలలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాతో కలిసి నగర వ్యాప్తంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు. అలాగే ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారంలో భాగంగా పలు పర్యావరణ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, భూక్షయం అనే మూడు ప్రధాన పర్యావరణ సవాళ్లను నేడు మానవాళి ఎదుర్కొంటోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సౌర విద్యుత్ సామర్థ్య పెంపులో ప్రపంచంలో అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలవడం, పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేయడం, అంతర్జాతీయ సౌర కూటమిని స్థాపించడం వంటి మైలురాళ్లను సాధించిందని కేంద్ర మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమం పోస్టులో ప్రకృతితో సామరస్యంగా జీవించాలని మన దేశ నాగరికత విజ్ఞానం బోధిస్తోందని పేర్కొన్నారు. వనరులను వివేకవంతంగా పంచుకోవాలని, సకల జీవులను రక్షించాలని తమిళ సాహిత్య గ్రంథం తిరక్కురళ్ సూచిస్తోందని, సుస్థిరత అన్ని జీవరాశుల పట్ల కరుణ అనేవి ప్రాథమిక విధులని ఇది మనకు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ కొత్త ఆర్ఎంసీ జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్ లకు వాతావరణ సూచన సేవలను బలోపేతం చేస్తుందన్నారు. వాతావరణ అంచనా, పర్యవేక్షణ, విపత్తుల సంసిద్ధతను మెరుగుపరిచేలా ఈ కేంద్రం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని బలియాలో జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం సుర్హాతాల్లో దేశపు 100వ రామ్సర్ సైట్గా ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సహజ పరిసరాలను, ప్రత్యేకించి చిత్తడి నేలలను పరిరక్షించడంలో భారతదేశ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. ఈ చిత్తడి నేల వైవిధ్య భరితమైన పక్షి జాతులతో సమృద్ధిగా ఉంటూ అనేక వలస పక్షులకు, స్థానిక పక్షులకు నెలవుగా నిలుస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా చిత్తడి నేలల పరిరక్షణ, పునరుజ్జీవన ప్రయత్నాలు దేశంలో గణనీయంగా పెరిగాయన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు రానున్న తరాలకు పచ్చని భవిష్యత్తును అందించడంలో ఈ ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జలవనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వకమైన కళాభివందనాలు సమర్పిస్తున్నాను. ఈనాటి సత్కథ బ్రహ్మశ్రీ పరిమి సుబ్రహ్మణ్యం భాగవతులు రచించిన మహాభారత మందలి తలమానికమైన ఘట్టం భీష్మ ప్రతిజ్ఞ అనుహరికథ. సవధాన చిత్తులై ఆశాంతం ఆస్వాదించి నన్ను ఆశీర్వదించ ప్రార్థన.

బ్రహ్మమానస పుత్రుడు బ్రహ్మర్షి వశిష్ఠుల వారు. వశిష్ఠుని కుమారుడు శక్తి మునీంద్రుడు. శక్తి కుమారుడు పరాశర మహర్షుల వారు. పరాశర మహర్షి ఒకనాడు తపోదీక్షలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అప్రయత్నంగా ఒకనాడు తనంతట తాను తపస్సమాధిలో నుండి లేచి అలా నడుచుకుంటూ అరణ్యంలోకి ప్రవేశించాడు. సారిగా కీర మయూర దంపతులు

పరాశర మహర్షి అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ అరణ్యంలో సంచరించేటువంటి భయంకరమైన క్రూర మృగాలు కూడా జాతి వైరాన్ని విడిచిపెట్టి దారికి ఇరుప్రక్కల నిలబడి స్వాగతం సుస్వాగతమని ఆయనకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఫలవంతమైనటువంటి వృక్షరాజములన్నీ అలా చక్కగా పొందికగా వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాయా అన్నట్లుగా ఒదిగి అర్ఘ్యవాద్యాదులు సమర్పిస్తూ ఉన్నాయి. నెమలి దంపతులు దారికి ఇరుప్రక్కలా నిలబడి స్వామికి వినయ విధేయతలతో నమస్కరిస్తూ ఉన్నాయి. ఆహ్లాద వాతావరణంలో పరాశర మహర్షి యమునా నదీ తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ బెస్తలరాజైనటువంటి దాసరాజుతో, నాయన, నేను ఈ నదిని దాటాలి అనుకుంటున్నాను, కాస్త దాటించవయ్యా అన్నారు. సరే అని చెప్పి దాసరాజు తన పుత్రికారత్నమైనటువంటి

కంటి సత్యవతిని పిలిచి, అమ్మా, మహర్షుల వారిని నదిని దాటించి రమ్మా అని చెప్పి పంపించాడు. చిత్తం తండ్రి అంటూ ఆ సత్యవతి అనగా మత్స్యగంధి ఆమె శరీరం నుండి చేపవాసన రావడం వల్ల ఆమెకు మత్స్యగంధి అనేటువంటి పేరు వచ్చింది. ఆమె పడవ నడుపుతూ ఉంది. పరాశర మహర్షుల వారు ఆ పడవలో కూర్చొని జపమాల తీసుకుని జపం చేస్తూ ఉన్నారు.

పడవ సాఫీగా సాగిపోతోంది. అలా వైకుంఠపురంలో మహతీ వీణాగాన విశారదుడైన నారద మహర్షుల వారు శ్రీమన్నారాయణమూర్తిని చేరి నమస్కరించి, మహప్రభో, భూలోకంలో మీరు తక్షణం అవతరించాలి అన్నాడు నారద. ఏం జరిగింది అన్నారు స్వామి. స్వామి ఏం చెప్పాలి? వేదాలను విభజించడం కొరకు మీరు భూలోకంలో అవతరించాలి. వేదాల సారాంశం సామాన్య మానవులకు అర్థం కాక అయోమయంలో పడిపోతున్నారు. మీ ఉనికిని కూడా సందేహించేటువంటి ప్రబుద్ధులు పుట్టుకొస్తున్నారు. కాబట్టి వేదాలను విభజించడం కొరకు తమరు తక్షణం అవతరించండి అన్నాడు. సరే నారద, నీవంతగా చెప్పడం నేను కాదనడమా? అభయమిచ్చి సరే అన్నారు స్వామి. ఇక ఇక్కడ మాయం భయమున నదీ పడవ నడుపుతోంది మత్స్యగంధి. పరాశర మహర్షుల వారు అప్పటి వరకు జపమాల తీసుకుని జపం చేస్తూ ఉన్న ఆ మహానుభావుడు ఒక్కసారి కన్నెత్తి చూశాడు. 8 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి సత్యవతి చాలా అందంగా కనిపించింది. ఆహా, ఎంత సౌందర్యవతి ఈ బాలికామణి! ఓ బాలికా,

ఓ బాలిక, నీ భవిష్యత్తు అంతా నాకు అర్థమవుతోంది. నీవు సామాన్యురాలవు కాదు, నీవు చక్రవర్తిని వివాహమాడుతావు. నీకు ఇద్దరు మగబిడ్డలు కూడా కలుగుతారు. ఇక ఇలా దగ్గరగారా, నీ చేయి చూచి నీ తలరాత ఏమిటో చేతి గీతల బట్టి చెబుతాను అని చెప్పి దగ్గరగా రమ్మన్నాడు మహర్షి. సరే, అభ్యంతరం దేనికి? ఆయన వయస్సులో పెద్దవాడు. తిన్నగా వెళ్ళి ఆతృతగా చేయి అందించింది. ఆ చెయ్యి అలా తీసుకుని, ఆహా ఎంత మృదువుగా ఉన్నది నీ అరచేయి బాలిక అని ఆ చేతిని తన భుజం మీద వేసుకున్నాడు మహర్షి. స్వామీ,

0: స్వామి, ఏమిటిది? మీరు పెద్దవారని గొప్పవారని మా అయ్య పడవ ఎక్కించుకొని నదిని దాటించమని మిమ్మల్ని నాకు అప్పగించారే, మీరేమో ఇలా దగ్గరగా పిలుస్తున్నారు స్వామి. ఇది భావ్యమేనా? దూరంగా ఉండండి స్వామి అంది. ఓ బాలిక,
1: ఈ గతి సంశయాల్పగతమేమి, ఈ గతి సంశయాల్పగతమేమి, ఇతడన ఏమీ లేని భైరాగి అటంచు నించితివో.
0: సుందరి, ఎందుకు అభ్యంతరం? ఓహో, నేను భైరాగిననా? నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. ఎప్పటికీ నీ సౌందర్యం ఇలాగే ఉండిపోవాలా చెప్పు, అనుగ్రహిస్తా. బంగారు సౌధాలు కావాలా? ఇచ్చేస్తా. చక్కని వనాలు కావాలా? చెప్పు సుందరి, నీకు అభ్యంతరం దేనికి? అనుగ్రహిస్తాను. నీవు ఏం కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఓహో, ఈ మహర్షి ఏదడిగితే అది ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటున్నారు. ఒకవేళ ఈ మహర్షి చెప్పిన మాట వినకపోతే శాపం ఇచ్చేస్తాడేమో అని భయపడి, స్వామి నన్ను చూశారా, నా శరీరం నుండి నీచు చేపవాసన వస్తోంది, నన్ను చూస్తే మీకు మోహం ఎలా కలుగుతుంది? ఆలోచించండి మహర్షి అంది. ఓహో, అదా నీ సందేహం సుందరి? అయితే చూసుకో, కృతాయోజన గంధా శుశ్రూపచ వరానన మృగనాభి సుగంధాం త్వాం కృత్వాం కాంతాం మనోహర. నీ దేహం చూసుకో, భయంకరమైనటువంటి దుర్గంధం పోయింది, సుగంధ పరిమళాలు నీ శరీరం నుండి వెదజల్లుతూ కొన్ని యోజనాల దూరం వరకు వెళుతున్నాయి. గమనించావా బాలిక అన్నాడు. ఒక్కసారిగా తన శరీరం నుండి విపరీతంగా సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటే ఆ సువాసన పసిగట్టినటువంటి ఆ మత్స్యగంధి ముగ్ధురాలైపోయింది. ధన్యురాలను స్వామి, ధన్యురాలను. మరి ఇక నీకు అభ్యంతరం దేనికి అన్నాడు. స్వామి, చూశారా, ఆవల ఒడ్డున మా అయ్య ఇటే చూస్తున్నాడు. ఓహో, అదా నీ అనుమానం. సరే, పడవ ఆవల ఒడ్డుకు చేరింది. నీ తండ్రికి కనిపించకుండా ఇప్పటికిప్పుడు ఈ ప్రదేశాన్ని నేను చీకటిమయం చేస్తున్నాను బాలిక, నీకోసమే అని ఆ ప్రదేశాన్ని చీకటిమయంగా మార్చాడు తన తపోశక్తి చేత పరాశర మహర్షి. అయినప్పటికీ కూడా అభ్యంతరాన్ని వెలిగుచ్చుతున్నటువంటి మత్స్యగంధిని చూచి

బాలిక, నీవు జాలరి కన్యవని భ్రమిస్తున్నావు, కానీ నీ పుట్టుక, నీ జన్మ రహస్యం నాకు తెలుసు. నీవు పూర్వం ఉపరిచర వసువు అనేటువంటి చక్రవర్తి వేటకని వెళుతూ వెళుతూ ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి సౌందర్యానికి పరవశించిన వాడై ఇంటి వద్ద ఉన్న తన ఇల్లాలిని జ్ఞప్తికి తెచ్చుకుని అతని హృదయమంతా కూడా మదనతాపంతో రేకెత్తగా రేతస్సు పతనమయ్యింది. ఆ తేజస్సును ఒక దొప్పిలో పట్టి డేగకిచ్చి భార్యకందించమని పంపించాడు. అది మార్గమధ్యమున జారి యమునా నదిలో పడిపోయింది. ఆ రేతస్సు ఒక చేప గ్రహించింది, తద్వారా గర్భాన్ని ధరించింది. జాలర్లకు వలలో చిక్కింది ఆ మత్స్యం. దాన్ని దాసరాజుకు అప్పగించారు. విలువైనటువంటి బహుమానంగా స్వీకరించిన దాసరాజు దాని గర్భాన్ని చీల్చి చూడగా ఒక అబ్బాయి, అమ్మాయి మానవ ఆకృతులతో కనిపించారు. ఆ అబ్బాయికి మత్స్యరాజని, ఆ అమ్మాయికి మత్స్యగంధి అని పేర్లు పెట్టడం జరిగింది. చేప నుండి పుట్టడం వల్ల, ఆమె శరీరం నుండి చేపవాసన రావడం వల్ల మత్స్యగంధిగా ఉన్నటువంటి మన సత్యవతి ఎప్పుడైతే మహర్షుల వారి అనుగ్రహాన్ని పొందిందో ఆనాటి నుండి ఆమె శరీరం నుండి సుగంధ పరిమళాలు కొన్ని యోజనాల దూరం వరకు వ్యాప్తి చెందడం వల్ల యోజనగంధి, గంధవతి అనేటువంటి నామాలు ఏర్పడ్డాయి. ఇది నీ జన్మరహస్యం బాలిక, ఇంకేమిటి అభ్యంతరం అన్నాడు. స్వామి, నా కన్నెరకం చెడుతుంది. అమ్మా నాన్నలకు నేను అప్రతిష్ట తెచ్చిన దాన్ని అవుతాను. ఆలోచించండి స్వామి, నీ కన్నెరకం చెడకుండా వరం ఇస్తున్నా, ఇంకేం కావాలి అన్నాడు.

సరే బాలిక, నీ కన్నెరకం చెడదు. ఈ రహస్యం నీ అంతటా నీవుగా ఎవరితో చెబితే తప్ప ఎప్పటికీ ఎవరికీ తెలియదు. ఇంకేం కావాలి? స్వామి, మహాతపశక్తి సంపన్నులు కదా, మీ బోటి బాలకుమారుణ్ణి కనాలని ఉన్నది స్వామి. మీ అంశతో నాకు వెంటనే ఒక బాలుణ్ణి ప్రసాదించండి స్వామి అన్నది అప్రయత్నంగా. అది దైవానుగ్రహం చేత, అక్కడ దైవ సంకల్పం అలా ఉన్నది. తథాస్తు అన్నాడు.

ఆమెకు దగ్గరగా వెళ్ళాడు మహర్షి. తన హస్తాన్ని ఆమె మస్తకం మీద ఉంచాడు. ఆమెకేమీ అర్థం కాల, అనుభూతి చెందింది, తన్మయత్వంలో మునిగిపోయింది.

సద్యోగర్భమున ఒక బాలునికి జన్మనిచ్చింది సత్యవతి. పరాశర మహర్షి ఆ విధంగా సత్యవతిని అనుగ్రహించి అక్కడ నుండి వెడలిపోయినాడు. 5 ఏండ్ల ప్రాయం కలిగినటువంటి బాలుడు ఎదురుగా నిలబడ్డాడు. ద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అన్నారు. వేదాలను విభజించడం కొరకు జన్మించినవాడు కాబట్టి ఆ మహాపురుషుని వేదవ్యాసునిగా అభివర్ణించారు. వ్యాసో నారాయణో హరిహి అనేటువంటి వేదవాక్కు ఉండనే ఉన్నది. బాలభాస్కరునిలా శతకోటి సూర్య ప్రభాభాసమాన తేజోమూర్తిలా వెలుగొందుతున్నటువంటి ఆ బాలుణ్ణి చూచి దేవతలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ పుష్పవర్షం కురిపించారు. జననం వందిన తోడనే సకల శాస్త్రశ్రేణి వేదముల్ ఆతని జిహ్వాగ్రముందు నిల్చెన్ సురలు ఉత్సాహంబునన్ ఘనవస్త్రాళిక మండలం అఖిలమాకాశమందుండి ఆతని కర్పించిరి. ఆకాశంలో నుండి దేవతలు కృష్ణాజినం కమండలాన్ని పంపించారు. అవి తన కోసమే అన్నట్లుగా ధరించాడు వ్యాస భగవానుల వారు.

తల్లి వందనం. నాకు సెలవిప్పించమ్మా. నా జీవితానికి అర్థం పరమార్థం వేరే ఉన్నది. నన్ను ఆనందంగా దీవించి సాగనంపు అన్నాడు నాయన. పుట్టి పుట్టక ముందే మునివేషమును భూని జనుచుండెనని చింత తలపకమ్మా. నాయనా,

విధంగా నన్ను ఆశీర్వదించి సాగనంపమ్మా. నీ మనస్సులో నన్ను తలవంగని నీ కండ్ల ముందు ఉంటాను. కంటతడి పెట్టకమ్మా నన్నగన్న తల్లి అని మాతృవందనం చేసి వ్యాసుల వారు అక్కడ నుండి వెడలిపోయినారు. బరువెక్కిన గుండెతో ఆ గంధవతి అయినటువంటి సత్యవతి ఇంటికి చేరింది. బ్రహ్మలోకంలో ఒకనాడు బ్రహ్మ విచారం కొనసాగుతోంది. అహం బ్రహ్మాస్మి అంటున్నారు కొందరు, అన్నం పరబ్రహ్మ స్వరూపమని మరికొందరు చెబుతూ ఉన్నారు. ఆ సమయంలో నదీమ తల్లులందరూ కూడా యథారూపాలు పొంది ఆ సభలో ఆసీనులై ఉన్నారు. గంధర్వుడైనటువంటి మహాభీషుడు గంగను ఓరకంట చూస్తున్నాడు. గంగ కూడా మహాభీషుని వంక అలా త్రీగంటి చూస్తోంది. వీరి ఉభయుల్ని పరికించాడు బ్రహ్మదేవుడు. ఒరే గంధర్వ, ఏమీ నీ కండకావరం? ఇది నా సాన్నిధ్యమని కూడా మరచి మదన తాపంతో ఉన్నటువంటి నీకు ఇక్కడ స్థానం లేదు. భూలోకంలో హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రతీప చక్రవర్తి కుమారుడవై జన్మించి నీ యొక్క కామ్యాలు తీర్చుకొని రా, పో, ఇక్కడ నీకు స్థానం లేదు అన్నాడు. మహాభీషుడు చిన్న ముఖం చేసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. గంగను చూచి, గంగా, ఎంత పవిత్రరాలవైన నీవు ఇక్కడ ఇప్పుడు ఇలా ప్రవర్తించడం అగమ్యగోచరంగా ఉన్నది. ఏది ఏమైనా నీవు ఆ

గంధర్వుణ్ణి వివాహమాడి నీ యొక్క ఇష్టకామ్యాలు తీర్చుకో, పో, ఇక్కడ నీకు స్థానం లేదు అన్నాడు. గంగ అక్కడ నుండి సిగ్గుతో అరణ్యాన్ని చేరి అటు ఇటు సంచరిస్తోంది. ఈ మహాభీషుడు ప్రతీప చక్రవర్తి కుమారుడై జన్మించాడు. అతడే శంతనుడు, యువరాజుని చేశాడు ప్రతీప చక్రవర్తి. ఒకనాడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నటువంటి గంగను చూచినటువంటి శంతన మహారాజు, సుందరి, నిన్ను చూస్తూ ఉంటే మనకు జన్మజన్మాల బంధం ఉన్నట్లుగా అనిపిస్తున్నది. నేను నిన్ను పరిణయమాడదలిచాను అనగానే గంగ అన్నది, రాజా,

రాజా, నా కుల గోత్రాలేమిటో, నా తల్లిదండ్రులు ఎవరో నాకు ఏమీ తెలియవు. ఒకవేళ మీరు నన్ను వివాహమాడాలి అనుకుంటే ఒక్క షరతు. ఏమిటా షరతు? నా మాటకు ఎప్పుడు మీరు అడ్డు చెప్పకూడదు. నేను ఏం చేసినా ఇది తప్పు అని ఖండించరాదు. నాకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వాలి. చూసింతేనా? అలాగే. వారి ఉభయుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా గంగ కోరడానికి కారణం ఏమిటి అంటే, ఒకనాడు గంగమ్మ తల్లి ఆ వనంలో విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో అష్టవసువులు అనేటువంటి వారు ఆమె దగ్గరకు వచ్చారు. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనేటువంటి ఈ అష్టవసువులు గంగమ్మ తల్లిని ప్రార్థించారు. అమ్మా

అమ్మా గంగమ్మ తల్లి, నీ పవిత్ర గర్భాన మేము ఎనవండుగురం నీకు బిడ్డలుగా జన్మిస్తాం. మాలో నీవు ఏడుగురిని గంగపాలు చెయ్యి, మా ప్రాణాలు తీయి తల్లి. అలా అడగడం కోసమే నీ వద్దకు వచ్చామమ్మా, మాకు మోక్షాన్ని కలగజెయ్యి తల్లి అని ప్రార్థించారు. నాయన, మీరందరూ నాకు బిడ్డలుగా పుట్టడం అనేది నేను ఎంతో ఆనందిస్తున్నాను, గర్విస్తున్నానయ్యా. కానీ మిమ్మల్ని చంపమని మీరే అర్థిస్తున్నారు, అర్థం కావడం లేదు. ఏ తల్లి అయినా లోకంలో కడుపున పుట్టిన బిడ్డల్లో కాల రాస్తుందా? నాదంత కఠిన హృదయం కాదు నాయన. మీరు ఇలా అడగడానికి కారణమేమిటి అని అడిగింది. ఏం చెప్పాలమ్మా, దురదృష్టవంతులం తల్లి. గగనవీధిలో వెళుతున్నటువంటి మా కంటిని ఆకర్షించింది బ్రహ్మర్షి వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువు. మేము దాన్ని ఎలాగైనా అపహరించుకుపోవాలని ప్రయత్నం చేశాం. మాలో 8వ వాడైనటువంటి ప్రభాసుడు అది తప్పు, అపహరించడం అనేది వద్దు అని చెప్పి ఖండించాడు. అయినా వినలేదు. అంబా అంబా అని ఆర్తనాదాలు చేసింది కామధేనువు.

అది విన్నటువంటి వశిష్ఠుల వారు శోకతప్త హృదయంతో కామధేనువును చేరి దానికి కలిగినటువంటి కష్టాన్ని గ్రహించి కోపోద్దీపిత మానసుడై ఆగ్రహపూరితుడై రగిలిపోతూ, ఓరి అష్టవశువులారా, ఇలా అపహరించుకుని వెళ్ళడం అపరాధ భావమని మీకు తెలియదా? నేటితో మీ వశుత్వం నశిస్తుంది. మీరు భూలోకంలో మరణం కలిగిన నరులుగా జన్మిస్తారు. వెళ్ళిపోండి అన్నాడు. వారందరూ కూడా కాళ్లావేళ్లా పడి పశ్చాత్తాపతప్తులై పరిపర విధాల నొచ్చుకుంటూ తరుణోపాయం చెప్పమని కోరి ప్రార్థించారు. నాయనలారా, మీరు పుట్టి మరణించిన తర్వాత మీ వసుత్వం తిరిగి మీకు వస్తుంది. ఆ విధంగా నేను సవరణ చేస్తున్నాను, అనుగ్రహిస్తున్నాను. కానీ ప్రభాసుడు మీలో 8వ వాడు. అతడు అది తప్పు అని ఖండించడం వల్ల భూలోకంలో అతని ఖ్యాతి మరింత ఇనుమడిస్తుంది. అతని చరిత్ర శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతుంది అని చెప్పి మహర్షుల వారు తరుణోపాయం చెప్పారు. ఓహో, మనం నరులుగా జన్మించినా ఎంత తొందరగా మరణిస్తే తిరిగి అంత తొందరగా మన వసుత్వం మనకు వస్తుంది. కాబట్టి ఎక్కడ తొందరగా మరణిస్తామో అక్కడే మనం పుట్టాలి అని అటుగా సంచరిస్తూ తిరుగుతూ ఉన్నటువంటి గంగమ్మ తల్లిని వెళ్ళి ప్రార్థించారు వీళ్ళంతా. ఆ విధంగా మాకు శాప విమోచనం చేయడానికి మరి నిన్ను అర్థిస్తున్నాము తల్లి. నీ కడుపున పుట్టిన మమ్మల్ని 7 కూడా గంగపాలు చెయ్యమ్మా. 8వ వాడు శాశ్వతమైనటువంటి ఖ్యాతిని గడిస్తాడు. ఆ ప్రేమంతా కూడా అతని ఎందు చూపించు, బాధపడకు తల్లి అని చెప్పి ఆమెను ఓదార్చి ఆమె దగ్గర వరం తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టే గంగమ్మ తల్లి శంతన మహారాజు గారిని వివాహమాడే సమయంలో పెట్టిన షరతు ఏమిటి? నేను ఏం చేసినా అడ్డు చెప్పకూడదు. ఇదేమిటి అని నన్ను ప్రశ్నించకూడదు. ఒకవేళ నన్ను ప్రశ్నిస్తే నేను అక్కడ ఉండను, ఎక్కడికో వెళ్ళిపోతాను. నేనేమైనానో కూడా మీకు తెలియదు. ఒకవేళ వెతికినా నేను మీకు కనపడనండి అని ముందుగానే మాట తీసుకున్నాను. ఆనందంగా సుఖజీవన యాత్ర సాగిస్తూ ఉన్నారు సత్యవతి, ఆ యొక్క గంగమ్మ తల్లి, శంతన మహారాజు గారు. వారి ఆనందానికి ప్రతిఫలంగా ఒక చక్కని పండంటి మగబిడ్డ పుట్టాడు. ఎంతో ఆనందించాడు శంతన మహారాజు. పుట్టి పుట్టగానే ఆ బిడ్డను తీసుకుని అలా ఎత్తుకుని ముద్దులిడి అలా నీళ్ళలో విడిచిపెట్టింది గంగమ్మ. శంతన మహారాజు గారికి ఏమీ అర్థం కాలేదు. ప్రశ్నించాలి అనుకున్నాడు, ఇది తప్పు అని నిరదించాలి అనుకున్నాడు. కానీ గంగ తనకు దూరమైతే భరించలేడు. మిక్కిలి మక్కువ ఎక్కువ గంగమ్మంటే. ఇలా ఒకరు ఇద్దరు కాదు, 7 బిడ్డల్ని నీళ్లపాలు చేసింది గంగమ్మ తల్లి. ఒకనాడు అష్టమ గర్భంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడే మన కథానాయకుడు. అతని పేరు గంగకు పుట్టినవాడు కాబట్టి గాంగేయుడు అన్నారు. అతడే దేవవ్రతుడు, అతడే సత్యవ్రతుడు. అతడు భీష్మునిగా ఎలా మారాడో చూడండి. అయితే ఈ పుట్టిన పసికందుని అలా ఎత్తుకుని గంగాతీర ప్రాంతానికి వెళుతోంది గంగమ్మ. వెంటనే, గంగా ఆగో,

గంగ, నీకు పుణ్యం ఉంటుంది. ఆ బిడ్డను నా నుండి దూరం చెయ్యకు. లోకల్లో నీ వంటి తల్లి ఉంటుందా? కర్కశివి, పాషాణ హృదయంతో ప్రవర్తిస్తున్నావు గంగ, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఏడుగురు బిడ్డల్ని కనీసం తనివి తీరా నేను చూడనే చూడలేదే. వంశాన్ని నిలబెట్టేటువంటి వారసుల్ని దూరం చేసిన రాక్షసి, నీవు నాకు దూరమైపోయినా పర్వాలేదు, నా వంశాంకురాన్ని నాకు అప్పగించు. అయినా లోకల్లో బిడ్డల్ని కనాలని, అమ్మా అని పిలిపించుకోవాలని, మాతృత్వపు మధురిమను అనుభవించాలని ప్రతి స్త్రీ తపిస్తుంది.

బిడ్డల్ని కనాలని ప్రతి దైవానికి మొరుకుతారు. పుట్లకు పూజలు చేస్తారు. ప్రతి మెట్టు మెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. చెట్లకు ఉయ్యాల తొట్లు కడతారే. ఏది ఏమైన గంగ, ఆ బిడ్డను నాకు అప్పగించు అన్నాడు. స్వామి, నేను ఇలా చెయ్యడానికి కారణం ఏమిటో తెలుసునా అని అష్టవశువుల కథనంతా కూడా పూసగుచ్చినట్లు చెప్పి, ఏది ఏమైనా మనం అనుకున్నటువంటి ఒప్పందాన్ని మీరు తప్పారు కాబట్టి మీ నుండి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ బిడ్డను అల్లారుముద్దుగా పెంచి ప్రయోజకుణ్ణి చేసి మీకు అప్పగిస్తానండి అని చెప్పి అంత జాహ్రవీదేవి

జాహ్నవీదేవి అక్కడ నుండి ఆ బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోయింది. గాంగేయుడు పరశురాముని వద్ద ధనుర్ విద్యనంతా కూడా అభ్యసిస్తూ ఉన్నాడు. బ్రహ్మర్షి వశిష్ఠుల వారి దగ్గర వేద విద్యను అభ్యసిస్తూ సకల విద్యలలో ఉత్తీర్ణతను సంపాదించాడు. ఇక గంగ దూరమైన నాటి నుండి శంతన మహారాజు ఏదో పోగొట్టుకున్న వానిలా కూలిపోతూ ఒంటరితనాన్ని అనుభవించలేక ఒకనాడు ఉద్యానవనంలో సంచరిస్తూ ఉన్నాడు. పెరిగి పెద్దవాడై యవ్వనప్రాయంలోకి ప్రవేశించినటువంటి గాంగేయుడు శంతన మహారాజు గారికి ఎదురుపడ్డాడు. చూసి చూడగానే ఏదో తెలియనటువంటి పుత్రవాత్సల్యం కలిగింది. నాయనా, నీవు ఎవరు? నీ మాతృమూర్తి ఎవరు? నీ ముఖంలో నా గంగ పోలికలు కనిపిస్తున్నాయి అని దగ్గరగా వెళ్ళాడు. ఓయి, నా తల్లి మహాపవిత్రురాలు, మా అమ్మ పేరు ఉచ్చరించడానికి నీవెవరు అని కయ్యానికి కాలు దువ్వుతున్నటువంటి గాంగేయుని వారిస్తూ గంగ ప్రత్యక్షమయ్యింది. నాయనా ఆగు, నాయనా ఆగు. వారు శంతన మహారాజు గారు, నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి. తప్పు నాయనా, వెళ్ళి వారిని మన్నించమని అర్థించు అని చెప్పింది. వెంటనే తండ్రి పాదములపై ఒరిగినటువంటి ఆ గాంగేయుడు మన్నించమని అర్థించాడు. పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైనటువంటి కుమారుని చూచి ఎంతగానో ఆనందించి గాఢాలింగనం చేసుకున్నాడు. మహారాజా, మీ బిడ్డను మీకు అప్పగించాను. సకల విద్యలలో ఉత్తీర్ణుడైనాడు. ఇక నాకు సెలవిప్పించండి అని గంగ అంతర్ధానమయ్యింది. గాంగేయుని రాజ్యానికి తీసుకొచ్చి అమందానంద కందడత హృదయారవిందుడైనటువంటి శంతన మహారాజు గారు

పూర్తిగా పట్టాభిషేకం జరిపించారు. ఆనందంగా కాలం గడుస్తూ ఉన్నది. ఒకనాడు శంతన మహారాజు గారు యమునా తీర ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా ఏదో తెలియనటువంటి సుగంధ పరిమళాలు సువాసనలు వెదజల్లుతూ రారమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించాయి. ఆ సువాసనలు వచ్చేటువంటి ప్రదేశానికి చేరుకున్నటువంటి శంతన మహారాజు అక్కడ పడవ నడుపుతూ కనిపించినటువంటి సత్యవతిని చూసి మోహపారవశ్యంలో మునిగిపోయాడు. ఈ సుగంధ పరిమళాలు ఈమె శరీరం నుండే వెదజల్లుతూ ఉన్నాయన్న సంగతి గ్రహించి ఆమె అందానికి ఆకర్షితుడై తిన్నగా అక్కడికి చేరుకున్నాడు. సుందరి, నేను నిన్ను వివాహం ఆడతాను, నీకు అంగీకారమేనా అన్నాడు. అయ్యా, మీరెవరో నాకు తెలియదు, మీరేమో నన్ను వివాహమాడతాను అంటున్నారు. నేను తల్లిదండ్రుల చాటు కన్యను, ఈ విషయం మా నాన్నగారితో మాట్లాడండి అంది. సరే అలాగే అని చెప్పి బెస్తలరాజు అయినటువంటి దాసరాజును చేరి నీ కుమార్తెను నాకిచ్చి పాణిగ్రహణం చేయి, అల్లారుముద్దుగా చూసుకుంటాను అన్నాడు. ఓహో, ఈయన వయస్సులో చాలా వృద్ధునిగా ఉన్నాడే, నా కూతురు చక్కని యవ్వన ప్రాయంలో ప్రవేశించింది. సరే, సందేహించకయ్యా, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజుని. అయితే మహారాజా, చిన్న మనవి. ఏమిటి? నా బిడ్డను మీకు ఇవ్వాలి అనుకుంటే నా కూతురు కడుపున పుట్టిన బిడ్డలై మీ తర్వాత ఈ రాజ్యాన్ని పరిపాలించే మహారాజులు కావాలి. నా కూతురు రాజమాత కావాలి. దీనికి అంగీకారమైతే ఆనందంగా మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను అన్నాడు. ఓహో, తెలిసి తెలిసి తల్లి లేని బిడ్డ గాంగేయునికై అన్యాయం చెయ్యడమా? మనసు అంగీకరించలేదు. సమాధానం లేకుండా తిరిగి అక్కడ నుండి రాజ్యానికి చేరుకున్నాడు. ఏదో దిగులు,

వాల్గంటికి చిక్కిన చిత్తము ఇటు లాగిన రాదు అన్నారు. ఆ వయస్సులో సత్యవతిని చూసినటువంటి శంతన మహారాజు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పలేడు. కానీ ఒకనాడు గాంగేయుడు తండ్రి గారి యొక్క వానకాన్ని చూచి, వారి మనోవ్యధకు కారణం ఏమై ఉంటుందా అని, తండ్రి మీ ఆవేదనకు గల కారణం ఏమిటో చెప్పండి, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా, సహించుకుంటాను. లేదు నాయన, లేదు, నా దిగులెల్లా నీ గురించే నాయన. నీవు ఒక్కడివే మిగిలి ఉన్నావు. నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుల వల్ల నీకు ఏదైనా జరగరానిది జరిగితే ఈ వంశం ఏమైపోతుంది. అంతేకాకుండా ఒక కన్ను కన్ను కాదు, ఒక బిడ్డ బిడ్డ కాదు అన్నారు. ఏక సంతానం కలిగిన వారు అసలు సంతానమే లేనివారు ఒకటేనని శాస్త్రం నొక్కి ఒక్కానిస్తోంది. అదే నాయన నా దిగులు అన్నాడు. అందలి ఆంతర్యాన్ని గ్రహించాడు గాంగేయుడు. తమ తండ్రి గారు వివాహం చేసుకోవాలని మనస్సులో తలంచుకున్నారని గ్రహించి, తమ రథసారథి వల్ల ఈ విషయాన్ని తెలుసుకుని తిన్నగా దాసరాజుని చేరి, మీ అమ్మాయిని మా తండ్రి గారికి ఇచ్చి కళ్యాణం జరిపించండి అన్నాడు. ఓహో, పెళ్ళీడుకొచ్చినటువంటి కొడుకు తన తండ్రి గారికి పెళ్లి చెయ్యడానికి అమ్మాయిని అడగడానికి వచ్చాడా? సరే నాయనా, మా అమ్మాయికి నీవే తగిన ఈడు జోడు. మా అమ్మాయిని నీకిస్తానయ్యా, మా అమ్మాయి నీవే పెళ్లి చేసుకో అన్నాడు దాసరాజు. ఓహో, ఏమయ్యా, నా తండ్రి వలచిన కన్య

నాకు రాజ్యాకాంక్ష లేదు. ఈ క్షణం నుండి నాకు రాజ్యంతో సంబంధం లేదు. సరేనా అన్నాడు. బాగుందయ్యా, ఈ లోకంలో ఎవరూ చెయ్యలేనటువంటి గొప్ప చాకు వివాహమాడిన తర్వాత నీ కడుపున పుట్టిన బిడ్డలు వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు అంగీకరించరు. ఈ మాట ఇప్పటితో పోతుంది, అప్పుడు ఎవరు చూసొచ్చారు? ఓహో, అదా మీ ధర్మ సందేహం. సరే, నేను పెళ్లి చేసుకుంటే కదా పిల్లలు. అసలు జీవితంలో నేను పెళ్ళే చేసుకోను, ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను అన్నాడు. ఎప్పుడైతే భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడో ఆకాశంలో ఆ ఆకాశవాణి ప్రతిధ్వనిస్తూ భీష్మ భీష్మ అంటూ ప్రతిధ్వనించింది. దేవతలు ఆనందంగా పుష్పవర్షం కురిపించారు. నాయనా, ఈ మాట నీవు నాకు చెప్పడం కాదు, నిండు కొలువు కూటల్లో మీ తండ్రి గారి సమక్షంలో మంత్రి సామంతరాజులు దండనాథులు పుర ప్రముఖులు ఎల్లరూ చూస్తూ ఉండగా ఈ వాణి ఈ వాక్కు అక్కడ చెప్పు నాయనా. సరే, పద నడవండి అని వారిని వెంటబెట్టుకుని రాజ్యానికి చేరుకుని నిండు సభలో, తండ్రి మీకిష్టమైనటువంటి సత్యవతిని తీసుకొచ్చాను, ఆమెను వివాహం ఆడండి. నేను ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాను, ఈ రాజ్యాకాంక్ష నాకు లేదు. నాయనా, నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తావా? వద్దు నాయన, నా మాట విను, ఇప్పటికైనా మించినది లేదు. ఆ మాట వెనక్కి తీసుకో నాయన అన్నాడు శంకర మహారాజు. తండ్రి మీరేమంటున్నారు, నన్ను మాట తప్పమని అంటున్నారా? పలికి బొంకని

తండ్రి, పరమ పవిత్రమైనటువంటి కురువంశంలో ఆవిర్భవించిన నేను మాట తప్పాలా? పరమ పవిత్రురాలైనటువంటి గంగమ్మ తల్లి కడుపున పుట్టిన నేను అన్నమాట వెనక్కి తీసుకోవాలా? ధర్మాత్ముడవైన నీ కడుపున పుట్టిన నేను ఎలా మాట తప్పగలను? నా వల్ల కాదు. మరేం, మీరు ఇబ్బంది పడకండి తండ్రి. ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతం వల్ల ఎన్ని లాభాలు తెలుసునా?

హెచ్చు ఆశలడుగు, యశము ప్రాప్తించు అడుగంటు స్వార్థ తత్పరత, వెడలు హైన్యంగు పరుకాంతి హెచ్చు.

ఆరోగ్యం పెరుగుతుంది, స్వార్థ భావం నశిస్తుంది, తను కాంతి హెచ్చు పెరుగుతుంది, దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి దీనివల్ల అన్ని లాభాలే తప్ప దీనివల్ల అపకారం లేదు, ఉపకారమే. మీరు ఆనందంగా వివాహమాడండి అన్నాడు నాయన. నా కోసం నీవింతటి త్యాగం చేశావే, నీ వంటి బిడ్డ లోకల్లో ఎంతమందికి కలుగుతాడు? ఇది నా అదృష్టం కదా, ఇదే నా భాగ్యం కదా. నా కోసం ఇంతటి త్యాగం చేసిన నీకు ఒక వరాన్ని అనుగ్రహిస్తున్నాను నాయన. నీవు స్వచ్ఛంద జీవిగా జీవిస్తావు, నీకు స్వేచ్ఛా మరణాన్ని అనుగ్రహిస్తున్నాను. నిన్నెవరైనా చంపాలి అంటే నీకు మరణం సంభవించదు. నీ ఎంతట నీవుగా మరణించాలి అనుకుంటేనే మరణం నీ దరి చేరుతుంది. నీవు స్వేచ్ఛా జీవివి, నీకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహిస్తున్నాను అని శంతన మహారాజు భీష్ముని అనుగ్రహించారు. భీషణమైన ప్రతిజ్ఞ చేసినటువంటి గాంగేయుడు ఆనాటి నుండి భీష్మునిగా, తరువాత కాలంలో భీష్మాచార్యునిగా ప్రసిద్ధికెక్కాడు. అటువంటి భీష్ముని చరిత్ర సకల లోకాల వారికి ఆదర్శప్రాయం. ఇక సత్యవతి శంతనుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.

మీరింత వరకు భీష్మ ప్రతిజ్ఞ సప్ప భారతి గారిచే హరికథ గానం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.